ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 3వ తేదీ, బుధవారం. సమయం 5:53:55. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన క్రోధం, భాగీ పూర్ణేందు శారదగారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. అంశం: సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత. 7:00 జిల్లా సమాచార లేఖ. రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ. 8:00 ఉదయ తరంగిణిలో వరల్డ్ బైసికిల్ డే సందర్భంగా కొన్ని వివరాలు. ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి శ్రీమతి ప్రవీణా జయరాం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మాలతి పద్మనాభారావు గారి గాత్ర కచేరి. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. బహుళ ప్రయోజనాల సమంతకమని కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి. ఆకాశవాణి నిజామాబాద్ జిల్లా కేంద్ర సమర్పణ.

11:03 భక్తి సంగీతం శ్రీమతి అర్చనా రత్నం గారి గాత్రం. వయలిన్ సహకారం శ్రీ టిఎస్ కౌండిన్య. మృదంగ సహకారం శ్రీ ఆర్ శ్రీకాంత్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం శ్రీ విశ్వనాథ గారి గాత్ర కచేరీ. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషీగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్ర ప్రసారాల్లో 6:03 జానపద సంగీత కార్యక్రమం మంద హెచ్చుల కథ యాదవ వలరాజు కథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ ఊర ఐలమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.

6:50 వ్యవసాయ సూచనలు. వేసవిలో చక్కటి ఆదాయానికి కీర సాగు గురించి రాజేంద్రనగర్ ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమి గారి ప్రసంగం. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి. రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రామ్ గోపాల్.

0: via video conferencing directly to all block and municipal headquarters. Bangladesh's Foreign Minister Khalilur Rahman has been elected president of the 81st session of the UN General Assembly, UNGA. Dr. Rahman emerged victorious in a closely contested election held in UN General Assembly, garnering 99 votes against Cyprus's Special Envoy for Multilateralism, Andrias Kokkoris, who got 91 votes. His one-year tenure as head of the Chief Deliberative Policymaking and Representative Organ of the United Nations will commence in September. In accordance with the established regional rotation, the president of the 81st session was to be elected from the Asia-Pacific group. UNGA President-elect Dr. Rahman said that he will uphold the world body's work on human rights and engage all member states during his tenure. External Affairs Minister S. Jaishankar has congratulated Dr. Rahman on his election as UNGA President. In a social media post, Dr. Jaishankar said that he is looking forward to working closely with Dr. Rahman to advance the shared priorities of India and Bangladesh and strengthen multilateral cooperation. Indian nationals will no longer require an airport transit visa when travelling to a third country through German airports beginning today. German Embassy in India announced that the exemption will simplify travel for Indian citizens transiting through Germany on their way to other international destinations. The embassy described the decision as a reflection of the growing partnership between the two countries. It said the move underlines the German government's commitment to deepening ties between the two countries, facilitating the movement of people. In women's cricket, England sailed to a 6-wicket win over India in the third and final T20 international to clinch the series 2-1 at the County Ground, Taunton in England last night. India felt confident after taking 3 early wickets, but a commanding partnership helped them with ease. And that is the end of this news bulletin.
1: Akasavani, Hyderabad Kendram, Bhavana, Krodham. శ్రీ భాగీ పూర్ణేందు శారదా గారి లఘు ప్రసంగం వింటారు.
2: క్రోధం సర్వనాశన హేతువు. మానవునిలో ఉండే 6 అంతర్గత శత్రువులలో క్రోధం 2వది. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలలో ఈ క్రోధం అత్యంత ప్రమాదకరమైనది. మన మనస్సుకు నచ్చని సంఘటన జరిగినప్పుడు, ఎదుటివారి మాటలు మనకు నచ్చనప్పుడు కలిగే తీవ్రమైన వ్యతిరేక భావన లేదా ఆగ్రహమే క్రోధమని చెప్పవచ్చు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఒక పద్యంలో సుమతీ శతకకారుడు అంటాడు. క్రోధానికి కారణాలు మనం నిశితంగా పరిశీలించి చూస్తే అనేకం కనిపిస్తాయి. మనసులో ఉన్న కోరికలు తీరనప్పుడు, ఆశించిన ఫలితం రానప్పుడు, అహంకారం దెబ్బతిన్నప్పుడు, మన కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు, మనం ఇతరుల చేష్టల వలన మోసపోయామని లేక నష్టపోయామని తెలిసినప్పుడు మనలో క్రోధం ఉద్భవిస్తుంది. అలా మనకు శాంతం దూరమై మనసును ఉద్రేకానికి ఉసికొలుపుతుంది. మనం క్రోధానికి గురి అయినప్పుడు మనలో వివేకం నశించి మంచి చెడులను, తప్పు అప్పులను విచారించే శక్తిని కోల్పోతాము. క్రోధం విరోధాలకు దారితీసి కుటుంబాలలో, సమాజంలో అప్పటి వరకు ఉన్న సత్సంబంధాలు పాడుచేస్తాయి. అంతేకాక ఈ క్రోధం వలన మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంది. రక్తపోటు పెరగటం, తలనొప్పి, మానసిక ఒత్తిడి, నరాల నొప్పులు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అరిషడ్ వర్గాలు మనిషిని అతలాకుతలం చేసి సర్వనాశనానికి దారితీస్తాయి. క్రోధంతో తీసుకున్న నిర్ణయాలు తరువాతి కాలంలో పశ్చాత్తాపానికి గురిచేస్తాయి. ఇన్ని అనర్థాలు ఉన్నందునే మనిషికి క్రోధం ఉండరాదని పెద్దలు, వైద్యులు చెప్తుంటారు. అందుకే మనం క్రోధాన్ని జయించే మార్గాలను అన్వేషించి వాటిని అమలుపరచాలి. మహాభారతంలో ఒక సన్నివేశంలో ఈ క్రోధాన్ని శాంతంతో జయించాలని చెప్పబడింది. అలాగే ఎదుటివారి తప్పులను మన్నించటం అలవాటు చేసుకోవాలి. క్రోధం వచ్చినప్పుడు మనం వెంటనే స్పందించకుండా కొద్దిసేపు ఆలోచించి తీవ్రత తగ్గిన తర్వాతనే స్పందించాలి. ధ్యానం, యోగ సాధనలు చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. గీతాచార్యుడు చెప్పినట్లుగా క్రోధం వలన అవివేకం, అవివేకం వలన జ్ఞాపక శక్తి నశించటం, జ్ఞాపక శక్తి నశించినప్పుడు బుద్ధి నశించటం, దానివలన మనిషి పతనమవడం జరుగుతుంది. అహంకారం విజృంభించే ప్రమాదం కూడా ఉంది. మనిషి మంచి చెడులను పట్టించుకోకపోవటం కూడా జరుగుతుంది. కనుక బుద్ధి నశించడమే పతన

0: దానికి హేతువు. మయసభలో సుయోధనుడి భంగపాటు అతని బుద్ధి నశింపచేయడానికి, నాశనానికి హేతువైంది. క్రోధం వలన మానవుడు ఎలా పతనమవుతాడో వేదవ్యాసుల వారు చెప్పారు. అలాగే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భజగోవింద శ్లోకాల ద్వారా మానవుడు సజ్జనుల సాంగత్యం చేస్తే ప్రాపంచిక విషయాల మీద కోరికలు తగ్గి మోహం నశించి మనస్సు నిశ్చలమై జీవన్ముక్తి కలుగుతుందని చెప్పారు. క్రోధం మనిషిని నరకానికి దారితీసే మార్గం. క్రోధం లేని వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఈ క్రోధాన్ని అన్ని విధాలుగా జయించి ప్రేమ మరియు శాంతంతో జీవించడమే ఉత్తమ లక్షణం. అదే మన ముందున్న కర్తవ్యం. సర్వే జనా సుఖినో భవంతు.
1: ఇంతవరకు క్రోధం శ్రీ భాగీ పూర్ణేందు శారదా గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావనా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు.

దుష్టసంహరణముత్తమలోక రక్ష దీక్షాంయనక్కితవరూపమహోనృసింహ తచ్చత్రయాదగిరిమూర్తి.

తమను శృతులందు నమలిగెదను. అందరతని మాయకు వెలిగారని అల్పుల నడచెదను. వందనములు శ్రీహరికేను ప్రమాణము చేసెదను.

ఇంతవరకు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈనాటి కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల యొక్క ప్రాముఖ్యత. ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాలను ఉపయోగించి చక్కగా కాపాడుకొని సంరక్షించుకొని చక్కటి లాభాల బాటలో నడవాలని రైతులందరికీ తెలియజేస్తున్నారు ఈ జాగ్రత్తలు. మిశ్రమ వ్యవసాయము లేదా సమగ్ర వ్యవసాయం అనగా రైతులు తమ కమతములో ఏక పంట సాగుకు బదులుగా నిర్దిష్ట ప్రణాళికతో కుటుంబ పోషకావసర పంటలను, పండ్ల తోటలను, కూరగాయలను, పశుగ్రాసాలను, తద్వారా పశువుల పెంపకం, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, ఇంకా ఇతర అనుబంధ వ్యాపకాలను చేపట్టి సాగు చేసుకోవడమే ఈ సమగ్ర వ్యవసాయం యొక్క ప్రత్యేకత. ఈ సమగ్ర వ్యవసాయంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు పంటలతో పాటు పశువులు, మేకలు, కోళ్లు కలిపి ఒక హెక్టార్లో సాగు చేస్తే 2.5 లక్షల వరకు నికర ఆదాయం పొందవచ్చని నిరూపించారు. అయితే ఏక పంట, జీవాల్లో ఆయా కాలాలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా రానున్న వేసవి కాలంలో ఈ మిశ్రమ వ్యవసాయం రైతులు చేపట్టవలసిన తగు జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. మన రాష్ట్రంలో వేసవి సాగుకు అనువైన పంటల్లో పప్పు దినుసులకు సంబంధించి, పెసర్లు, మినుములు, నూనె గింజలకు సంబంధించి, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, చిరుధాన్యాలకు సంబంధించి సజ్జలు, అదేవిధంగా పాడి పశువుల పచ్చిమేతకు పశుగ్రాసాలు ముఖ్యమైనవి. వేసవిలో నీటిపారుదలతో సాగు చేస్తారు. అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల ప్రతి 10-15 రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి. ఈ నీటి తడి కూడా ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత ఇవ్వాలి. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి అంతర కృషి పంటలు మధ్యలో తరచుగా చేస్తుండాలి. తద్వారా కలుపు మొక్కలను నివారించడంతో పాటు ప్రధాన పంటకు నీటి వినియోగం పెరుగుతుంది. వేసవి పంటకు పైపాటు ఎరువులతో పాటు పంట మధ్యకాలంలో 13:0:45 లేదా 19:19 ఎరువులను పిచికారి చేయాలి. వేసవి సాగులో పప్పు దినుసులకు, నువ్వుల పంటకు రసం పీల్చే పురుగుల బెడద ఉంటుంది కాబట్టి వాటిని అరికెట్టడానికి లీటరు నీటికి 1.5 గ్రాములు ఎసిఫేట్ కలిపి పిచికారి చేయాలి. రసం పీల్చే పురుగుల వల్ల పల్లాగు తెగులు సంభవిస్తుంది. చిరుధాన్యానికి సంబంధించిన సజ్జ పంటకు బూజు తెగులు ప్రభావం ఉంటుంది. వీటిని నివారించడానికి లీటర్ నీటిలో 2 గ్రాముల మెటాలాక్సిల్ కలిపి పిచికారి చేయాలి. ఇక పశువుల గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ విధంగా తెలియజేస్తున్నారు. వేసవిలో అధికంగా పాలిచ్చే గేదెలు, సంకరజాతి పశువులు ఎక్కువగా ఉష్ణతాపానికి లోనవుతాయి. పశువులకు కూడా దెబ్బ తగిలినప్పుడు శ్వాస కొట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా తులుతూ నడుస్తాయి, సొంగ కారణం లాంటివి జరుగుతాయి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నీడ ఉన్న ప్రదేశాల్లో కట్టేయాలి. గోనె పట్టాలను వాటిపై కప్పి నీళ్లు చల్లుతుండాలి.

0: వేసవిలో పశువుల పాల ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతాయి, కాబట్టి వాటికి మేత నీరు ఎక్కువగా అందించాలి. పశువులకు పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబుల్, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి గాని వరిగడ్డి గాని పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. పశువుల పాకలు ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించాలి. ఆ పాకలు తూర్పు పడమర ఉండి గాలి సక్రమంగా వీచేలా చూసుకోవాలి. ఒక్కొక్క పశువుకు 3 నుండి 4 చదరపు మీటర్ల స్థలం ఉండే విధంగా పాకలు పెద్దగా నిర్మించుకోవాలి. అదేవిధంగా పాకల చుట్టూ నీడనిచ్చేవి, పశుగ్రాసానిచ్చే సుబాబులు, అవిసె లాంటి చెట్లను పెంచాలి. ఎండ తీవ్రత పెరిగే కొలది రెల్లుగడ్డి గాని వరిగడ్డి గాని పాకల మీద కప్పి నీళ్లు చల్లుతూ ఉండాలి. కప్పు మీద ఆస్బెస్టాస్ షీట్స్ వాడాలి. కల్చర్ లేదా టిన్ షీట్స్ వేసినట్లయితే ఆ కప్పు మీద తెల్లని పెయింట్ వేస్తే పరివర్తనం వల్ల ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పాకలో ఫ్యాన్స్, కూలర్స్ వాడవచ్చు. స్ప్రింక్లర్లను కూడా పెట్టుకోవచ్చు. వేసవి కాలంలో పశువులను 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల తర్వాత మేతకు తీసుకువెళ్లడం వల్ల వాటికి వడదెబ్బ తగలకుండా నియంత్రించుకోవచ్చు. వేసవిలో గొర్రెల పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల గొర్రెల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అవి ఎండతాపానికి గురవుతాయి. అలాంటప్పుడు వాటి నుండి సొంగ కారడం, నెమరు వేయడానికి కావాల్సిన లాలాజలం అందకపోవడం వల్ల జీవక్రియ తగ్గిపోవడం జరుగుతుంది. అప్పుడు మేత మీద ఆసక్తి చూపించవు. త్రాగిన నీళ్లు కూడా చెమట రూపంలో ఎక్కువగా బయటకు వెళ్లడం వల్ల డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. అధిక దాహం వల్ల మురికి గుంటల్లో నీరు త్రాగడం వల్ల అజీర్తి వ్యాధికి లోనవుతాయి. హార్మోన్ల అసమతుల్యత జరగడం వల్ల ప్రత్యుత్పత్తి సామర్థ్యత చాలా వరకు తగ్గిపోతుంది. వేసవిలో గొర్రెలను 6 గంటల నుండి 10 గంటల మధ్యలో సాయంత్రం 6 గంటల తర్వాత మేతకు తీసుకుని వెళ్లడం వల్ల గొర్రెలు వేడి తాపానికి తక్కువగా గురవుతాయి. వేసవిలో ఎక్కువ నీళ్లు త్రాగడం వల్ల తక్కువ మేత తింటాయి. కాబట్టి పెట్టే కొంచెం మేతైనా అధిక పోషక విలువలు ఉన్న దాణా అందించడం, దాణాలో ఉప్పు కలిపిన ద్రావణాలు ఉండడం వల్ల గొర్రెలకు డిహైడ్రేషన్ సమస్య ఉండదు. గొర్రెల కంటే మేకల్లో వేసవిలో సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. ఎందుకంటే వాటి చర్మం నల్లని రూపంలో ఉంటాయి, కాబట్టి ఎక్కువ ఎండ వేడివికి తట్టుకోలేవు. పాకలు ఉండి మేసే వాటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాకల ఎత్తు కనీసం 10 అడుగులు తగ్గకుండా ఉండాలి. వెడల్పు కూడా 30 అడుగుల లోపు ఉండాలి. పాక చుట్టూ నీడనిచ్చే సుబాబులు, అవిసె వంటి చెట్లు పెంచడం వల్ల అటు నీడ మేత కూడా గొర్రెలకు లభించే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో పాక చుట్టూ గోనె పట్టాలు వేలాడదీసి నీటిలో తడిపి ఉంచితే వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాక పైభాగంలో తాటి కొబ్బెర లేదా గడ్డితో కప్పడం వల్ల ఉష్ణోగ్రత చాలా వరకు తగ్గుతుంది. వేసవిలో పశుగ్రాసం చాలా ముఖ్యం, కాబట్టి నీటి సౌకర్యం బట్టి హైబ్రిడ్ రకాలైన పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. మొక్కజొన్న వంటి పశుగ్రాసం పెంచుకొని మాగుడి గడ్డిగా భద్రపరచడం వల్ల ఈ వేసవిలో పశుగ్రాస కొరతను కొంతవరకు అధిగమించవచ్చు. మామిడి గడ్డి అవకాశం లేని వాళ్ళు ఎండుగడ్డిగా కూడా పశుగ్రాసాన్ని భద్రపరచుకుని వేసవిలో వాడుకోవచ్చు. పగలు పచ్చిగడ్డిని, రాత్రి ఎండుగడ్డిని పెట్టడం మంచిది. మేత కానీ దాన కానీ ఒకేసారి ఇవ్వకుండా 2 లేదా 3 సార్లు కొద్ది కొద్దిగా ఇచ్చినచో ఎండతాపానికి గురి కాకుండా ఉంటాయి. వడదెబ్బకు గురైన వాటిని తొందరగా గమనించి దానికి సరైన చికిత్స ఇవ్వడం ద్వారా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఆంథ్రాక్స్, మసూచి వంటి వ్యాధులు వేసవిలో ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధుల యొక్క టీకాలను వేసవి రాకముందే జీవాలకు వేయించడం తప్పనిసరి. వేసవికి చాలా ముందుగానే నట్టల నివారణ మందుల క్రమం తప్పకుండా ఇచ్చినచో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎండ వేడిని తట్టుకుని శక్తిని పెంపొందించుకుంటాయి. అలాగే బాహ్య పరాన జీవుల బాధ నుండి కాపాడుకునే శక్తిని పొందుతుంటాయి. పోషక లోపాలను సరిదిద్దడానికి లేదా నివారించడానికి ఉప్పుగడ్డలను పాకలో ఉంచినచో గొర్రెలకు దాహం వేసినప్పుడు ఉప్పుగడ్డలను నాకడం వలన ఖనిజ లోపాలు రాకుండా గొర్రెలను కాపాడుకోవచ్చు. ఈ విధంగా మన సమగ్ర వ్యవసాయంలో రైతులు తమ పంటలు, పశువులు, జీవాలను సంరక్షించుకొని చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నారు మన వ్యవసాయ శాస్త్రవేత్తలు.
1: సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, జీవాల ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.

భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో తెలంగాణ, గోవా, సిక్కిం రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ది చెందిందని అన్నారు. అదేవిధంగా సిక్కిం దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఒకటిగా, జీవ వైవిధ్య రాష్ట్రంగా గుర్తింపు పొందిందని తెలిపారు. గోవా తన అద్భుతమైన సముద్ర తీరాలు, పర్యాటక ఆకర్షణలతో దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుపుతూ,
1: I extend my warm greetings and heartiest felicitations to the people of Sikkim, Goa and Telangana. Ek Bharat Shrestha Bharat program aims to forge a strong relationship and bonding among all the people of the country and enhance the interaction and promote mutual understanding between different states and union territories through the concept of oneness. It is aimed at establishing and promoting sustained cultural connection with each other through language, culture, traditions, music, tourism, cuisine, sports and sharing of best practices, etc.
0: ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గృహ నిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, జీపీఎస్ ట్రాకింగ్ను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ది, ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో పర్యటించి ప్రజలతో మమేకమవుతానని తెలుపుతూ,

0: నేను ఇప్పటిదాకా నిర్ణయించుకోనా.
1: మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా,
0: తెలంగాణలో జనసేన ఉంటుంది,
1: మేము పోటీ చేస్తాం.
0: అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం,
1: మేమే తిరుగుతాం,
0: ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఇది తెలంగాణ భారతదేశంలో.
2: కులం నగరంలోని కార్గిల్ పార్క్ వద్ద నిర్వహించిన ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్ 2026 క్రికెట్ ఫైనల్ పోటీలను ఆయన నిన్న వీక్షించారు. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవంలో విజేతలకు ట్రోఫీలు, నగదును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి వ్యాయామం, క్రీడల వైపు అడుగులు వేయాలని సూచించారు. ఢిల్లీలో జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈ రోజు జరగనుంది. గ్రామీణాభివృద్ది, స్థానిక సంస్థల పనితీరులో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు పురస్కారాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రదానం చేయనుంది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ పలు జాతీయ పురస్కారాలను దక్కించుకుంది. వివిధ విభాగాల్లో గ్రామీణాభివృద్ది, సుస్థిర పాలన, మహిళా సాధికారత, మౌలిక వసతుల కల్పన, సుపరిపాలనలో ప్రతిభ కనబరిచిన పంచాయతీలకు ఈ అవార్డులు లభించాయి. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం ఉత్తమ బ్లాక్ పంచాయతీగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దీనిపై కుప్పం పంచాయతీ అధికారి సుధాకర్రావు మాట్లాడుతూ,
3: అంటే మేము చేసిన యొక్క వర్క్ కి గుర్తింపు రావడం ఒక ఎత్తు అయితే, ఆ గుర్తింపు ద్వారా ఆయా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి అవార్డ్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ కూడా రావడం అనేది చాలా సంతోషం. తద్వారా ఆ పంచాయతీలకి అదనపు ఆదాయ వనరులు కాస్త మనం సపోర్ట్ చేసినట్లు అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనకి కుప్పం బ్లాక్ పంచాయతీ కింద లాస్ట్ టైం మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ పంచాయతీ నేషనల్ లెవెల్లో ఈ కుప్పం బ్లాక్ అంటే 1.5 crores క్యాష్ అవార్డు కూడా రావడం జరిగింది. ఆ యొక్క నిధుల్ని వీరు ఆ పంచాయతీలో గానీ మండలంలో డిఫరెంట్ పంచాయతీలు అవసరాన్ని మేరకు ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవకాశం వచ్చింది.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రముఖ డిజిటల్ మౌలిక వసతుల సంస్థ ఏ ట్రంక్ వ్యవస్థాపకులు రాబిన్ ఖుదాతో ముఖ్యమంత్రి నిన్న అమరావతిలో సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని ప్రపంచస్థాయి డిజిటల్ హబ్ గా అభివృద్ది చేసే అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, విశాఖలో 2 GW సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చలు జరిగాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే కేంద్రం కేటాయిస్తున్న నిధులను వినియోగించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమవుతోందని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని భావిస్తే ఆ విషయంపై ప్రధానికి రాష్ట ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజులు వివిధ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖపట్నంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టిందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలను చేపట్టిందని నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యమైన విద్య అందించడమే

0: తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు భద్రత, ఆధునీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరమ్మతులు చేపట్టిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తుంగభద్ర నదీ బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే మంత్రితో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టులో ఒకే సమయంలో 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త గేట్లను నిర్మించడం దేశంలోనే రికార్డుగా నిలిచిందన్నారు. తద్వారా రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు తీర్చగలిగామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక ఐక్యత, పరస్పర అవగాహనను పెంపొందించడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. యువత క్రీడలను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద ఝా. అథ వార్తాః. ప్రశాసనేన సిబిఎస్ఈ ఇతి కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద ఓఎస్ఎం ఇత్యేతస్యాః ఆంకికీయ మూల్యాంకన ప్రణాళ్యాః సేవానుబంధ సంబద్ధ విషయాణాం పరీక్షణార్థం ఏకసదస్యీయ సమితిః సంఘటితా. సమితేః అధ్యక్ష క్షమతా నిర్మాణాయోగస్య అధ్యక్షపదారూఢ ఎస్ రాధాచౌహానః భవిష్యతి. సమితిః మాసాభ్యంతరే అంతః కార్మిక ప్రశిక్షణ విభాగాయ స్వప్రతివేదనం ప్రస్తోష్యతి. అత్రాంతరే పరిషదా గతవాసరే ద్వాదశకక్షాయాః ఛాత్రాణాం అంక సత్యాపనార్థం, ఉత్తరపుస్తికానాం పునర్మూల్యాంకనార్థం చ అంతర్జాలపటలం ఆధికారికరూపేణ సక్రియం కృతం. అస్మాకం వార్తాహరః అవదత్ యత్ ఏషా సువిధా తేభ్యః ఏవ ఛాత్రేభ్యః ఉపలబ్ధా అస్తి, యే ఖలు స్వమూల్యాంకితానాం ఉత్తరపత్రాణాం స్కాన్ ఇత్యేతాః ప్రతిలపయః ప్రాప్తవంతః. రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము వర్యయా ఉక్తం యత్ శిక్షా శక్తీకరణస్య మహత్వపూర్ణ సాధనం వర్తతే. శిక్షా ఏవ జనాన్ ఆత్మనిర్భరాన్ జాగరూకాన్ క్షమాంశ్చ కారయతి. గతవాసరే నవదిల్ల్యాం సా జనజాతీయ ఛాత్రవృత్తి లాభార్థినః సంబోధయతి స్మ. అస్మిన్ అవసరే సా ఉక్తవతి యత్ వాస్తవికః వికాసః తదా ఏవ భవిష్యతి యదా సమాజస్య సర్వే ఏవ పక్షాః సామాజికార్థిక శైక్షిక రూపేణ వికసితాః భవిష్యంతి. సా ఉక్తవతి యత్ సర్వకారస్య ఛాత్రవృత్తి యోజనయా జనజాతివర్గేభ్యః ఉచ్చశిక్షాయాః అవసరాణాం ప్రదానేన తేషాం జీవనం పరివర్తితం. ద్రౌపదీ ముర్ము వర్యా అవదత్ యత్ భారతి ప్రతిభాసంపన్నానాం ఛాత్రాణాం న్యూనతా నాస్తి, అపితు తేషాం అభిజ్ఞానం పోషణం తేభ్యః ఉచిత మార్గదర్శనం చ ఆవశ్యకం వర్తతే.
2: जुबा हमारे राष्ट्र की शक्ति, आशा और उज्जवल भविष्य की प्रतीक है. मेरी सभी युवाओं, विशेषकर जनजातीय समुदाय के युवाओं से अनुरोध है कि उन्हें अपनी जोड़ों और अपने लोगों को नहीं भूलना चाहिए. युवा शक्ति विरासत पर गर्व करते हुए आधुनिक शिक्षा और तकनीकों के बल पर आगे बढ़े तो सशक्त, समृद्ध और आत्मनिर्भर भारत का निर्माण होगा.
1: భారతస్య ముఖ్య న్యాయాధీశ న్యాయమూర్తి సూర్యకాంత గతవాసరే సర్వోచ్చన్యాయాలయస్య పంచన్యాయాధీశేభ్య పదగోపనీయతాయే ప్రతిశ్రావితవాన్. న్యాయమూర్తి శీలనాగో, శ్రీచంద్రశేఖర, సంజీవ సచదేవ, అరుణపల్లి వరిష్ఠాధివక్త్రి వి మోహనా చ సర్వోచ్చన్యాయాలయస్య న్యాయాధీశత్వేన శపథవచనం స్వీకృతవంతః. అవధేయం యత్ కేంద్రేణ సర్వోచ్చన్యాయాలయీయ న్యాయవిద్ సమితేః అనుశంసాం ఆలక్ష్య ఏవ ఏతేషాం నియుక్తి విషయణే స్వీకృతిః దత్తా. రాష్ట్రీయ పంచాయత్ పురస్కార సమారోహః అద్య నవదిల్ల్యాం ఆయోజయిష్యతే. ఏతే పురస్కారాః దేశస్య द्विचत्वारिंशत् संख्याकेभ्यः उत्कृष्ट पंचायत्य

0: ేభ్యః ప్రదాస్యంతే. సమారోహావసరే దీనదయాలోపాధ్యాయ పంచాయత్ సతత వికాస పురస్కారః ఇత్యస్యాం శ్రేణ్యాం చతుస్త్రింశత్ గ్రామ పంచాయత్తేభ్యః నానాజీ దేశముఖ సర్వోత్తమ పంచాయత్ సతత వికాస పురస్కార శ్రేణ్యాం చ అష్ట పంచాయత్తేభ్యః పురస్కారాః ప్రదాస్యంతే. భారతీయర్థవిభాగేన సూచితం యత్ అద్య కర్ణాటకస్య ఆభ్యంతరీణేషు భాగేషు కేరళ మాహే లక్షద్వీప తమిళనాడు పుదుచ్చేరి కరాయికలేషు చ తీవ్రవృష్టిః భవిష్యతి. ఆగామి దివసద్వయ పర్యంతం హర్యానా చండీగఢ్ దిల్లీ ఛత్తీస్గఢ్ ఝారఖండ్ గుజరాత్ గోవా మహారాష్ట్రాంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమోత్తర ప్రదేశేషు తీవ్ర ఝంఝావాతేన సహ గర్జనస్య తడిత్పాతస్య చ సంభావన వర్తతే. అంతే క్రీడావార్తాసు. మహిళానాం అంతారాష్ట్రీయ క్రికెట్ క్రీడా మాలికాయాం గతరాత్రౌ ఇంగ్లాండ్ దేశస్య టౌన్టన్ నగరె కౌంటీ క్రీడాంగణే ఆయోజిత తృతీయే అంతిమే చ ద్వంద్వే ఇంగ్లాండేన భారతం షడ్భిః క్రీడకైః పరాజితం. ఇత్థం ఇంగ్లాండేన ద్వే ఏకం ఇత్యతేన స్పర్ధాంతరాలేన శృంఖలా జితా. ఇది వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ. ఈనాటి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ.
2: రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థులు పతకాలను సాధించారు. రంగారెడ్డి జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన 13 మంది విద్యార్థులు కిక్ బాక్సింగ్ లో వివిధ విభాగాల్లో 29 పతకాలు సాధించారు. వీరిలో 12 మంది కిక్ బాక్సింగ్ లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. క్రీడాకారులను స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఒడ్నాల శ్రీనివాస్ అభినందించారు. జిల్లాలో ఒకే ప్రాంతంలో 4 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న 77 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేశారు. వారికి కలెక్టర్ గరిమా అగర్వాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల పట్టణ సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు యువతకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అత్యవసర సమయంలో 112కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలను పాటించాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112 నెంబర్పై ప్రజలకు అవగాహన ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి ఎస్ఐ వేముల లక్ష్మణ్ సూచించారు. నిరంతరం అందుబాటులో ఉండే ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా పోలీసుల సహాయం తీసుకోవాలని ఎస్పీ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్త విద్యుత్ కనెక్షన్తో సహా పలు సేవలను మీ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ వేణుమాధవ్ తెలిపారు. విద్యుత్ సేవలను మరింత సులభతరం చేసి పారదర్శకంగా అందించాలనే లక్ష్యంతో ఈ సేవలను ప్రవేశపెట్టారు. ఇకపై విద్యుత్ కార్యాలయాలకు తిరగనవసరం లేకుండా సేవలను ఒకేచోట సులభంగా పొందవచ్చని ఎస్ఈ వేణుమాధవ్ చెప్పారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో బీరప్ప కామరాతి మహోత్సవ వేడుకలు బీరప్ప కళ్యాణం వైభవంగా నిర్వహించారు. సర్టిఫికెట్ కోర్సులు చేయడం వల్ల విద్యార్థుల నైపుణ్యాలు మెరుగవుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట కళాశాల ప్రిన్సిపల్ విజయలక్ష్మి అన్నారు. గంభీర్రావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలల్లో గణిత శాస్త్రంలో సర్టిఫికెట్ కోర్సును ఆమె ప్రారంభించారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలతో విద్యార్థులకు అకాడమిక్స్తో పాటు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నామని ప్రిన్సిపల్ తెలియజేశారు. సర్టిఫికెట్ కోర్సులో కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్ తదితర అంశాలను వివరించి విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తామని గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ కుమార్ అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న 2 ఉద్యోగులకు బదిలీ అయింది. పర్యవేక్షకులు వెంకట ప్రసాద్ యాదగిరిగుట్టకు, సంజీవరావు బాసర ఆలయానికి బదిలీ అయ్యారు. సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ అన్నారు. కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను ప్రారంభించిన సందర్భంగా ఎస్ఐ ప్రసంగించారు. పట్టణంలో గతంలో ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వివిధ కారణాల వల్ల పనిచేయకుండా పోయాయని అన్నారు. ప్రస్తుతం 6 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ మైండ్ కేర్ సెంటర్ల ఆధ్వర్యంలో మరమగ్గాల కార్మికులకు మానసిక ఆరోగ్య

0: రోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా సిరిసిల్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యంపై కార్మికుల్లో అవగాహన పెంచడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సత్సంగ సదనంలో శ్రీ ధర్మరాజు పట్టాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మహాభారత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ఇల్లంతగుంట మండలం కందికట్కూర్లో రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బోనాలు శకటోత్సవం ఘనంగా నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, జిల్లా ఎస్పీ మహేష్ బిగితే, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు అశోక్ ఉపేంద్రచారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1: శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రభుత్వ స్కాలర్షిప్లు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాలను మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా సమానంగా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్నినో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ హెచ్చరించింది. విద్యాభ్యాసం వ్యక్తులను స్వావలంబన కలవారిగా, చైతన్యవంతుడుగా, సమర్థులుగా తీర్చిదిద్దుతుందని, అందుకే అది సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో స్కాలర్షిప్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఆదివాసీ విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రగతి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కాలర్షిప్ పథకాలు గిరిజన యువతకు ఉన్నత విద్యను, సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెచ్చి వారి జీవితాలను మార్చివేస్తున్నాయని ఆమె ప్రశంసించారు.
1: भारत सरकार जनजातीय समुदाय के युवाओं को छात्रवृत्ति योजना केवल आर्थिक सहायता नहीं है, ये युवाओं के सपनों को पंख देने का माध्यम है, परंतु संसाधनों का अभाव उन्हें आगे बढ़ने. लेकिन मुझे ये जानकर प्रसन्नता हुई है कि अपने से अनेक युवाओं ने विभिन्न क्षेत्रों में उच्च शिक्षा प्राप्त की है.
0: मन देशंलो प्रतिभाकु कोरतलेदनि, ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి అది రాణించడానికి సరైన వేదిక అందించవలసిన అవసరం ఉందని చెప్పారు. యువత దేశం బలానికి, ఆశకు, ఉజ్వల భవిష్యత్తుకు ప్రతీకలని అభివర్ణించిన రాష్ట్రపతి, ముఖ్యంగా ఆదివాసీ సమాజానికి చెందిన యువతీ యువకులు తమ మూలాలను, తమ ప్రజలను ఎప్పటికీ మర్చిపోకూడదని పిలుపునిచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సు నిర్వహించనుంది. దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరిమా ఉత్సవ 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లోకల సెంటర్ ఫర్ నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ఫ్యాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు. దీంతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 75 స్పేస్ ల్యాబ్లను కూడా ఆమె ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ధి ఫలాలను చేరవేయడంలో బాధ్యత వహించే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతికత ఆధారిత సేవల పంపిణీ వంటి అంశాలపై చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ నిబంధనలకు చేసిన సవరణను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం

0: భారతదేశంలో 180 రోజుల వ్యవధి కోసం వచ్చే విదేశీయులు తమ బసను మరింత పొడిగించుకోవాలని భావిస్తే వారి వీసా గడువు ముగియడానికి ముందే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 180 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత 14 రోజుల్లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుండేది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2026 ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అమెండ్మెంట్ రూల్స్ నోటిఫై చేస్తూ ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ రూల్స్ 2025 పరిధిలోని రిజిస్ట్రేషన్ కాల పరిమితి అప్పీళ్ల యంత్రాంగంలో కీలక మార్పులను ప్రవేశపెట్టింది. అయితే నిర్ణీత గడువు దాటిన తర్వాత ఆలస్యంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ నిబంధనలో మొదటిసారిగా ఆన్లైన్ అప్పీల్ విధానాన్ని కూడా చేర్చారు. దేశ సార్వభౌమాధికారానికి వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచే మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ కింద ఇలాంటి నేరాలకు పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గతంలో కేవలం వ్యాధి నయం చేయడంపైన ఉన్న దృష్టి ఇప్పుడు నివారణ, పునరావాసం, ప్యాలియేటివ్ కేర్, వృద్ధాప్య సంరక్షణ వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర వ్యవస్థగా రూపాంతరం చెందిందని ఆయన చెప్పారు. పంజాబ్లోని భటిండా ఎయిమ్స్ 2వ స్నాతకోత్సవం వేడుకలో జేపీ నడ్డా ప్రసంగించారు.
1: 2017 में जब हम हेल्थ पॉलिसी लेकर के आए तो हमने उसको कॉम्प्रिहेंसिव और कॉम्प्रिहेंसिव बनाने में प्रिवेंटिव, प्रोमोटिव, क्यूरेटिव, जेरियाट्रिक, रिहैबिलिटेटिव सबको जोड़ा और सबका एक इंक्लूसिव प्रोग्राम को हमने आगे बढ़ाया और ये आयुष्मान आरोग्य मंदिर 140 करोड़ की जनता का फर्स्ट हेल्थ का कॉन्टैक्ट पॉइंट है.
0: దేశవ్యాప్తంగా 182,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో తొలి వ్యవస్థగా సేవలు అందిస్తున్నాయని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరూ, పంచాయతీలు, ఆశా కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బంది ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. కారుణ్య నియామకాలు, కంపెషనరేట్ అపాయింట్మెంట్ల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్ధంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఆదేశాన్ని పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరాధేల్తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాల ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవి విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తనను నియమించాలనే అభ్యర్థనను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కుటుంబం అనే నిర్వచనంచి వివాహిత కుమార్తెను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జారీ చేసే ఉత్తర్వులను ఆ మహిళ కోర్టులో సవాల్ చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్ ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందజేస్తారు. అవార్డుల కొరకు దరఖాస్తులు సమర్పించడానికి జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే నామినేషన్లు, దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. అంతర్జాతీయంగా తీవ్రమైన వాతావరణ మార్పులకు కారణమయ్యే ఎల్నినో వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీని ప్రభావం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఎల్నినో ఏర్పడేందుకు 80

శాతం అవకాశాలున్నాయని, ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలియజేసింది. వాతావరణంలో మార్పుల కారణంగా దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు గురువారం నాటికి కేరళలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4వ తేదీ నుంచి నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ స్కాలర్షిప్పులు గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించి వారి జీవితాన్ని మార్చివేశాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో వైద్య సేవలకు సంబంధించిన విధానంలో కీలక మార్పులు వచ్చాయని, చికిత్సపైనే కాక నివారణ పునరావాసంపై కూడా దృష్టి సారిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. కారుణ్య నియామకాలకు వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎల్ నీనో వాతావరణ వ్యవస్థ ఏర్పడుతోందని, దీనివల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో విపరీతమైన మార్పులు వస్తాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈరోజు నేను మీ అందరినీ ఒక చిన్న జ్ఞాపకాల ప్రయాణానికి తీసుకెళ్ళబోతున్నాను. మనలో చాలామందికి మొదటి స్వేచ్ఛ ఎలా ఎప్పుడు అందించిందో తెలుసా? నాన్న వెనుక నుండి సైకిల్ పట్టుకొని "పడిపోకు, నెమ్మదిగా" అని చెబుతూ ఒక్క క్షణంలో చేతిని వదిలివేసిన ఆ సమయం. మొదట భయం, తర్వాత బ్యాలెన్స్, ఆ తర్వాత ఆనందం. అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మన చిన్ననాటి జ్ఞాపకాలతో కలిసిపోయిన ఆ సైకిల్ గురించే. ఎందుకంటే ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం, వరల్డ్ బైసికిల్ డే.

ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బైసికిల్ డేను జరుపుకుంటాము. సైకిల్ అనేది కేవలం ఒక వాహనం కాదు, అది ఒక భావోద్వేగం, ఒక జీవనశైలి, ఒక ఆరోగ్య సందేశం. సైకిల్ ఎలా వచ్చింది తెలుసా? మనకిప్పుడు సాధారణంగా కనిపించే ఈ సైకిల్ దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగినది. 1817 సంవత్సరంలో జర్మనీకి చెందిన కార్ల్ వాన్ అనే వ్యక్తి మొదటి 2 చక్రాల వాహనాన్ని రూపొందించారు. దానిని స్విఫ్ట్ వాకర్ అని పిలిచేవారు. దానికి పెడల్స్ కూడా లేవు, కాళ్లతో నేలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేవారు. తర్వాత కాలక్రమేణా పెడల్స్ వచ్చాయి, చైన్ సిస్టమ్ వచ్చింది, బ్రేకులు వచ్చాయి. అలా నెమ్మదిగా ఇప్పటి ఆధునిక సైకిల్ రూపం వచ్చింది. ప్రపంచంలో ఎన్నో వాహనాలు వచ్చాయి, కానీ ఆరోగ్యాన్ని, ప్రకృతిని, పొదుపును ఒకేసారి కాపాడిన వాహనం మాత్రం సైకిల్ మాత్రమే. అందుకే ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ నేషన్స్, 2018లో అధికారికంగా వరల్డ్ బైసికిల్ డేను ప్రకటించింది.

సైకిల్ అంటే కేవలం వాహనం కాదు, అది మన బాల్యం. ఒక్కసారి మన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుందామా? సైకిల్ నేర్చుకుంటూ పడిపోయిన రోజులు, మోకాలికి గాయాలు అయినా మళ్ళీ లేచి తొక్కిన పట్టుదల, పాఠశాలకు సైకిల్ మీద వెళ్ళిన రోజులు, బ్యాగ్ ముందుకు

పట్టుకుని తొక్కిన ఉదయాలు, స్నేహితుడి సైకిల్ అడిగి తీసుకుని వెళ్లిన రోజులు, డబుల్ సీట్లో తిరిగిన ఆ సాయంత్రాలు, వేసవి సెలవుల్లో కాలనీ అంతా సైకిల్ మీద తిరిగిన జ్ఞాపకాలు, రూపాయి బాడుగకు గంట చొప్పున రోడ్లపైన స్నేహితులతో సైకిల్పై తిరిగిన రోజులు. అంతేకాకుండా పాలవాడు సైకిల్ మీదే వచ్చేవాడు, పేపర్ బాయ్ తెల్లవారుజామున సైకిల్ మీద పేపర్ వేసేవాడు, పోస్ట్ మ్యాన్ కూడా సైకిల్ మీదే ఉత్తరాలు తీసుకువచ్చేవాడు. అంటే

రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్స్, వీడియో గేమ్స్తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ బయట ఆడుకోవటం, సైకిల్ తొక్కటం, ప్రకృతిలో తిరగటం కూడా అవసరం. శరీరానికి ఆరోగ్యం కావాలి, మనసుకు స్వేచ్ఛ కావాలి. ఆ రెండు సైకిల్ ఇస్తుంది. ఎంత టెక్నాలజీ వచ్చినా ఆ ఆనందానికి ప్రత్యామ్నాయం లేదు. కానీ ఇప్పుడు చిన్న దూరం వెళ్లాలన్నా బైక్ లేదా కారు. దాంతో ఏమవుతోంది? శారీరక శ్రమ తగ్గిపోతోంది, ఊబకాయం పెరుగుతోంది, చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. డాక్టర్లు చెబుతున్నారు, రోజుకు కనీసం అరగంట సైకిల్ తొక్కితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్త ప్రసరణ బాగుంటుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

ఈ రోజుల్లో చాలామంది సైక్లింగ్కి కూడా జిమ్లకు వెళ్తున్నారు. కానీ ఒకప్పుడు మన పెద్దలు సైకిల్ తొక్కుతూ సహజంగానే ఆరోగ్యంగా ఉండేవారు. సైకిల్కు పెట్రోల్ అవసరం లేదు, అలాగే మనకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒకటి కాలుష్యం. వాహనాల పొగ, ట్రాఫిక్, ఇంధన వినియోగం ఇవన్నీ ప్రకృతిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, వాతావరణ మార్పులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సైకిల్ ఒక గొప్ప పరిష్కారం. సైకిల్ వల్ల పొగ రాదు, శబ్ద కాలుష్యం ఉండదు, ఇంధనం అవసరం ఉండదు. అంటే సైకిల్ తొక్కటం అంటే మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మన భూమిని కూడా సురక్షితంగా ఉంచడం.

ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో నగరాల్లో ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో అయితే సైకిల్ మీద ఆఫీసుకు వెళ్లేవారికి ప్రత్యేక ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు. మరి మనం వారంలో ఒక్కరోజు అయినా చిన్న చిన్న పనులకు సైకిల్ వాడలేమా? దుకాణానికి వెళ్ళటానికి, స్నేహితుల ఇంటికి వెళ్ళటానికి, పక్క వీధికి వెళ్ళటానికి, ఇలా చిన్న చిన్న దగ్గరగా ఉన్న చోట్లకైనా సైకిల్ వాడలేమా? చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి అంటారు.

అందుకే ప్రపంచ సైకిల్ దినోత్సవం అంటే కేవలం ఒక దినోత్సవం మాత్రమే కాదు, అది ఆరోగ్యాన్ని గుర్తు చేసే రోజు, ప్రకృతిని కాపాడాలని గుర్తు చేసే రోజు, సరళమైన జీవనాన్ని గుర్తు చేసే రోజు. మన పెద్దలు చాలా సింపుల్గా జీవించారు, అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. ఈరోజు మన తరానికి సౌకర్యాలు పెరిగాయి, కానీ శారీరక శ్రమ తగ్గిపోతోంది. సైకిల్ మనకు నేర్పేది ఏమిటంటే, ముందుకు వెళ్ళాలంటే బ్యాలెన్స్ ఉండాలి, జీవితం నడవాలంటే కదులుతూ ఉండాలి. దీనికోసం మనకు మంచి ఆరోగ్యం ఉండాలి. మన ఆరోగ్యం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ప్రకృతి కోసం సైకిల్ను మళ్ళీ మన జీవితంలో భాగం చేసుకుందాం. ఈరోజు నుండైనా వారంలో ఒక్కరోజు సైకిల్ డేగా మార్చుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడే సులభమైన సహజమైన మార్గాల్లో సైకిల్ ఒకటి. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా దీనిని మనం అందరము గుర్తించి ఆచరించాలని కోరుకుంటూ అందరికీ ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు.

మీరు విన్న ఆ పాట మగమహారాజు చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్ రమణ. రచన వేటూరి, సంగీత

0: తం కృష్ణ చక్రి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి. ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల గీతం. సంగీతం ఇళయరాజా.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324052 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఉదయ తరంగిణి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి శ్రీమతి ప్రవీణా జయరామ్ గారితో పరిచయం వినండి. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు కార్మిక చట్టాలు, లేబర్ లాస్ విభాగంలో విశేష అనుభవం కలిగిన శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. శ్రీమతి ప్రవీణ జయరామ్ గారు, ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి. మీకు
1: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
0: తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988లో ఎవరైనా ఎంప్లాయర్గా షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటి? రిజిస్ట్రేషన్కి అప్లికేషన్ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఒక సంస్థ లేదా షాప్ వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు వారు ప్రప్రథమంగా తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందాలి. వాళ్ళ సంస్థ స్టార్ట్ చేసిన 30 రోజుల లోపల ఈ ప్రక్రియ జరిగిపోవాలి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్. దానికి ముందుగా కావాల్సింది ఫామ్ 1 అని ఉంటుంది. దాంట్లో ఏమేం డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఆ సంస్థ పేరు, ఆ ఎంప్లాయర్ పేరు, ఫాదర్ పేరు, అతడి వయసు, తర్వాత ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, దీనికి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఆ సంస్థ, ఇలాగా మొత్తము వివరాలన్నీ ఫిల్ చేసి దానికి తోడు మనము ఎంప్లాయర్ ఆధార్, తెలుగు నేమ్ బోర్డు ఆఫ్ ద కంపెనీ, తర్వాత మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్, తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటారు. సో అది కొన్ని సంస్థలకు ఏంటంటే వాళ్ళ ఎంప్లాయర్ వేరే రాష్ట్రంలోనో వేరే సిటీలోనో ఉంటారు, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అతనే బ్రాంచ్లో ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ ఎవరికి ఇస్తున్నారో వారి డీటెయిల్స్ అన్ని అనుసంధానం చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఫర్నిష్ చేసి
0: కొత్తగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రుసుము ఎంత చెల్లించాలి?
1: రుసుము కంపెనీ యొక్క హెడ్ కౌంట్ బట్టి ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు 0 ఉన్నా కూడా మనం సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, అప్పుడు 100 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అదే 1 నుండి 5 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి 500 రూపాయలు చెల్లించాలి. ఒకళ్ళున్నా ఇద్దరున్నా 5 మంది ఉన్నా 500 చెల్లించాలి.
0: ఇప్పుడు నిజంగానే నేను ఒక సంస్థ లేదా ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాను, ఒక 10 మందిని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముందుగానే 10 మంది అని ఆలోచించుకొని పర్మిషన్ తీసుకున్నాను, అది వ్యాపారం మంచిగా జరగడం వల్ల కావచ్చు, ఎక్కువ మంది ఉద్యోగులు అవసరమై నేను ఈ గ్యాప్ లో ఎక్కువ మందిని తీసుకున్నాను, మళ్ళీ దానికి సంబంధించిన ఆ అనుమతులు మరి ఎక్కువ మంది అయిన తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా మార్పు?
1: దాన్ని అమెండ్మెంట్ అంటారండి. అమెండ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఎలాంటి చేంజెస్ ఉంటే అమెండ్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది చెప్పండి.
1: అమెండ్మెంట్ అంటే మీరు అన్నట్టు ముందుగా హెడ్ కౌంట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎనీ చేంజ్ ఇన్ ద హెడ్ కౌంట్, ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రతి ఏడాది రెన్యూ కూడా చేయించుకుంటాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ బట్టే మనకి పేమెంట్ ఆఫ్ ఫీ కూడా ఉంటుంది కాబట్టి పెరిగినా తగ్గినా మనము దానికి అమెండ్ చేసుకోవాలి. మనము అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తాం. సెకండ్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు ఎంప్లాయర్ ఉన్నాడు, ఆ ఎంప్లాయర్ ప్లేస్ లో ఇంకో అతను వచ్చాడు, సమ్ ఎక్స్ వై జెడ్ ఉన్నాడు,
0: నెంబర్ సేమ్ గానీ మనిషి మారారు,
1: మనిషి మారారు, ఎస్, అది ఇంకో వే ఆఫ్ అమెండ్మెంట్ అన్నమాట. అండ్ మూడోది ఏంటంటే ఉద్యోగులు ఎక్కువ పెరిగారు, మీకు ఉన్న ప్రిమైసెస్ సరిపోవట్లేదు, ఇంకో ప్రిమైసెస్ మార్చారు, సో అడ్రస్ మారుతుంది. అడ్రస్ మారినప్పుడు మూడే చోట్ల, ఒకటి హెడ్ కౌంట్ పెరిగినా తగ్గినా అప్పుడు, తర్వాత ఎంప్లాయర్ నేమ్ చేంజ్ అయినప్పుడు, థర్డ్ అడ్రస్ ఆఫ్ ద ఎంప్లాయర్.
0: అయితే ఈ మూడు కాకుండా ఉదాహరణకి నేచర్ ఆఫ్ వర్క్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాసెసింగ్ యూనిట్ లాంటిది ఏదైనా పెట్టుకున్నాను, ఏదైనా పిండి మరో లేదా ఈ మధ్య బ్యాటర్ లాంటివి అమ్ముతూ ఉన్నారు, ఆ సేల్స్ ప్రాసెసింగ్ పెట్టుకున్న నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మడానికి కుదిరింది, అంటే మేబీ డిమాండ్ ఫ్రమ్ ద పబ్లిక్ వల్ల కావచ్చు, వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు నేను ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా అమ్మదలుచుకున్నాను. నేచర్ ఆఫ్ వర్క్ ఆర్ సేల్ ఆఫ్ ప్రోడక్ట్ మారినప్పుడు అమెండ్మెంట్ అవసరం ఉంటుందా? దానికి ఏమైనా అనుమతులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: దానికి ఏమీ ఉండదండి, ఎందుకంటే మీది కంపెనీ అలాగే ఉంది, ఎంప్లాయర్ అలాగే ఉన్నాడు, అమెండ్మెంట్స్ కి వెళ్ళేది ఈ మూడు మార్పులు ఉన్నప్పుడే.
0: మీరన్నట్టు మార్పులు ఏం లేకపోతే అమెండ్మెంట్ అవసరం లేదు. అలాగే మరి రెన్యువల్ ఎన్ని రోజులకు ఒకసారి చేయించాల్సి ఉంటుంది?
1: ఇది మనము రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గురించి చెప్పినప్పుడు లైక్ మనం ఇట్ గోస్ బై క్యాలెండర్ ఇయర్ అండి. మీరు May 3rd చేయించవచ్చు రిజిస్ట్రేషన్, లేకపోతే 23rd

0: ఆగస్ట్ చేయించవచ్చు, లేకపోతే 18 నవంబర్ చేయించవచ్చు. ఎప్పుడైనా దాని వ్యాలిడిటీ 31 డిసెంబర్ ఆ ఏడాది వరకే ఉంటుంది. వచ్చే సంవత్సరానికి మళ్ళీ మీరు
1: రెన్యువల్
0: చేసుకోవాలి.
1: మీరు అన్నట్టు నాకు అమెండ్మెంట్ ఏం అవసరం లేదు, ఎలాంటి మార్పులు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం ప్రకారం రెన్యువల్ మాత్రం చేయించుకోవాల్సిందే
0: తప్పనిసరి.
1: ఏదైనా పరిస్థితుల్లో రెన్యువల్ మిస్ అయితే పెనాల్టీస్ ఏ రకంగా ఉంటాయి?
0: ఇప్పుడు రెన్యువల్ అన్నది 1 నవంబర్ నుంచి 30వ తారీఖు నవంబర్ దాకా అప్లికేషన్ ఓపెన్ గా ఉంటాయండి. అప్పుడు మీరు రెన్యువల్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు రెన్యువల్ ఇమీడియట్ ఆటో రెన్యువల్ అది. ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోలేకపోతే ఆ టైంలో 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ దాకా మీకు 25% పెనాలిటీ పడుతుంది. అదే 1 జనవరి నుంచి తర్వాత ఎప్పుడు చేసుకున్నా 50% పెనాలిటీ పడుతుంది.
1: సో ఎంప్లాయర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని సర్టిఫికేట్ పొందుతారో వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా టైం టు టైం రెన్యువల్ చేయించుకోవాలి, చేంజెస్ ఏమైనా ఉంటే అమెండ్మెంట్స్కి వెళ్ళాలి
0: తప్పనిసరిగా.
1: వీటితో పాటు ఎవరైతే ఎంప్లాయర్ తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారు వారి ఉద్యోగుల పట్ల, వారికి ఇవ్వాల్సిన జీత భత్యాల పట్ల, మినిమం వేజెస్ కావచ్చు, వారి పని సమయం కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎలాంటి విధి విధానాలు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళు నోటీస్ బోర్డులో కొన్ని ఐటమ్స్ డిస్ప్లే చేయాలి. అవి ఏంటంటే మినిమం వేజెస్, తర్వాత అన్ని చట్టాల యొక్క అబ్స్ట్రాక్ట్స్, లోకల్ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్, రెండు రకాలుగా డిస్ప్లే చేయాలి. తర్వాత వాళ్ళ పని వేళలు, అలాగే ఈ మన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, తర్వాత ఎవరైతే ఈ సర్టిఫికెట్ ఇచ్చారో ఆ అధికారి పేరు, వాళ్ళ సెలవు దినాలు, లిస్ట్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్, ఇవి కాకుండా వాళ్ళ గ్రాట్యుటీ అవి ఉన్నప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు అన్నది, ఇవన్నీ మనము వాళ్ళ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. తర్వాత మినిమం వేజెస్ వచ్చేటప్పటికి ప్రతి 6 నెలలకి ఒకసారి గవర్నమెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీద VDA వేరియబుల్ DNS ఎలవెన్స్ ని రివైజ్ చేస్తూ
1: ఉంటారు. ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని
0: రివైజ్ చేస్తూ ఉంటారు. అది ఎవ్రీ 6 నెలలకి, April 1st to 30th of September దాకా ఒకటి ఉంటుంది. 1st October నుంచి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఆ రివైజ్ చేసిన వెంటనే వీళ్ళు ఎంప్లాయర్ కూడా ఇమీడియట్ గా చూసుకోవాలి. వెంటనే అతను వాళ్ళ ఉద్యోగులది జీతపత్యాలు కూడా జాగ్రత్తగా ఆయన కనీస వేతనాలు ఇస్తున్నారో లేదో చూసుకోవాలి. అది మీట్ అయ్యేటట్టు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. వర్కింగ్ అవర్స్ జనరల్ గా మనకి ఇదివరకు 2024 దాకా కూడా 8 గంటలు ఉంటాయి పనివేళలు. ఎవరైనా ఉద్యోగి 8 గంటలు పని చేయాలి. కాకపోతే ఈ మధ్యన కొత్తగా ఈ ఐటీ ITES వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కంపెనీస్ ఏంటంటే ఇవన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, వెస్టర్నైజ్ ఇది ఉండడం వల్ల వాళ్ళు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు వారానికి. సో వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఎగ్జంప్షన్ వచ్చింది. 8 నుంచి 10 గంటల దాకా పని చేయొచ్చు వాళ్ళు. అది ఆ వెసులుబాటు ప్రభుత్వం కార్మిక శాఖ కల్పించింది.
1: ఉమెన్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు సదుపాయాలు కలిగించాల్సి ఉంటుంది? ముఖ్యంగా మెటర్నిటీ విషయానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరపున షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది?
0: విమెన్ ఎంప్లాయీస్ కి మీరు అన్నట్టు గర్భం దాల్చినప్పుడు మెటర్నిటీ బెనిఫిట్స్ కల్పించాలండి. అంతకు ముందు 13 వారాలు సెలవు ఇచ్చేవారు, ఇప్పుడు 26 వారాలు సెలవు తీసుకుంటున్నారు. ఎక్స్ట్రీమ్ కేసెస్ లో వాళ్ళకి ఇంకా ఏమన్నా అవసరం ఉండి డెలివరీ టైంలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే మటుకు వాళ్ళకు ఇంకో నెల సెలవు పెంచుకోవచ్చు. బేబీకి 15 నెలలు వచ్చేదాకా వాళ్ళు ఒక క్రష్ ఫెసిలిటీ వాళ్ళ ప్రిమిసెస్ లో పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిమిసెస్ లో లేని పక్షంలో వాళ్ళు 500 మీటర్ల రేడియస్ లో వాళ్ళు ఎక్కడైనా క్రష్ తీసుకుంటే ఎంప్లాయర్ వాళ్ళకి పే చేయాలండి. అదే కాకుండా ఇప్పుడు కొంతమంది మహిళలు కొంచెం లేట్ గా పనిచేస్తున్నారు. ఇదివరకు అయితే 8:30 తర్వాత పనిచేయడానికి పర్మిషన్ లేదు. కానీ రీసెంట్ గా 2024 లో 2023 లోనూ ఏం చేశారంటే విమెన్ వర్క్ చేయొచ్చు లేట్ అవర్స్ లో, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు.
1: సో మీరు చట్టం ప్రకారం ఉమెన్ ఎంప్లాయీ

0: లేట్ అవర్స్ వరకు పనిచేయాల్సి వస్తే అది ఎంప్లాయర్ బాధ్యత,
1: సరిగ్గా
0: ట్రాన్స్పోర్ట్
1: చెప్పారు, అది
0: ఆఫ్ ది
1: కరెక్ట్, ఎంప్లాయర్ బాధ్యతే.
0: ఒక ప్లాన్తో వ్యాపారం చేద్దామని పెట్టుకున్న నేను, అది వ్యాపారం సరిగ్గా వృద్ధి చెందక కావచ్చు, లాభసాటిగా లేదని కావచ్చు, నేను క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ క్లోజర్ ఇంటిమేషన్ ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, దాని తాలూకు ప్రొసీజర్ ఏంటి, ఎంత సమయంలో నేను క్లోజ్ చేయొచ్చు?
1: మీరు క్లోజ్ చేద్దామని అనుకున్న వెంటనే వాళ్ళకి క్లోజర్ నోటీస్ పంపించండి. అంటే మీరు ఇంకా ఏమి కార్యకలాపాలు అక్కడ చేయట్లేదు అని కార్మిక శాఖకి మీరు ఒక నోటీస్ పంపిస్తున్నారు. వాళ్ళు అది పరీక్షించి మీరు ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకుని అది మీ దగ్గర భద్రపరుచుకున్నచో, ఏమన్నా తర్వాత ఏమన్నా నోటీసులు వచ్చినా ఏవచ్చినా మీరు సేఫ్గా ఉంటారు.
0: షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గవర్నమెంట్ ఇచ్చే ఫెస్టివల్ డేస్ కాకుండా ఏమేమి పరిస్థితుల్లో ఎలాంటి హాలిడేస్ తీసుకునే హక్కు ఉద్యోగులకు ఉంది?
1: ఉద్యోగులు 240 రోజులు ఒక సంవత్సరంలో పనిచేసినప్పుడు వాళ్ళకు 15 రోజులు ఎర్న్ లీవ్ అంటారండి. అది వాళ్ళకి ఆ లీవ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఆ సంస్థ యాజమాన్యం పే చేస్తుంది. అలాగే 12 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుంది, 12 రోజులు సిక్ లీవ్ ఉంటుంది. ఇవి 39 రోజులు వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన సెలవులు. అది కాకుండా నేషనల్ ఫెస్టివల్ హాలిడేస్కి వస్తే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆయన ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎప్పుడంటే నవంబర్ ఆఖరి వారంలో కానీ, డిసెంబర్ మొదటి 2 వారాల్లో కానీ, దాన్ని బట్టి ఆయన లిస్ట్ ఆఫ్ హాలిడేస్లో 9 హాలిడేస్ ఇస్తారు. మొదటి 5 మాత్రం మ్యాండిటరీ, తప్పనిసరిగా పాటించాల్సినవి. అవి ఏంటంటే ఆగస్ట్ 15, 26 జనవరి, అక్టోబర్ 2, అది కాకుండా మేడే కార్మికుల దినం, తర్వాత తెలంగాణ ఫార్మేషన్ డే జూన్ 2. ఇవి కాకుండా మిగతా 4 ఆ ఎంప్లాయర్ అతని పరిస్థితిని బట్టి లైక్ ఒకదానికి ఒకటి మార్చుకోవచ్చు, మార్చుకుని అతనికి సౌకర్యంగా ఉన్నవి ఇచ్చుకోవచ్చు.
0: బాగుంది ప్రవీణ గారు. చివరగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి, ఏమేం జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారు?
1: ఎప్పుడైనా మీరు సంస్థ కానీ షాప్ కానీ తీసుకున్నప్పుడు లైక్ ఏదో కొంచెము ఓవర్ టైంలు చేయించేద్దాము వాళ్ళతోటి, ఉద్యోగులతోటి, పర్వాలేదు కాస్త ఎక్కువ 1 గంటే కదా, ఇలాంటివి అసలు చేయొద్దండి. తర్వాత మీకు ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు. అలాగే రిజిస్టర్స్, రికార్డ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీకే మంచిది, అది ఇన్స్పెక్షన్స్ వచ్చి అప్పుడు కంగారు పడి ఇది చేసేది ఏమీ లేదు. యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, లెట్ అస్ సేవ్ ద వర్క్ ప్లేస్.
0: బాగుందండి, యాక్ట్ ప్రకారం వెళ్ళండి, లాని ఫాలో అవ్వండి, సురక్షితంగా ఉండండి అని చెప్తున్నారు ప్రవీణ జయరామ్ గారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్ట

ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం నుండి కేజే యేసుదాస్ గానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

ಸಗಾ ಮಾ ಪ ನಿ ಸಾ ನಿ ಪಾಮ ಮಗ ಸಗಾ ನನ್ ಪಾಮ ಗ ಮಗ ಸ ನಿ ಸಗಾ ಮಾ ಪಾಮ ಮಗ

Ma ba ni da da ba ni da ga ni da ba ni ma ba ja ga ni da ta

మీరింతవరకు మాలతి పద్మనాభారావు గారి గాత్రం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రాత పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ పేర్కొంది. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు 2020 పురస్కారాలు ప్రదానం చేస్తారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. కుటుంబం అనే నిర్వచనించి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ తెలియజేసింది. 9.5 లక్షల మంది రైతులకు 11,903 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పేర్కొంది. వచ్చే ఆగస్టులో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్సు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోగా రుసుము చెల్లించవలసి ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కేలింగయ్య తెలియజేశారు. ఓటర్ జాబితా ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం వచ్చే నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. సామాజిక సేవ, సాహస కృత్యాలు, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించిన పిల్లలను awards.gov.in పోర్టల్ ద్వారా నామినేట్ చేయవచ్చు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. పిల్ల నువ్వులేని జీవితం చిత్రం నుండి అనుదీప్ రాహుల్ గానం చేసిన భాస్కర్ భట్ల గీతం వినండి. సంగీతం అనూప్ రూబెన్స్.

0: ఆర్యాటు చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచి గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, ఆ మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ, ఇంకా?

0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాత్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే

0: మెకానికు శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చిత్రసీమకు తిరిగి స్వాగతం. నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి చిత్ర శ్రీరామ్ ప్రభు గానం చేసిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం కోటి.

ఈ అబ్బాయి చాలా మంచోడు. చిత్రం నుండి కళ్యాణి మల్లిక్, సునీత గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం

0: ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 20 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి, మీరాయ్ చిత్రం నుండి అర్మాన్ మాలిక్ గానం చేసిన కృష్ణకాంత్ గీతం. సంగీతం గౌరాహరి.

ఆచార్య చిత్రం నుండి హారికా నారాయణ్ సాహితి గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం వినండి. సంగీతం మణిశర్మ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్ట్రంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన

వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన వరంగల్ ఏనుమామల మార్కెట్ యార్డ్కు 16 మందితో పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయవలసి ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. 3వ దశ సన్నద్ధతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. ఓటర్ జాబితా ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రతా చట్టం తెచ్చింది. నిన్నటి నుంచి అది అమల్లోకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ రేపు పదవి స్వీకార ప్రమాణం చేస్తారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. రహదారులు భవనాల శాఖ కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో రక్త పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. మొత్తం 42 అత్యుత్తమ పంచాయతీలకు పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల సిమంతకమణి కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.

0: ఇది కంటికి కనిపించకపోయినా మింటికి వినిపించకపోయినా శ్రవణేంద్రియాలకు మాత్రం చేరి వసంతాలుగా ఆబాల గోపాలాన్ని నిద్రావస్థ నుండి జాగృతావస్థలోకి చేర్చే ఒక అరుదైన పదునైన సంగీత శీర్షికా గీతమది.
1: ఎల్లలు లేకుండా, కాలంతో పని లేకుండా, ఋతువులతో నిమిత్తం లేకుండా, తనదైన శైలిలో తనదైన కాలనియమాన్ని పాటిస్తూ నిర్ణీత సమయానుసారణి ప్రకారం ఈ గీతం మృదు మధురంగా ఆ సేతు హిమాచలమంతా మ్రోగుతూనే ఉంది, ఇంకా మ్రోగుతూనే ఉంటుంది.
0: సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, పాలనాపరంగా ఎలాంటి సంక్షోభాలు, సంఘర్షణలు ఎదురైనా ప్రజా సంక్షేమమే పరిధిగా ఈ గీతం సజీవ స్రవంతిలా ప్రవహిస్తూనే ఉంది, పరిమళిస్తూనే ఉంది.
1: ఈ గీతానికి విరామం లేదు, విశ్రాంతి లేదు, అలసట లేదు, ఆటంకమూ లేదు. జాతి ప్రయోజనాభివృద్ధి కోసం తన వంతు కృషి తాను చేస్తూ ఇప్పుడు 90 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
0: సంగీత ప్రపంచంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా ఆకాశవాణి యొక్క శీర్షికా సంగీత గీతం యొక్క నవ్యత, నాణ్యత, గణనీయత చెక్కు చెదరలేదు, జనమది నుండి చెదిరిపోలేదు. ఆధునిక సంగీత ప్రపంచంలో ఎన్ని నూతన పోకడలు చోటు చేసుకున్నా ఆకాశవాణి శీర్షికా సంగీతానికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం లేదు, రాలేదు.
1: ఈ గీతాన్ని వింటూనే నిద్రలేచే ప్రతి భారతీయుడికి ఇది ఆకాశవాణి పలకరింపు, మేలుకొలుపు అని చెప్పకనే తెలిసేంత ఖ్యాతి ఈ గీతికది. ఇదియే ఆంగ్లంలో ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్ అని పిలువబడుతుంది.

కళ సమాజానికి అర్థం పట్టాలి. అది సృష్టించే సంచలనం సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలి. కళకు సరిహద్దులు లేవు, అడ్డుగోడలు ఉండవు. అది సర్వవ్యాపితం, సార్వజనీనం.

0: ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం నేటి అవసరం. మనోభావాలను పంచుకోవడం, బాంధవ్యాలను పెంచుకోవడం ప్రధానం.
1: ఆయా సంస్కృతి సాంప్రదాయాలు, జనజీవన స్థితిగతులకు నిలువుటద్దం పట్టడం ద్వారా కళాకారులు జాతి, కుల, మతాలు, వర్గాలు, వర్ణాలకు అతీతంగా ఏదైనా బృహత్కార్యం సాధించగలుగుతారు.
0: నిద్రపోతే వచ్చేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ. కళ అనే రెండక్షరాలు విడివిడిగా ఉంటే అవి ఎటువంటి అర్థాన్ని ఇవ్వకపోవచ్చు. కానీ ఆ రెండు అక్షరాలే ఏకమై కళగా అవతరించి పల్లవికి అనుపల్లవి అవుతాయి, నాదానికి అనునాదమవుతాయి.
1: మనసులో వెచ్చగా పరుచుకున్న భావాలను అందంగా వ్యక్తీకరించే ఏ రూపాన్ని అయినా కళ అంటాం, కళగా పేర్కొంటాం.
0: అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం కళ యొక్క పరమావధి కావాలి. సామాజిక ప్రయోజనం లేకుండా ఏ కళ రాణించదు. సమకాలీన, జాతీయ, ప్రాంతీయ సమస్యలకు, వాటి పరిష్కారాలకు దర్పణం పట్టే విధంగా కళలుండాలి.
1: కళారూపంలో మార్పులు రావచ్చుగాని కళా ప్రయోజనంలో మార్పులు రాకూడదు. వ్యాపారం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కళను దిగజార్చితే అది కళకు, కళాకారునికే కాదు, వర్తమాన సమాజ ప్రగతికే పెద్ద గొడ్డలిపెట్టు అవుతుంది.
0: ఈ నేపథ్యంలో చతుష్షష్టి కళల సమాహార సారాంశ సంగ్రహాన్ని సమగ్రంగా సమాజానికి అందిస్తూ జాతి ఔన్నత్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్న మన ఆకాశవాణి 90 వసంతాల ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటోంది.
1: ప్రతి మదికి స్పందన అందిస్తూ సమాచార, విజ్ఞాన, వినోద వికాసాన్ని పంచడంలో, శ్రోతల్ని ముందుంచడంలో రేడియోది అప్పుడు ఎప్పుడూ గణనీయమైన కృషియే.
0: రసమయ కార్యక్రమాల వైపే లక్షలాది శ్రోతల ఆరాధనలు, ఆస్వాదనలు, అనురక్తులు, అభిమానాది భక్తి ప్రపత్తులు అన్నీ కూడా. ఆకాశవాణి భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం.
1: మన ఆకాశవాణి ప్రపంచంలోని అతిపెద్ద ప్రసార వ్యవస్థల్లో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని భారత పార్లమెంటు ప్రక్కన ఉన్న ఆకాశవాణి భవన్లో ఉంది. ఇందులో నాటక విభాగం, ఎఫ్ఎం రేడియో విభాగం, జాతీయ ప్రసార విభాగాలున్నాయి.

0: మన దేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్ మాసంలో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా ప్రసారం చేయబడ్డాయి. అటు పిమ్మట 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ రేడియో ప్రసారాలను ప్రసారం చేసింది. చివరకు 1936 ఆకాశవాణి పూర్తి ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
1: మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి కేవలం 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే పనిచేసేవి. ప్రస్తుతం అన్ని రకాలవి కలుపుకొని 552 కేంద్రాలు దేశవ్యాప్తంగా 99.13% ప్రజలకు సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్నాయి.

0: ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16 ప్రారంభమయ్యాయి. ఆ రోజు సాయంత్రం 5:30 త్యాగరాజస్వామి రచించిన శ్రీ గణపతిని సేవింపరాదే అనే తెలుగు కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా అదే తొలి తెలుగు ప్రసారంగా మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యింది.
1: అదే రోజు రాత్రి 8:15 భారతదేశం రేడియో అనే అంశంపై ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని సర్ కూర్మా వెంకట్రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు. మన దేశంలో తెలుగులో ప్రసారమైన తొలి తెలుగు ప్రసంగం అదే.
0: 1933 హైదరాబాదులోని చిరాగ్ అలీ వీధిలో మహబూబ్ అలీ 200 వాట్ల శక్తిగల రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. దాన్ని 1935 ఫిబ్రవరి 3 నిజాం తన అదుపులోకి తీసుకోగా తిరిగి దాన్నే దక్కన్ రేడియోకు నామకరణం చేసి 7వ అసఫ్జా మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం ఉర్దూ వార్తలతో ప్రారంభించిన పరిమితంగా తెలుగు కన్నడ మరాఠీ కార్యక్రమాలు కూడా అందులో ఉండేవి.

0: అటు పిమ్మట 1948 డిసెంబర్ 1 నాటికి 800 వాట్ల శక్తితో షార్ట్ వేవ్, మీడియం వేవ్లతో ఉన్న దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు మాడపాటి హనుమంతరావు గారు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
1: కానీ అప్పటికే అంటే 1948 అక్టోబర్ 12 తొలి తెలుగు రేడియో స్టేషన్గా విజయవాడ కేంద్రం ప్రారంభించబడి అదే సంవత్సరం డిసెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో తెలుగు ప్రసారాలను అందించింది.
0: చివరకు 1950 దక్కన్ రేడియో కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మార్చింది.
2: నిర్మించుకున్న ధన్య చరితమే నిర్జించలేని భరత దేశమే.

0: ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, పరిచయాలు, చర్చలు, గోష్ఠులు.
1: గ్రామీణులకు, స్త్రీలకు, పిల్లలకు, విద్యార్థులకు, కవులకు, కర్షకులకు, కార్మికులకు, యువతకు సంబంధించిన కార్యక్రమాలు,
0: నాటికలు, నాటకాలు, రూపకాలు, సినిమా పాటలు లాంటి ఎన్నో రకాల సాహిత్య సంగీత భరిత కార్యక్రమాలు ప్రసారమవుతూనే ఉన్నాయి. ఆకాశవాణి కార్యక్రమాలు నిబద్ధతకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉంటాయి.

ఆకాశవాణి ప్రసారాలు సంచలనాన్ని సృష్టించకపోవచ్చు, కానీ సత్యాన్ని బోధిస్తాయి. అలజడులు రేకెత్తించవు, కానీ ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆందోళన కలిగించవు, కానీ ఆనందాన్ని పంచుతాయి.

0: దేశంలో సమాచార వ్యవస్థ పటిష్టంగా లేని రోజుల్లో నుంచి అనూహ్యమైన సాంకేతిక పరిజ్ఞానం, సమాచార ప్రసార వ్యవస్థ విస్తరించి ఉన్న ఈరోజు దాకా కూడా రేడియోది ఒకటే బాణి, ఒకటే వాణి. ఎన్నేళ్లు నిరీక్షించినా రాతిలోనికి నీరు చేరదు. ఎన్ని ప్రసార ప్రచార మాధ్యమాలు పుట్టుకొచ్చినా ఆకాశవాణి నవ్యత నాణ్యత మారదు.
1: ఏ ప్రసార మాధ్యమ వ్యవస్థ చేయలేని, అందించలేని విశేషాలను, వార్తలను, ఇతర సమాచారాన్ని శ్రోతలకు ముందుగా అందించి కీర్తిగడించిన ఘనత ఆకాశవాణికే సొంతం.
0: భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతూ దేశ ప్రజల్ని సమైక్యంగా, సామరస్యంగా జీవించేటట్లు, వారిలో సోదరభావాన్ని పెంపొందిస్తూ, జాతి విలువల్ని పరిరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరిస్తూ ఆకాశవాణి ఒక జాతీయ సంస్థగా తన ఉనికిని సార్థకం చేసుకుంది, ఇంకా చేసుకుంటూనే ఉంది.

0: ప్రజలు గుర్తించలేని గుర్తుంచుకోలేని సంఖ్యలో రేడియో టీవీ ఛానళ్లు ఎన్నొచ్చినా ఆకాశవాణిది మాత్రం చెదరని దీప్తి, చెరగని కీర్తి.
1: దృశ్య మాధ్యమం దూరని చోట కూడా శ్రవణ మాధ్యమంగా ఆకాశవాణి తన ప్రసారాల్ని అందిస్తోంది. గాలి చేరని చోటు ఉంటుందేమో గాని ఆకాశవాణి వినిపించని ప్రదేశమంటూ ఉండదు అని చెప్పటం అతిశయోక్తి కాదు.
0: ఆకాశవాణి ఆది నుండి ఆధునిక కాలం దాకా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు చేరువైంది. రేడియో ద్వారా ప్రయోజనం పొందిన శ్రోతలు కొందరైతే తన సాహిత్య సంగీత ప్రతిభతో మరికొందరు, తన స్వరమాధుర్యంతో ఇంకొందరు రేడియోకి కీర్తిని ఆపాదించి పెట్టిన వారున్నారు. ఈ పరంపరలో నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రం ప్రారంభించబడిన తొలి రోజుల్లో తొలి వ్యాఖ్యాతగా, రేడియో నాటిక నాటకాల ప్రయోక్తగా, దార్శనికునిగా, రంగస్థల టీవీ సినిమా నటులు కాటం సుదర్శన్ గారి స్పందన ఇప్పుడు విందాం.
2: రేడియో భారతదేశంలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేడియోలో పనిచేస్తున్నటువంటి ప్రతి వారికి, చేసిన వారికి కూడా నా అభినందనలు. రేడియో అనేటువంటి మాధ్యమం స్వతంత్రానికి పూర్వమే మన దేశంలో ఏర్పడి స్వాతంత్రోద్యమానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రేడియో సామాన్యులకి చాలా అందుబాటులోకి వచ్చింది. దాని ద్వారా విద్య, వ్యవసాయం, వైద్యం ఇలాంటి సమాచారాలతో పాటు రాజకీయ సమాచారం, వార్తలు ప్రత్యేకంగా మన దేశంలో సామాన్యులకి అందుబాటులోకి రేడియో ద్వారా వచ్చాయి. అలాగే వినోద కార్యక్రమాలు, సినిమా పాటలు, నాటకాలు ఇవన్నీ కూడా రేడియో ద్వారా ప్రాచుర్యం పొందాయి. రేడియో సామాన్యుల జీవితాలలో ఒక భాగమైపోయింది. ఈ రేడియో అనేటువంటి మాధ్యమం ద్వారానే అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి సినిమా నటులు కూడా బయటకు వచ్చారు. చాలామంది సినిమా నటులు, రంగస్థల నటులు కూడా రేడియోలో

నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వారే. ఇవాళ ఇటువంటి రేడియో 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా శ్రోతలకి, ఉద్యోగులకి, అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాను.

0: 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో ప్రయోజనం పొందని పౌరుడు ఉండడు. వ్యక్తి ఎవరైనా, వృత్తి ఏదైనా, ఆకాశవాణి అందరికీ బంధువే. ఆ బాంధవ్య బలాన్ని, దాని ఫలాన్ని తెలియజేస్తున్నారు నిజామాబాద్ ప్రభుత్వ విద్యా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు.
1: నా పేరు తిరుక్కోవళ్ళూరు శ్రీనివాస్. నేను డైట్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేనైతే రేడియోను మా బంధువుగా, ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తాను. నాకు చిన్నప్పటి నుండి కూడా రేడియో వినడం అలవాటు. మా ఇంట్లో కూడా అందరూ రేడియో శ్రోతలే. ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం పట్ల ఇంట్రెస్ట్ చూపుతుంటారు. మన చుట్టూ గాలి ఉందన్నది ఎంత నిజమో, మా ఇంట్లో రేడియో ఉన్నదనేది కూడా అంతే నిజం. నేను ఒక రేడియో శ్రోతను మాత్రమే కాదు, ఒక ప్రసంగికుడను కూడా. కొన్ని సందర్భాల్లో నాకు రేడియోలో ప్రసంగం చేసే అవకాశం నిజామాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు కల్పించారు. అలాగే మా డైట్ ఛాత్రోపాధ్యాయులు కూడా యువవాణి కార్యక్రమాలు చేశారు. సామాజిక చైతన్యం కోసము, సామాజిక ప్రయోజనం కోసము రేడియో అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. రేడియోలో అన్ని వృత్తుల వారికి, అన్ని వయసుల వారికి ఉపయోగపడే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అన్ని రకాల ఆరోగ్య సంబంధమైన సలహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సందేశాత్మక నాటికలు, మనోరంజకమైన పాటలు శ్రోతల్ని రంజింపచేస్తాయనడం అతిశయోక్తి కాదు. బాలభారతి, యువవాణి కార్యక్రమాల ద్వారా ఎందరో బాలలను, యువతను భాగస్వామ్యం చేస్తున్నారు. వందే మాతరం మొదలు జైహింద్ వరకు ప్రతి కార్యక్రమం కూడా చైతన్యదాయకము, ప్రయోజనకరమే. ఇప్పుడు ఆకాశవాణి తన 90 ఏళ్ల ప్రయాణాన్ని నాణ్యతగా, కమనీయంగా, రమణీయంగా విజయవంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాంకేతికంగా ప్రస్తుతం ఎన్ని రకాల మాధ్యమాలు వచ్చినా రేడియోను మించినది ఏదీ లేదు. మిగతా మాధ్యమాలతో నష్టం ఉండొచ్చునేమో, కానీ రేడియో మాత్రం అమ్మలాగా ఎప్పుడూ అందరికీ మంచి చేస్తుందనేది నా ప్రగాఢమైన విశ్వాసం.

0: విద్యే కాదు, వైద్యమూ ప్రధానమే. ప్రజలకు ఆరోగ్యపరమైన సలహాలు సూచనలు అందించడంలో ఆకాశవాణి పోషించిన పోషిస్తున్న పాత్ర అద్వితీయం, అజరామరం. ఒక ప్రభుత్వ వైద్యులుగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ, ఆకాశవాణి ద్వారా జనచేతన కార్యక్రమాల్ని శ్రోతలకు అందిస్తున్న ఒక ప్రభుత్వ వైద్యుడి స్పందన ఇది.
1: విద్య వైద్యమే కాదు, సేద్యమూ ప్రధానమే. వ్యవసాయ రంగంలో రైతులకు ఆకాశవాణి అందించినా అందిస్తున్న సేవలు అనిర్వచనీయం, అసంఖ్యాకం. నేలలో రైతు విత్తు వేసింది మొదలు పంట కోసేదాకా అడుగడుగునా రైతులకు రకరకాల కార్యక్రమాల్ని అందిస్తున్న ఆకాశవాణి సేవల వినియోగం ద్వారా లబ్ధి పొందిన ఒక రైతు మనోభావాలు.
2: నా పేరు నాగలింగం, మాది నందిపేట గ్రామం. నేను ఒక వ్యవసాయదారుణ్ణి. రేడియోతో నాకు దాదాపుగా 65 సంవత్సరాల అనుబంధం ఉంది. నా చిన్నతనంలో మా ఊర్లో ఎక్కడ రేడియో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాలను ఎంతో ఆసక్తిగా వినేవాడిని. అప్పట్లో రేడియో ఎవరింట్లో ఉంటే ఆ ఇంటిని గౌరవంగా చూసే రోజులు. ఇక నేను చదువు కోసం బడిలో చేరాక, అప్పుడు నా వయసు సుమారు 14 అనుకుంటా. ఆ సమయంలో నేను మా అన్న కలిసి మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా మాకు రేడియో కావాలని ఆలోచించారు.

0: అచ్చంతని ఒక కంపెనీకి పోస్ట్ కార్డు రాస్తే కొద్ది రోజులకు ఆ కంపెనీ వాళ్ళు మా ఇంటికి పోస్ట్లో రేడియో పంపారు. ఆ రేడియోకి డబ్బులు కట్టి తీసుకోవాలి అని చెప్తే మా దగ్గర డబ్బులు లేవు. ఈ విషయం మా తల్లిదండ్రులు పెద్దలకు తెలిస్తే తిడతారనే భయంతో మేము ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మా నాన్న వాళ్ళు తెలుసుకుని డబ్బులు కట్టి ఆ రేడియోని పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి మా ఇంట్లో రేడియో కార్యక్రమాలు వినటం ఒక భాగమైంది. ఒక రైతుగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు ఎక్కువగా వినటం అలవాటు. వీటితో పాటు వార్తలు వినటం, జానపద గేయాలు వినటం, ఒక రైతుగా నాకున్న అనుభవాలు గురించి నిజామాబాద్ రేడియో స్టేషన్లో కొన్ని కార్యక్రమాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేక విషయం చెప్పాలి. అది ఏమిటంటే, మొక్కజొన్న పంట సాగులో అధిక దిగుబడి పండించే రైతుగా పైనీర్ కంపెనీ వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక ఇద్దరు రైతుల్ని ఎంపిక చేసి ఆ ఇద్దరు రైతుల్ని బొంబాయి తీసుకెళ్లి అప్పటి అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గారి చేతుల మీదుగా మాకు ప్రశంస పత్రాలు జ్ఞాపకాలు ఇచ్చి సత్కారం చేశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని ఒక మధురమైన ఘట్టం. ఒక రైతుగా నాకు ఎంతో తృప్తిని గౌరవాన్ని ఇచ్చింది. రేడియో కార్యక్రమాలు మన దేశంలో ప్రారంభమై 90 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆకాశవాణికి నా శుభాకాంక్షలు. రేడియోతో ప్రతి మనిషికి ఒక ప్రయోజనం ఉంటుంది. రేడియో వినటం ఒక మంచి అలవాటు. ఈ రేడియోకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
1: సమాజ పురోభివృద్ధికి విద్య, వైద్యం, సేద్యం ఎంత అవసరమో న్యాయం కూడా అంతే అవసరం. చట్టపరమైన న్యాయ సలహాలు లాంటి కార్యక్రమాల ద్వారా రేడియోకి బంధువైన ఒక న్యాయవాది అభిప్రాయాలు.
2: నమస్తే అండి, నేను రాజ్ కుమార్ సుబేదార్, అడ్వకేట్. ఆకాశవాణి యొక్క 90 సంవత్సరాలు జరుపుతున్నందుకు నేను ప్రత్యేకంగా వారికి అభినందిస్తున్నాను. ఆకాశవాణి ఈ రోజుల్లో కూడా టీవీ, కంప్యూటర్, సెల్ఫోన్ ఏది వచ్చినా కానీ ఈరోజు కూడా రేడియో యొక్క వినేవాళ్ళ యొక్క ఆదరణ ఏదైతే ఉందో ఎక్కడ కూడా తగ్గలేదు. దినదిన పెరుగుతుంది తప్ప తగ్గలేదు ఆకాశవాణి యొక్క విశేషత. ప్రోగ్రామ్స్ కూడా రేడియోలో డిజైన్ చేయడం కూడా చాలా బాగుంది. అది అనాయాసంగా వినే వాళ్ళకి అట్రాక్ట్ చేస్తుంటుంది. పొద్దున లేచిన వెంటనే వందే మాతరం గీతంతో, అలాగే నేషనల్ న్యూస్తో, ఆ తర్వాత మన పెట్రియాటిక్ సాంగ్స్తో, ఆ తర్వాత సూక్తి సుధ, ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక మంచి విషయాలు తెలుసుకునే ఒక అవకాశం. ఆ తర్వాత ఇక్కడ నేను ప్రత్యేకంగా ఆకాశవాణికి అభినందిస్తున్నాను. ఈ రోజుల్లో రేడియో తప్ప వేరే ఎక్కడ కూడా సంస్కృతి అనే భాష వినటానికి మనకు దొరకదు. ఈ యొక్క రేడియో ద్వారానే ఒక సంస్కృత భాష మేము వింటున్నాం, చాలా గర్వంగా ఉంది. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ యొక్క షెడ్యూల్ చూసినట్టయితే రైతులకు కానివ్వండి, చిన్న పిల్లలకు కానివ్వండి, యూత్ కోసం కానివ్వండి, మహిళల కోసం కానివ్వండి, ప్రతి ఒక్క సెక్షన్స్ వారికి ఉపయోగపడేలా యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆకాశవాణి ద్వారానే వారికి అందిస్తున్నారు. అది చాలా అభినందనీయం. అలాగే రేడియో యొక్క విశేషత ఏంటంటే, మీరు ఎక్కడైనా రేడియో ఆన్ చేస్తూ కూర్చొని కానివ్వండి, ఎక్కడైనా వెళ్తూ కానివ్వండి, ఇంట్లో పని చేస్తూ కానివ్వండి, మనకు వినిపించే ఒక మాధ్యమం ఏదైతే ఉందో అది రేడియో. ఈవెన్ కారులో చూడండి, లేదా మీరు ఎక్కడైనా ప్రయాణిస్తున్నారు, లేదా ఈవెన్ ఏదైనా ప్రోగ్రామ్ మిస్ అయినప్పటికి కూడా అగైన్ మీరు లాగాన్ చేసుకొని వినే యొక్క అవకాశం కూడా ఆకాశవాణి ద్వారా మనకు అందుతుంది. ఇంకొక ఘనత నేను తెలియజేయాలి ఏంటంటే, ఆకాశవాణి.

0: వారు అప్పట్లో మహాత్మా గాంధీ యొక్క సందేశం, ఎస్పెషల్లీ ఆన్ 2 అక్టోబర్, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క సందేశం, స్వామి వివేకానంద గారి యొక్క సందేశం, బాల్ గంగాధర్ తిలక్ గారి యొక్క సందేశం, ఇలా ఏవైతే గ్రేట్ పాట్రియాటిక్ లీడర్స్ ఉన్నారో వారి వారి యొక్క బర్త్డేస్ నాడు వారి యొక్క స్పీచెస్ మనకు అందించడం కూడా, అంటే ఈ రోజుల్లో కూడా ఆ యొక్క వాయిస్ని వినటానికి భాగ్యం కల్పిస్తున్నారు ఆకాశవాణి. ఇవే కాకుండా గత 10 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి గారి యొక్క మన్ కీ బాత్ ఏదైతే కార్యక్రమం ఉందో అది నాకు తెలిసి, గతంలో మహాభారత్ రామాయణం టీవీలో సీరియల్స్ ఉన్నప్పుడు ఎట్లయితే జనాలు రోడ్డు మీద కనిపించేవారు కాదు, అలాగే ఈ యొక్క ప్రతి నెల లాస్ట్ సండే ఏదైతే ఉంటుందో గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క సందేశం మన్ కీ బాత్ అనే ఏదైతే ప్రోగ్రాం ఉంటుందో అది కూడా చాలా వరకు యూస్ఫుల్ ఉంది. ఆ యొక్క ప్రోగ్రాం ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఏ స్టేట్లు అయితే ఎవరెవరైతే ఏ ఘనత చేసి ఉన్నారో, ఏదైతే టాలెంట్స్ ఉన్నారో, లేదా ఎలా వారు జీవితాన్ని గడుపుతున్నారో అనే ఒక విషయాలు కూడా వారు చెప్పడం అంటే అది మామూలు విషయం కాదు. అలాగే ఒక గౌరవ ప్రధానమంత్రి వారి యొక్క నోట వారు చేస్తున్నటువంటి ఘనత యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో వినిపించేలా ఏదైతే మన్ కీ బాత్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా అందరికీ అందించడం అనేది కూడా ఆకాశవాణికే ఈ ఘనత చెందుతుంది. నేనైతే ప్రత్యేకంగా ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచే నేను రేడియో వింటున్నాను, అలాగే నాకు కూడా రేడియోతో దగ్గర అనుబంధం ఉంది. నేను కూడా గత 15 సంవత్సరాల నుండి నిజామాబాద్లో ఉన్నటువంటి ఆకాశవాణి కేంద్రానికి వెళ్తుంటాను. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి కూడా రేడియోలో నేను ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, అలాగే ఏదైనా ఫెస్టివల్స్ గురించి కూడా ఏదైనా టాక్ ఉంటే నేను రేడియో టాక్స్ కూడా ఇచ్చి ఉన్నాను. అయితే ఈ రేడియో మాధ్యమం ఏదైతే ఉందో ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అలాగే యూస్ఫుల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిదీ ఒక మనిషి ఎలా ఉండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానివ్వండి, లేదా నాలెడ్జ్ గురించి కానివ్వండి, లేదా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తున్నప్పుడు అటువంటి యొక్క స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ద్వారా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూర్చున్న చోట అందిస్తున్నారు ఆకాశవాణి. ఈ ఆకాశవాణి ఎంత చెప్పినా కూడా తక్కువనే, అందరికి కూడా చాలా యూస్ఫుల్ ఉంది. అతి త్వరలోనే 100 ఇయర్స్ కూడా పూర్తి చేసుకోవాలని మేము కోరుచున్నాం. ప్రత్యేకంగా ఆకాశవాణి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తాను.
1: ఒక జాతి భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందించబడుతుందని మేధావుల అభిభాషణ. జాతి జాతక రేఖల్ని సరిచేసే ఉపాధ్యాయుడు నిజంగా సంఘ సంస్కర్తే అవుతాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నిరంతరం ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ప్రేరణ పొంది తద్వారా విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందిస్తున్న ఒక ఉపాధ్యాయుడి మనోభావన.
2: నేను పూదరి అరవింద్. ఆకాశవాణి నాకు ఒక కుటుంబ సభ్యులలో ఒకరిగా నిలిచిపోయింది. ఆకాశవాణికి 90 వసంతాలు. అబ్బో, వింటుంటేనే అద్భుతం అనిపిస్తుంది. ఈ 90 వసంతాల ఆకాశవాణి పాటల పరిమళాలను పీలుస్తూ, సంభాషణల మకరందాలను ఆస్వాదిస్తూ, నాటిక ప్రవాహంలో ఈదుతూ, వార్తా స్రవంతిలో మునిగి తేలుతూ, వక్తల చర్చల యుక్తులు, యాంకల్ర చెలోక్తులు, ఇంగ్లీష్ న్యూస్, హిందీ కబరే, సూక్తిసుధా, వైద్య సలహాలు, ప్రకటనల ప్రకంపనలు, ప్రస్తుత గత సినీ పాటల కోలాహలం, ఇవన్నీ వీణులకు విందే. మరి వీణులకు విందే కాదు, మనసుకు ఆరోగ్యపు మందు. సమయాన్ని సద్వినియోగపరచుకోవడము ఆకాశవాణి మనకిచ్చినటువంటి దివ్యౌషధము. స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సంస్కృతిని మనము ఎలా తెలుసుకోగలుగుతాము, ఎన్నిసార్లు వెళ్ళగలుగుతాము? కేవలం ఆకాశవాణి ద్వారా మన శ్రవణ వంతెనను మనం నిర్మించుకోగలుగుతాము.

0: కొన్ని వింటుంటే మనం ఊహిస్తాం, కొన్ని వింటే వ్యూహాలు గీస్తాం, మరికొన్ని వింటే ఆనంద వెల్లువలు చెలరేగుతాయి, కొన్ని వింటే బంధాల నిలవులు పెంపొందుతాయి, కొన్ని వింటే సఖ్యత పెంపొందుతున్నది, కొన్ని వింటే సౌఖ్యము విరాజిల్లుతున్నది. అసలు ఆకాశవాణి కాదు, సమగ్ర జీవిత గమనానికి అదృశ్య బోణి. దృశ్యం మెరుస్తుంది, శ్రవణ దృశ్యం మైమరుపునిస్తుంది. ఆకాశవాణి అంటే ఎన్నో ప్రచార మాధ్యమాలు, ఎన్నో మాధ్యమాలు, శ్రవణ దృశ్య మాధ్యమాలు వచ్చినప్పటికీ విని ఊహించుకుంటుంటే దాంట్లో ఉన్నటువంటి అద్భుతము, దాంట్లో ఉన్నటువంటి శాశ్వత స్మృతి వేరే దాంట్లో లేదనుకుంటున్నాను. శ్రోత్రం శ్రుతైనైవ న కుండలేనా అని భర్తృహరి అన్నాడు. అంటే చెవులు కమ్మలు పెట్టుకోవడానికి కాదు, వినడానికి ఇచ్చాడు అన్నాడు. అది నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే అది ఆకాశవాణిని వినడానికే ఇచ్చాడేమో అని చెప్పేసి. ఇన్ని మాధ్యమాలు వచ్చినప్పటికీ ఆకాశవాణిలో ఒక కుటుంబ సభ్యుల యొక్క అనురాగము, మమత నిండి ఉన్నది. ఒక పాత పాట, యువతను ఆలోచన రేకెత్తించేటటువంటి కొత్త పాట. మళ్ళా ఎన్నో కార్యక్రమాలు మనము చూస్తున్నప్పటికీ అన్ని కార్యక్రమాల ద్వారా మన సమగ్రమైనటువంటి అభివృద్ధిని జీవితానికి అందించేటటువంటి ఒక జ్ఞాన సంపద ఆకాశవాణి. అది ఆకాశవాణి కాదు, అన్ని మాధ్యమాల్లోకెల్లా అది సువర్ణ అవకాశవాణి. ఈ సందర్భంగా 90 వసంతాలను పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా చిన్న భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నానుడే లక్ష్యంగా ఉద్భవించిన ఆకాశవాణి ఈనాడు సర్వజన హితాయ, సర్వజన సుఖాయగా రూపాంతరం చెంది తన పనితనాన్ని, తన పరిధిని అభివృద్ధి పరుచుకుని విస్తరించుకుని జనమానస సంచారిణిగా ఆకాశవాణి అలరారుతూనే ఉంటుంది.

తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం బహుళ ప్రయోజనాల సమంతకమని కమనీయ కార్యక్రమాల ఆకాశవాణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమర్పణ.

చిత్రసీమ సినీ గీతాలు వినండి. రాజా చిత్రం నుండి చిత్రగానం చేసిన షణ్ముఖ షణ్మ గీతం వినండి. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. 42 అత్యుత్తమ పంచాయతీలకు 2025 గానీ ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలన విభాగంలో 3 ర్యాంకు, సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధానాల విభాగంలో 3 ర్యాంకు సాధించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్న కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లి అయిన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగింది కాదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో న్యాయవాదులపై బెదిరింపులు దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం న్యాయవాదుల భద్రత

చట్టాన్ని నిన్నటించి అమల్లోకి తీసుకొచ్చింది. రహదారులు భవనాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలిలో 290 ఇంజనీర్ల ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. లాసెట్ ఫలితాలు రేపు మధ్యాహ్నం విడుదలవుతాయని కన్వీనర్ వి విజయలక్ష్మి చెప్పారు. రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురుస్తాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి అర్చన రత్నం గారి గాత్రం వింటారు. ముందుగా వినండి బ్రోవ భారము, బహుదారి రాగం ఆది తాళంలో త్యాగరాజస్వామి కృతి.

ఇంతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీమతి అర్చన రత్నం గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ టిఎస్ కౌండిన్య, మృదంగం శ్రీ ఆర్ శ్రీకాంత్.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 4వ తేదీ సాయంత్రం 7:15 పంట పశువుల కార్యక్రమం ఇల్లు వాకిలీలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో జీవి నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరైన సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతులు, తోటలు పెంచే రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, చక్కటి సమాచారం పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 23240852, మరొక నంబర్ 23240853. ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. అంశం మరొకసారి, జీవి నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ. రేపు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ప్రకటన విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ విశ్వనాథ్ గారి గాత్ర కచేరీ వినండి.

0: మీరింతవరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ విశ్వనాథ్ గారి గాత్ర కచేరి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏందిరా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
2: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
6: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
7: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే లవ్లీన్ నిగమ్. राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज नई दिल्ली में जनजातीय विकास पर राष्ट्रीय सम्मेलन का उद्घाटन करते हुए कहा कि जनजातीय सांस्कृतिक रूप से बहुत धनी हैं. उन्होंने कहा कि जनजातीय आत्मसम्मान के साथ जीते हैं. राष्ट्रपति इस समय सम्मेलन को संबोधित कर रही हैं. आइए सुनते हैं उनका संबोधन.
8: खेलकूद में आज भी एक ऐसे वाला कपड़ा का बोल बना के वो खेलते हैं, उसका कोई इंटरेस्ट नहीं कि मुझे कोई अवार्ड मिले, खुशी से खेलते हैं. उनको प्रोत्साहित करने की जरूरत. आज भी गांव गांव में फुटबॉल खेलते हैं, हॉकी खेलते हैं, उनके खुद के अंदर गांव गांव के अंदर टूर्नामेंट करते हैं, लेकिन उसको प्रोत्साहित करने की जरूरत है. तो एकलव्य विद्यालय को दिया गया है. मैं कहना चाहूंगी जो भी और भी ट्राइबल स्कूल है, क्योंकि उनके पास टैलेंट है. आज आप ओडिशा के भुवनेश्वर में क्या किट आज फेमस किए हैं. किट नहीं, किस फेमस, आज वर्ल्ड फेमस किए हैं, क्योंकि वहां ट्राइबल 25,000 या 30,000 बच्चों को, ट्राइबल बच्चों को लिए हैं पढ़ाई.
7: वेनेजुएला की कार्यवाहक राष्ट्रपति डेल्सी रॉड्रिक्स आज से 5 दिन की भारत यात्रा पर रहेंगी. हमारे संवाददाता ने बताया है कि उनके साथ उच्च स्तरीय प्रतिनिधिमंडल भी होगा.
9: भारत और वेनेजुएला के बीच मैत्रीपूर्ण संबंध हैं, विशेषकर ऊर्जा और व्यापार के क्षेत्र में. इस यात्रा से दोनों देशों के बीच द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा कई क्षेत्रों में सहयोग और गहरा होगा. प्रधानमंत्री नरेंद्र मोदी के साथ बातचीत के दौरान दोनों पक्ष आपसी हित के क्षेत्रों में सहयोग को मजबूत करने के तरीकों पर चर्चा करेंगे, जिनमें ऊर्जा सुरक्षा, व्यापार और निवेश, दवाएं, स्वास्थ्य सेवा, परिवहन और नवीकरणीय ऊर्जा शामिल हैं. वेनेजुएला का प्रतिनिधिमंडल ऊर्जा, दवा और ऑटोमोबाइल

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోలో సమయం 12:11. నేను మీ శైలు. మీ అందరికీ అతని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వ్యారవాల విందు ఆహాహాహా.
1: వివాహ భోజనంబు.

వంటింట్లో బిర్యానీ చేస్తున్నారు. బిస్మిల్లాబాద్, మైసూర్ పాక్, గులాబ్ జామున్, ఇలా చాలా వంటకాలు చేస్తున్నారు. బాబోయ్, నాకు ఇప్పుడే నోరూడుతుంది. అసలే నాకు ఫుడ్ అంటే మస్తు ఇష్టం. అలాంటిది ఇన్ని రకాల వంటకాలు అయితే నేను అస్సలు ఆపుకోలేను. మరి ఒక అద్భుతమైన రుచుల ప్రయాణానికి వెళ్దామా? అండ్ ఆల్సో ఎక్కడికి వెళ్ళినా దక్షిణ భారత వంటకాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది కదా. దక్షిణ భారతదేశం అంటే కేవలం ఇడ్లీ దోశ అని అనుకుంటారు, కానీ కాదు. ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ఆహారం, సంస్కృతి, ఒక చరిత్ర ఉంది. సో మనం ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళబోతున్నాం అండ్ అక్కడ ఏ వంటకం ప్రసిద్ధో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆంధ్రప్రదేశ్. ఈ పేరు చెప్పగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది కారం. ఆంధ్ర ఆహారం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు కదా, అది ఒక భావోద్వేగం. గ్రామాలలో మధ్యాహ్నం భోజనం అంటే ఒక పెద్ద అరటాకుపై వేడి అన్నం, పప్పు, పచ్చడి, కారం, పులుసు, పెరుగు ఇవన్నీ వడ్డిస్తారో తెలుసా? ఇక్కడ గోంగూర పచ్చడి ఉంటుంది సామీ. ఆ గోంగూర ఆకుల పులుపు రుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆహా, ఆ రుచి జీవితాంతం గుర్తుంటుంది. చాలామంది విదేశాలకు వెళ్ళినా కూడా ఈ పచ్చడిని తీసుకొని పోతూ ఉంటారు. తెలుగువారింట్లో ఆవకాయ లేకుండా ఉండదు కదా. మామిడికాయ ముక్కలు, కారం, ఆవాలు, నూనె కలిపి ఈ పచ్చడి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇష్టంగా తింటారు. ఇక్కడ చాలా అంటే చాలా ఇష్టమైంది ఇంకోటి కూడా ఉంది, అదే నాటుకోడి పులుసు. ఒక స్పెషాలిటీ ఉంటుంది గ్రామాలలో, మరీ ప్రత్యేకం. మట్టి పాత్రలలో ఉడికించడం వల్ల టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది తెలుసా.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఇప్పుడు అలా తెలంగాణ రుచుల గురించి తెలుసుకుందామా? తెలంగాణ వంటకాలలో గ్రామీణత, రాజసీకత రెండు కనిపిస్తాయి. ఒకవైపు పల్లెటూరు రుచులుంటే మరోవైపు హైదరాబాద్

0: నవాబుల ప్రభావం కూడా కనిపిస్తుంది. హైదరాబాద్ బిర్యానీ అంటేనే అందరికీ నోరూరుతుంది కదా, అంటే అంత ఫేమస్ మరి. ఎవ్వరు హైదరాబాద్ అనగానే గుర్తుపట్టేది బిర్యానీతోనే. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదా మరి, దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ బిర్యానీ ప్రత్యేకత ఏంటంటే మాంసం బియ్యాన్ని ప్రత్యేక పద్ధతితో పొరులుగా అపర్చి దమ్ పద్ధతిలో వండుతారు. మూత తీసిన వెంటనే వచ్చే వాసనకే ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. అట్లే హలీం కూడా మస్తు ఫేమస్ ఇక్కడ. రంజాన్ నెలలో ఎస్పెషల్లీ హైదరాబాద్ మొత్తం హలీం వాసనతో నిండిపోతూ ఉంటుంది. గోధుమలు, మాంసం, నెయ్యి, మసాలాలతో గంటల తరబడి ఉడికించి తయారు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన తెలంగాణలో సర్వపిండి చాలా ఇష్టంగా తింటారు. ఇది తెలంగాణ గ్రామాలలో ప్రసిద్ధమైంది. బియ్యం పిండి, పల్లీలు, ఉల్లిపాయలు కలిపి చేసి ఈ వంటకాన్ని చాలా ఆరోగ్యకరంగా చేస్తారు. మరి ఇంకోటి కూడా ఉంది, ఏంటిది, తమిళనాడు స్టేట్కి వెళ్ళే చూద్దాం. తమిళనాడులో ఫేమస్ ఏంటిది, సాపిడియో సాపిడి అంటారు కదా, అదే తిన్నారా అని చెప్పి. ఇక్కడ వంటకాలు చాలా సరళంగా ఉంటాయని చెప్తూ ఉంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటాయంట. మరి రుచి మాత్రం అదర్స్. ఫస్ట్ అందరి ఫేమస్ దోశ, అన్ని ప్రదేశాలలో దొరుకుతుంది కానీ అస్సలైన దోశ రుచి ఉంటుందే తమిళనాడులోనే తినగలుగుతున్నాం అవి. మరి మసాలా దోశ, నెయ్యి దోశ, పేపర్ దోశ, ఉల్లి దోశ అని ఎన్నో రకాలుంటాయి. అవి మాత్రం అందరికీ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, నిజం చెప్పండి. మరి ఇంకో ప్రత్యేకం వచ్చేసి ఇడ్లీ. ఇది చాలా ఆరోగ్యకరమైనది అండ్ ఆల్సో తమిళనాడులో ఫిల్టర్ కాఫీ చాలా ఫేమస్ అంట కదా, మరి అందరూ ట్రై చేశారా లేదా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు?
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: కర్ణాటక అంటే గుర్తొచ్చేది తీపి మరియు సంప్రదాయం. కర్ణాటక వంటకాలలో ఉత్తర దక్షిణ భారత రుచులు చాలా కనిపిస్తూ ఉంటాయి. నేను చెప్పానే స్టార్టింగ్లో బిస్మిల్లాబాద్, అది కర్ణాటక నుంచే ఫేమస్. అన్నం, పప్పు, కూరగాయలు, మసాలాలు కలిపి చేస్తారు. ఇది పూర్తి భోజనం లాంటిది. మరి ఇక్కడ మైసూర్ పాక్ అంటే కూడా చాలా ఫేమస్. ఇదొక తీపి పదార్థం, మొదట మైసూర్ రాజభవనంలో తయారైంది. నెయ్యి, శనగపిండి, పంచదారతో చేస్తారు, నోట్లో పెట్టగానే ఇలా కరిగిపోతుంది. అలానే రాగి ముద్ద, గ్రామీణ కర్ణాటకలో చాలామంది ఇప్పటికీ రాగి ముద్ద తింటారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

0: కేరళ. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అక్కడ వంటకాలలో కొబ్బరి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి కొబ్బరికాయ అన్నిట్లో ఉంటుంది కదా, దాంట్లో చాలామంది కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఇక్కడ ఫేమస్ అయింది సాద్య, అంటే ఓనం పండుగలలో చేసే ఈ భోజనం ప్రపంచంగా ప్రసిద్ధి. ఒక అరటాకుపై 20 రకాల నుంచి 30 రకాల వంటకాలు వడ్డిస్తూ ఉంటారు. పచ్చళ్ళు, కూరలు, పాయసం, అన్నం ఇలా చాలా ఉంటాయి. ఇంకోటి అప్పం చాలా ఇష్టం అందరికీ, మరియు ఫిష్ కర్రీ కూడా. కేరళ సముద్ర తీరాన ఉండడం వల్ల ఇక్కడ చాలా చేపలు ఉంటారు కాబట్టి అందరూ చేపల వంటకాలు చాలా ప్రసిద్ధిగా తింటూ ఉంటారు. కొబ్బరి పాలు మసాలాలతో రుచి బాగుంటుందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి అంటే కేవలం పాటలు వినిపించే రేడియో మాత్రమే కాదుగా, దేశంలోని ప్రతి వర్గ ప్రజల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలను అందించే ఒక గొప్ప ప్రసార సంస్థ. ముందుగా వార్త కార్యక్రమాలు ఉంటాయి. దేశం, రాష్ట్రంలో, ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలను ఆకాశవాణి ప్రతిరోజు వార్తల బులెటిన్ ద్వారా ప్రసారిస్తుంది. మరి వ్యవసాయ కార్యక్రమాలు, రైతులకు కొత్త పంటలు, పద్ధతులు మరియు ఎరువుల వినియోగం, వాతావరణం అండ్ పథకాల వంటివి తెలియజేస్తూ ఉంటాయి. అలాగే విద్యా కార్యక్రమాలు ఇక్కడ ప్రసారం చేస్తూ ఉంటారు. ఎలా అంటే విద్యార్థుల కోసం పోటీ పరీక్షలు లేదా విజ్ఞానం శాస్త్రం గురించి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆరోగ్యం ఇంకా యువత కోసం ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఆరోగ్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పోషకాహారం, వ్యాధుల నివారణ, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. మరి యువత కోసం యువవాణి కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ యువత ఆలోచనలు, కెరియర్ అవకాశాలు, విజయగాథలు, సంగీతం వంటి అంశాలలో రూపొందించబడతాయి. మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ప్రసారం చేస్తారు. మహిళ సాధరికత, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాలు, కుటుంబ నిర్వహణ వంటి అంశాలపై చర్చలు జరుగుతూ ఉంటాయి. మరి సంస్కృతి కార్యక్రమాలలో సాంకేతిక చర్యలు

0: నాటకాలు, జానపద కళలు అన్నీ ఉంటాయి. మరి పిల్లల కోసం కథలు, పాటలు ఉంటాయి. వినోద కార్యక్రమాల్లో సినీ పాటలు, హాస్య కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మళ్ళీ ఇంకో మంచి కార్యక్రమంతో ఇక్కడే కలుసుకుందాం. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఐటీడీపీ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ది ఫలాలు సమాజంలో చివరి ఇంటికి, మారుమూల ఉన్న చివరి గ్రామానికి సైతం తప్పక చేరాలని ఆమె ఆకాంక్షించారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపైన ఆదివాసీల్లో కొన్ని వర్గాలకు ఇప్పటికీ సరైన అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని, వారికి సమాచారం అందించాలని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనజాతీయ గరీమ్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గిరిజనాభివృద్ది విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేయడంపైన ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సమన్వయ యంత్రాంగాలు, సాంకేతిక ఆధారిత సేవల పంపిణీ వంటి కీలక అంశాలపైన విస్తృతంగా చర్చిస్తారు. 26 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఈ జాతీయ సదస్సులో పాల్గొంటున్నారు. కర్ణాటకలో ఈరోజు నూతన నాయకత్వ పర్వం ప్రారంభం కానుంది. రాష్ట 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకే శివగా ఎంతో ప్రజాదరణ పొందిన, 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివకుమార్ ఈ సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయనతో పాటు కొద్దిమంది కేబినెట్ మంత్రులు కూడా ఈవేళ గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం పొందనున్నారు. గత నెల మే 28వ తేదీన సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ శాసనసభాపక్షం 64 డీకే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకుంది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కె

శ్రీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సుర్జేవాలాతో పాటు పలువురు మత పెద్దలు, కార్మికులు, రచయితలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు. వీటితో పాటు డికే శివకుమార్ స్వగ్రామమైన దొడ్డలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూడా ఈ వేడుకకు ప్రత్యేకంగా ఆహ్వానించడం విశేషం. వెనిజులా తాత్కాలిక రాష్ట్రపతి డెల్సీ రోడ్రిక్స్ ఈవెంట్ నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత వెనిజులా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని ఇద్దరు నాయకులు సమీక్షించనున్నారు. ఇరు దేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ వంటి కీలక రంగాల్లో పరస్పరం సహకారానికి గల అవకాశాలను అన్వేషించనున్నాయి. వెనిజువలా అధ్యక్షురాలి పర్యటన గురించి నిన్న న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రణధీర్ జైస్వాల్, రోడ్రిక్స్ వెంట విదేశాంగ, ఆర్థిక అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉందని తెలియజేశారు. భారత్ వెనిజులా దేశాల మధ్య ముఖ్యంగా ఇంధన వాణిజ్య రంగాల్లో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పటిష్టం చేస్తుందని భావిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే చర్చల్లో ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునర్వినియోగ ఇంధనం వంటి పరస్పర ప్రయోజనకరమైన అంశాల్లో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపైన ఇరుపక్షాలు చర్చిస్తాయి. తమ పర్యటనలో భాగంగా వెనిజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను కూడా సందర్శిస్తుంది. భారత్ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవడంతో పాటు సంయుక్త భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడమే వెనిజులా అధ్యక్షురాలి పర్యటనలో ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత యువత సైక్లింగ్ను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని, మరింత ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన హరిత భారతదేశ నిర్మాణోద్యమంలో ముందుండాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశం ఇస్తూ ఆయన, సైక్లింగ్ క్రమం తప్పకుండా ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా సమతుల్యంతో కూడిన, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యరహిత రవాణాకు ఎంతో దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. సైక్లింగ్ అనేది వ్యక్తుల శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణానికి కూడా తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జూన్3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జరుపుకుంటారు. సైకిల్ను అత్యంత సరళమైన, చౌకైన, నమ్మకమైన, పర్యావరణ అనుకూలమైన రవాణా సాధనంగా గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన తప్పనిసరిగా వర్తిస్తుందని పేర్కొంది. జైలు లోపల నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ నడుపుతున్న ఒక నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సదరు నిందితుడికి గతంలో కూడా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ చట్టం కింద ఇలాంటి నేరాలకే పాల్పడిన చరిత్ర ఉందని, అందువల్ల బెయిల్పై ఉన్నప్పుడు అతడు మళ్లీ ఇలాంటి నేరానికి పాల్పడడనే నమ్మకం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని కూడా సుప్రీంకోర్టు తేల్చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి పెళ్లైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రం సమర్థించదగది కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇందుకు సంబంధించిన ఇచ్చిన ఒక తీర్పును పక్కన పెడుతూ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరతేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామకాలు అంటే కంపాషనెట్ అపాయింట్మెంట్ ప్రయోజనాల కోసం కుటుంబం అనే నిర్వచనంలో వివాహిత కుమార్తె చేరదని గతంలో హైకోర్టు పేర్కొంది. సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేదా వైద్యపరమైన కారణాల వల్ల ముందస్తు పదవీ విరమణ చేసినా ఆ కుటుంబంలోని ఒక సభ్యునికి ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాన్ని కారుణ్య నియామకం అంటారు. మరణించిన ఒక డీలర్ వివాహిత కుమార్తె దాఖలు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కారుణ్య ప్రాతిపదికన ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్గా తాను నియమించాలనే అభ్యర్థిని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానిస్తోంది. వివిధ రంగాల్లో

0: అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందజేస్తారు. అవార్డుల కోసం దరఖాస్తులు సమర్పించేందుకు జూలై 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. తమ నామినేషన్లను కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించవలసి ఉంటుందని కేంద్ర మహిళా శిశు వికాస మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు ఒక ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం అన్నపూర్ణ యోజన ప్రారంభిస్తోంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. మొదటి దశలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఇవాళ్టి నుంచే నేరుగా 3,000 రూపాయలు జమ అవుతాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, జమ్మూకాశ్మీర్, లదాఖ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా IMD అంచనా వేస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రభుత్వ పథకాల గురించి తెలియని గిరిజనులు ఇంకా ఉన్నారని, వారి అభివృద్దికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆరోగ్యవంతమైన, పర్యావరణ అనుకూలమైన దేశం కోసం యువజనులు సైక్లింగ్ అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: insensitive individual. He was a humanist, always working towards the improvement of the human condition.
1: श्रोताओं, अभी आप सुन रहे थे कार्यक्रम लुई पाश्चर, और अब इसी के साथ हमारा आज का प्रसारण यहीं पर समाप्त होता है. तो मुझे यानी अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए. नमस्कार.
3: उमंग उमंग उमंग उमंग.
4: ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొంటారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులతో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లిప్త ధోరణి కారణంగా రాష్టంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కొనుగోలు, రవాణా, నిల్వ, నిర్వహణ తదితర వ్యయాలను కలుపుకుని ప్రభుత్వం టన్నుకు 29,272 రూపాయలు ఖర్చు చేసిందని, అయితే అమ్మకాల్లో ఆ మేరకు ధర రాక ఒక్క వానాకాలం సీజన్లోనే ప్రభుత్వం 400 కోట్ల రూపాయల మేర నష్టపోయిందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డుకు 16 మందితో పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రబీ సీజన్లో ఈ నెల 1వ తేదీ నాటికి 66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల సంస్థ తెలిపింది. రోజుకు సగటున 1.8 లక్షల టన్నులు కొనుగోలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జోగులాంబ గద్వాల, నల్గొండ జిల్లాలు ధాన్యం సేకరణ తొలి 5 స్థానాల్లో ఉన్నాయని ఆ సంస్థ వివరించింది. రాష్ట్రంలో 8,575 కొనుగోలు కేంద్రాలకు గాను 2,870 కేంద్రాలను మూసివేసినట్టు తెలిపింది.

రాష్ట్రంలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు తిరోగమనంలో సాగుతోందన్నారు. ఆయన ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపుతున్న అలసత్వం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితి బాగుండలేదని చెబుతూనే ప్రభుత్వం ప్రచారానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ మొత్తానికి లెక్కలు లేవని ఆయన ఆరోపించారు. అప్పులు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. జనగణనను నేరుగా ఆన్లైన్ ద్వారా సేకరించాలని, అభ్యంతరాలు ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల కోసం తెచ్చిన బుకే కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇంతవరకు 68.30% మ్యాపింగ్ పూర్తయిందని తెలియజేశారు. ఈసీఐ ఉప కార్యదర్శి సంజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, ఓటరు జాబితా ప్రక్రియ సరిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్లను ఆదేశించారు. అందులో భాగంగా రేపు 6, 9, 10 తేదీల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీ పురస్కారాలు 2025 ప్రధానోత్సవం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 42 అత్యుత్తమ పంచాయతీలకు ఈ పురస్కారాలు ప్రదానం చేస్తారు. మన రాష్ట్రానికి సంబంధించి వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం ముతుకుపల్లె గ్రామ పంచాయతీ సుపరిపాలనా విభాగంలో 3వ ర్యాంకు సాధించి 50 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామ పంచాయతీ మహిళా ప్రయోజన విధాన విభాగంలో 3వ ర్యాంకుతో 25 లక్షల రూపాయల బహుమతికి ఎంపికైంది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 76 ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక బోధకుడు ఆయా ఉంటారని, బోధకుడి ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత, ఆయా ఉద్యోగానికి 7వ తరగతి విద్యార్హతగా నిర్ణయించామని వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6వ తేదీలోగా సంబంధిత మండల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ఏరియా పశు వైద్యశాల నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 70 లక్షల రూపాయలు కేటాయించిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. వినియోగాన్ని తగ్గించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖాధికారిని బాలమణి అన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, వన్యప్రాణులకు, మానవ ఆరోగ్యానికి హాని కలుగుతోందన్నారు. సిర్పూర్ టీ మండలం దుబ్బగూడ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పర్యావరణ పరిరక్షణపై అటవీ శాఖ ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో హెచ్పీవీ వ్యాక్సిన్ 100% లక్ష్యాన్ని ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి పద్మ తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. కిశోర బాలికల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించేందుకు ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని 8వ తేదీన ప్రారంభించారు. జిల్లాలో 14-15 మధ్య వయసు గల బాలికలు 18,000 మంది ఉండగా, ఇప్పటివరకు కేవలం 3,000 మంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.

చేస్తున్నారని ఆమె తెలిపారు. జిల్లాకు మొత్తం 8,000 యూనిట్ల వ్యాక్సిన్ రాగా, ప్రస్తుతం మరో 5,000 యూనిట్ల వ్యాక్సిన్ అందుబాటులో ఉందని చెప్పారు. రాష్టంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా రేపటిలోగా కేరళ, తమిళనాడులను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలున్నట్టు కూడా వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో 7.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాచిగల్ గ్రామం వద్ద కట్టుగాల్వకు 49.65 లక్షలతో చేపట్టే మరమ్మత్తు పనులను శాసనసభ్యులు డాక్టర్ భోక్యా మురళీ నాయక్ ఈరోజు ప్రారంభించారు. కాచిగల్, ఎర్రబెల్లి గ్రామాల మధ్య దెబ్బతిన్న రహదారికి కూడా త్వరలోనే మరమ్మతులు చేపడతామని ఆయన సందర్భంగా చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు, ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను కూడా సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు కె తారకరామారావు ఆరోపించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు
1: పంట సాగు ఇంటి బాగు.
2: చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
3: చేను కబుర్లు మీ చింత
4: లేదిక మీ ఇంట చింత.
5: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగా.

చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. మేము బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలోని బీఎస్సీ హానర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. మీ అందరికీ తెలుసు, జలమే జగతికి జీవాధారం. భూమిపై ఉన్న సమస్త జీవకోటికి మనుగడకి నీరు అత్యంత అవసరం. అయితే నేడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో నీటి కొరత ఒకటి. విచ్చలవిడిగా వాడడం, పెరుగుతున్న జనాభా మరియు వాతావరణంలో మార్పుల వల్ల సహజ నీటి వనరులు హరించిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో భూగర్భ జలాల పరిరక్షణ మరియు వర్షపు నీటి నిల్వ అనేది కేవలం ఎంపికలు కావు, మన భవిష్యత్తుకు అత్యంత అవసరమైన బాధ్యతలు. భూగర్భ జలాల పెరుగుదలను, వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాలపై ఒక అవగాహన నాటికను ప్రదర్శించబోతున్నాము. ఈ నాటికలోని పాత్రలు: మల్లన్న, ఒక యువ రైతు; నర్సయ్య, సర్పంచ్; సరిత, వ్యవసాయ అధికారి; లచ్చవ్వ, మల్లన్న సతీమణి; రాములమ్మ, పొరుగు రైతు; కవిత, యువ నిపుణురాలు. ఇందులో మల్లన్నగా ఆశీష్, నర్సయ్యగా మణికంఠ, సరితగా రాజేశ్వరి, లచ్చవ్వగా సుచిత్ర, రాములమ్మగా అఖిల, కవితగా అక్షయ నటించబోతున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం నీటి సమస్యను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా రైతులు వర్షంపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కానీ సమయానికి వానలు పడతలేవు, పడ్డనీళ్లు నిలుస్తలేవు. ఎనికట మస్తు నీళ్లుంటుండే చెర్లల్లా కుంటలల్లా. కాకపోతే ఇప్పుడు చెర్లు కుంటలు కానస్తలేవు. అయితే మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలకు

0: తగ్గించవచ్చు. సన్నివేశం ఒకటి, దిగాలుగా కూర్చున్న మల్లయ్యను పలకరిస్తున్న తన సతీమణి లచ్చవ్వ.
1: ఏందోయ్ మల్లయ్య, పొద్దుగాలనే అట్లా ముఖం చిన్నవోసుకొని కూసున్నావు, చేన్ల మోటార్ చాలైతలేదు అంటే ఇక్కడ కూర్చొని ఏమాలోచిస్తున్నావు?
2: ఏం చెప్పమంటావే లచ్చవ్వ, బావిలో నీళ్ళన్నీ అడగంటికి పోయినాయి, బోరేస్తే చుక్క నీరు పడతలేదు, వానేమో యానక వరసలేవు, ఈ పంట ఎట్లా పండుతుందో ఏమో, అప్పులు ఎట్లా అడుగుతాయో ఏమో, తలుచుకుంటే నా గుండెలు గుబేలమంటుంది.
0: అంతలో చేతిలో పార పట్టుకొని రాములమ్మ వస్తుంది.
3: ఏందోయ్ లచ్చ.

0: గారు మరియు ఏయువో కవిత గారు నడుచుకుంటూ వస్తున్నారు. ఏంది మల్లన్న, రాతం తిట్టుకుంటే నీళ్లు ఊరితే అయ్యింది, కష్టం వచ్చినప్పుడు బుద్ధిని వాడాలి గాని ఇట్లా చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎట్లా?
1: నమస్తే సర్పంచ్ గారు, మీరైనా చెప్పండి, బావిలో నీళ్లు పెరగాలంటే ఏం చేయాలనో? ఊర్లో అందరి బోర్లల్లో నీళ్లు పోతున్నాయి, మాకే ఎందుకు ఈ తిప్పలు?
2: లచ్చక్క, గా కవిత చేన్లా నీళ్ళు ఎందుకున్నాయో తెలుసా? ఆమె పోయిన ఏడాదే తన చేన్లా వాన నీటి సంరక్షణ పద్ధతులు పాటించింది. వాన పడుతున్నప్పుడు ఆ నీటినన్నిటినీ భూమిలోకి పోయేటట్లు ఇంకుడు గుంతలు తవ్వుకున్నది.
0: అదే సమయంలో పంటలను పరిశీలిస్తూ అటువైపుగా ఏవో గారు వస్తున్నారు. నమస్కారం మేడం గారు.
3: నమస్తే నర్సయ్య, ఏంటందరు గుంపుగూడిదో మాట్లాడుకుంటున్నారు?
4: ఏం చెప్పమంటారు ఏవో గారు, నా పొలంలో బోర్ల నీళ్ళన్నీ అడగంటుకు పోయినాయి, ఏం చేయాలో అర్థమైతలేదు, మీరైనా కాస్త చెప్పొచ్చుగా?
5: ఏవో గారు, నేను ప్రతిసారి ఈ బోర్ల మీద ఆధారపడకుండా చేన్ల చుట్టూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నా, దాని ద్వారానే నీళ్లు లేనప్పుడు వాడుకుంటున్నాను.
3: కవిత చెప్పింది నిజం, ఆకాశంకెళ్లి పడే వాన నీటిని మనం భూమిలో దాచిపెట్టుకోవాలి, దాన్నే వాన నీటి సంరక్షణ అంటారు.
4: ఏందో ఏమో మేడం గారు, మీ పెద్ద పెద్ద మాటలు మాకేం అర్థమైతలేదు. ఆకాశం నుంచి పడే నీళ్లు భూమిలోట దాస్తాము?
3: ఆహా, అక్కడే పొరపాటు పడుతున్నారు. వాన పడ్డప్పుడు నీళ్లను వృధాగా వాగుల్లోకి వంకల్లోకి కొట్టుకుపోతున్నాయి కదా, అట్లా ఓకుండా మనం చేను చుట్టూ కందకాలు తవ్వుకోవాలి. చేను గట్టు పొడుగునా గుంతలు తీస్తే వాన నీరు అక్కడికి చేరి భూమిలోకి ఇంకుతుంది.
5: అవునన్నా, పోయిన వానకాలంలో నేను మా చేనులో 3 వాన నీటి గుంతలు తవ్వించిన, ఆ నీరంతా భూమిలోకి పోయి నా బోరు బావిలో జలం పెరిగింది. ఇప్పుడు ఎండాకాలం వచ్చినా నా చేనుల తడి ఆరలేదు.
1: అబ్బో, అవునా కవిత, మరి ఆ గుంతలు తవ్వాలంటే పైసలు చాలా అవుతాయేమో, మా కాడ అంతా పైసలు లేదు సర్పంచ్ గారు.
0: దానికి రూపాయి ఖర్చు లేదు లచ్చవ్వ, ఎందుకంటే మన ప్రభుత్వం ఎలాగో వేసవి కాలంలో ఉపాధి హామీ పథకం చేస్తుంది కదా, ఆ పథకంలో భాగంగానే చేళ్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ కందకాలు తవ్వించడం ఇలాంటి చేస్తే ఏమవుతుందంటే ఎలాగో వారికి ఉపాధి కల్పించినట్టు అవుతుంది, అలాగే ఇటు మన కార్యక్రమానికి కూడా పునాది పడ్డట్టు అవుతుంది.
5: చూసారా, అటు భూమికి నీళ్లు వస్తాయి, మన చేతికి పైసలు వస్తాయి, ఒక్క దెబ్బకు 2 పిట్టలు.
3: అంతేకాదు మల్లన్న గారు, మీ ఇంటి పైన పడే వాన నీటిని కూడా పైపుల ద్వారా మీ ఇంటి పక్కన ఒక చిన్న ఇంకుడు గుంత వేసి అందులోకి నీళ్లను వదలాలి. దీనివల్ల ఊర్లో ఉండే చేతి పంపులు, బావుల నీటి మట్టం పెరుగుతుంది, ఫ్లోరైడ్ సమస్య కూడా తగ్గుతుంది.
4: అరే, ఇంత మంచి విషయం మాకెవ్వరు చెప్పలేదే ఏవో గారు. మేము వాన పడతలేవని దేవుని తిట్టుకుంటూ కూర్చున్నాం గాని పడ్డ వాన నీటిని దాచుకోవాలని తెలుసుకోలేకపోయామే.
1: ఏమయ్యా, రేపే మన చేన్లా ఇంటికాడ గుంతలు తవ్విద్దాం, ఆ వానదేవుడు ఇచ్చిన ప్రసాదాన్ని వృధా పోనివద్దు.
2: అవును లచ్చవ్వ, నీళ్లు ఉంటేనే మనకు జీవం, లేకపోతే వచ్చే కాలంలా తాగేందుకు కూడా తిప్పలు తప్పవు.
5: వాన చుక్క జీవన చుక్క ప్రతి బొట్టును కాపాడుకుంటేనే మన తెలంగాణ సస్యశ్యామలమవుతుంది.
0: సరే, అయితే మన ఊర్లో ప్రతి ఒక్క రైతు చేన్ల వాననీటి కందకాలు తవ్వించే బాధ్యత నాది, మన ఊరిని వాననీటి సంరక్షణలో 1 చేద్దాం, ఏమంటావు మల్లన్న?
4: ఖచ్చితంగా సర్పంచ్ గారు, నా కళ్ళు తెరిపించిండ్రు, వచ్చే కాలంలోపే కందకాలను తవ్విస్తాను, వాననీటిని భూమిలో దాస్తాను, బంగారం లాంటి పంటను పండిస్తాను.
3: చాలా సంతోషం, రైతన్నలు మారితేనే దేశం మారుతుంది, భూగర్భ జలాలను పెంచుకుందాం, కరువును పారద్రోలుదాం.
4: పదండి పోదాం, పనులను ప్రారంభిద్దాం.
0: వేసవి కాలంలో ఇంకుడు గుంతలు త్రవ్వడం జరిగింది, ఆ తరువాతి వానకాలంలో ఒకరోజు అందరూ సమావేశమయ్యారు. చూసావా మల్లన్న, నీళ్లు ఎట్లా ఇంకుతున్నాయో, మనం చేసిన పని సక్రమంగా ఉంది కాబట్టి ఈరోజు మనం విజయవంతమయ్యాము.
4: అవునవును సర్పంచ్ గారు.
2: కాదు ఏవో గారు, ఇప్పుడు మనం ప్రతిసారి ఇలానే ఇంకుడు గుంతలు తవ్వుకోవాలా?
3: అవును, ప్రతిసారి ఇలా చేయడం వలన భూగర్భ జలం పెరుగుతుంది, దాని వలన పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుంది.
1: సరే ఏవో గారు.
0: వేసవి కాలం సమయంలో
4: చూసావా లచ్చవ్వా, ఈసారి నీళ్లు బాగానే ఉన్నాయి, మన పంట కూడా బాగానే పండింది లచ్చవ్వా.
1: అవునయ్యా, అంతా దేవుడి దయ, మన కష్టకాలంలో ఏవో గారు వచ్చి అలా చెప్పడం మనకు మేలు జరిగింది.
5: అవునవును, ఈ సంతోషించాల్సిన విషయమే కదా మరి.
0: మనం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిది, మరియు మనకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, ధన్యవాదాలు ఏవో గారు, అంతా మీ వలనే సాధ్యమయ్యింది. అంతా మంచనే ఉంది గాని మేడం గారు, మరి వర్షం పడ్డ నీళ్ళని మనం భూగర్భంలోకి పంపడం కూడా బానే ఉంది, అలా పంపడం కన్నా అప్పుడే మనం ఒడిసిపట్టి మన వ్యవసాయానికి వాడుకోలేమా?
1: సర్పంచ్ సాబ్ అన్నట్టు మనం ఆ నీళ్లను వాడుకోలేమా?
3: ఎందుకు వాడుకోలేం లచ్చవ్వా, అలా వాడుకోవడానికి చాలానే పద్ధతులు ఉన్నాయి, అందులో ఇంటి పైకప్పు నీటి సేకరణ, నీటి వ్యాప్తి, కుంట నిర్మాణం, మైక్రో క్యాచ్మెంట్ పద్ధతి లాంటివి చాలానే ఉన్నాయి.
2: అవునవును, నేను కూడా ఇందులో ఒక పద్ధతిని చూశాను, అది ఏమిటి అంటే కుంట నిర్మాణ పద్ధతి.
5: అవునవును, ఆ పద్ధతిని నేనెప్పటి నుంచో పాటిస్తున్నా. దీని వలన

0: నా పంట దిగుబడి పెరుగుతుంది, మరియు వర్షం లేనప్పుడు మనం ఈ నీరుని పొలంలో వాడుకోవచ్చు.
1: అవునా కవిత, నువ్వు అలా ఎలా చేస్తున్నావు ఆ పద్ధతిని?
0: లచ్చవ్వా, నా పొలంలో 1/4 ఎకరం తోడి అందులో నీటిని పొదుపు చేస్తున్నాను. మరియు నీటిని వ్యవసాయంకే కాకుండా అందులో చేపల పెంపకం కూడా చేస్తున్నాను. దీనివల్ల నాకు 2 వైపుల నుంచి లాభం వస్తుంది.
2: చాలా బాగానే చేస్తున్నావు కవిత, నువ్వు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నావు.
1: సరేనే కవిత, చాలా మంచి పద్ధతిని పాటిస్తున్నావు. ఏమయ్యా, మనం కూడా ఇలాంటి పద్ధతిని పాటిద్దాం.
3: సరే సరే లచ్చవ్వ, ఈ పద్ధతి బాగుంది, మనం కూడా చేద్దాం.
4: ఇది చాలా మంచి విషయం. ఇదే విషయంపై మన ఊర్లో చాటింపు వేపిద్దాం, చాలా మంది రైతులకు సమాచారం చేరేలా చేద్దాం.
3: సరే సరే సర్పంచ్ గారు.
2: ఇలాంటి పద్ధతులు, ఇంటి పైకప్పు పద్ధతి చాలా ముఖ్యమైనది.
4: అవునా మేడం గారు, మరి అది ఎలా చేస్తారో కాస్త వివరిస్తారా?
2: ఇలాంటి పద్ధతి ఎలాంటి ఖర్చు లేకుండా నీటిని పొదుపు చేసుకోవచ్చు.
1: అవునా మేడం గారు, ఆ పద్ధతులను ఎలా చేయాలో చెప్తారా?
2: ఇంటి పైకప్పు నీటి సేకరణ ఎలా సేకరించాలంటే, వర్షం పడినప్పుడు ఆ నీరును మన ఇంటి ఆవరణ దగ్గర చిన్న గుంటను తోడి ఆ నీటిని అందులో సేకరించాలి. అలా నిల్వ చేసిన నీటిని మన ఇంటి ఆవరణలో పెరుగుతున్న కూరగాయ మొక్కలకు వాడుకోవచ్చు.
3: అవును మేడం, తక్కువ ఖర్చుతోనే మన తోట యాజమాన్యం కూడా చేసుకోవచ్చు.
1: అవునయ్యా, అవును
4: అవును, చాలా మంచి పద్ధతి. ఇలాంటి పనులకు మన ప్రభుత్వం కూడా ఎంతో సహకరిస్తుంది. ధన్యవాదాలు మేడం, మాకు ఇలాంటి విషయాలు చాలా తెలియజేసినందుకు.
2: నాదేం లేదు సర్పంచ్ గారు, మా దగ్గర ఇలాంటి చాలా సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. కావున రైతులందరూ ఇలాంటి మంచి మంచి విషయాలను మా దగ్గర నుంచి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను.
1: సరే గాని సర్పంచ్ గారు, మరి దీని వలన లాభ నష్టాలు ఏంటో చెప్తారా?
4: మరి ఉపయోగాలు ఏమున్నాయంటే, సమగ్ర నీటి రక్షణ, నీటి వృధాను అరికట్టవచ్చు, భూగర్భ జలాలు పెరుగుతాయి, చేన్లలో నిర్మించిన కుంటల్లో నీటి నిల్వనే కాకుండా సమీకృత వ్యవసాయ విధానం ద్వారా చేపల పెంపకం కూడా చేయవచ్చు. దీని వలన గ్రామీణ ఉపాధి దొరుకుతుంది, పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. మరి నిరుపయోగాలు చూసుకున్నట్లయితే, మన ఇంటి పరిసరాల్లో ఇంకుడు గుంతలు తవ్వడం వల్ల అందులో నీరు ఎక్కువగా నిలిచే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అలానే ఎక్కువ నీరు నిలవడం వల్ల తేమ పెరిగి దోమల బెడద కూడా పెరిగే అవకాశం ఉంది. తక్కువ భూమి కలిగి ఉండడం కూడా ఒక నిరుపయోగం అనే చెప్పవచ్చు. ప్రారంభంలో అయ్యే ఖర్చు చాలా ఎక్కువగానే ఉంటుంది. వర్షం తక్కువగా పడే చోట్లలో వాన నీటి నిల్వ కూడా తక్కువగానే ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, అన్నదాత సుఖీభవ.
5: మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం 60% వర్షాధారంగానే కొనసాగుతుంది. సాలీనా వర్షపాతంలో 78 నుంచి 80% వర్షపాతం కేవలం 4 నెలల్లోనే, అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురుస్తుంది. అయితే వర్షాధార వ్యవసాయంలో
6: ఋతుపవనాలు సరియైన సమయానికి రాకపోవటం,
5: పంట మధ్య లేక చివరి దశలలో కొన్ని రోజులు లేక వారాలు వర్షాలు రాక బెట్ట పరిస్థితులు ఏర్పడటం వలన పంటలు దెబ్బతిని రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. అలాగే కొన్ని సందర్భాలలో తక్కువ సమయంలో అధిక వర్షపాతం కురవటం లేక తుఫాను ప్రభావం వలన ఎడతెరిపి లేకుండా వర్షాలు రావటం వల్ల లోతట్టు ప్రాంతాలలో ఉన్న పంటలు ముంపుకు గురవటం వలన కూడా పంటలు దెబ్బతింటున్నాయి.
7: తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేసేటువంటి పంటలలో సుమారు 55 నుంచి 60% వరకు పత్తి, సోయచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది మొదలగు పంటలు సాగవుతున్నాయి. ఈ మధ్యకాలంలో వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల వలన ఈ వర్షాధార పంటలు ఏదో ఒక కీలక దశలలో బెట్టకు గురి కావటం వలన పంట నష్టాలు జరుగుతున్నాయి. దీనితో పాటుగా కొన్నిసార్లు తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు కురేయటం వలన కూడా పంటల్లో నష్టాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మనకు ఈ వర్షాధార సాగు క్రింద ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిలో నీటి కుంటలు ఎంతైనా అవసరం.
5: వర్షాధారిత ప్రాంతాలలో వర్షపు నీటిని నీటి కుంటలలో నిల్వ చేసి కీలక దశలలో 1 లేక 2 రక్షకతడులు ఇవ్వటం ద్వారా వర్షాధార పంటలను కాపాడుకుని అధిక దిగుబడులను సాధించవచ్చు. నీటి కుంటల నిర్మాణం. నీటి కుంటలను 1 లేదా 2% లేక అంతకంటే ఎక్కువ ఏటవాలు ఉండి భూమిలోతు 1 మీటర్ వరకు ఉన్న ప్రాంతాల్లో చౌడులేని భూములను ఎంచుకుని ఏటవాలకు దిగువ భాగంలో నిర్మించుకోవాలి. సాలీన వర్షపాతం 750 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు
6: 500 క్యూబిక్ మీటర్లు
5: లేక అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న నీటి కుంటలు నిర్మించుకోవాలి. అలాగే 500 నుంచి 750 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే ప్రాంతాలలో
6: 250 నుంచి 500 క్యూబిక్ మీటర్లు
5: సామర్థ్యం గల నీటి కుంటలను నిర్మించుకోవాలి.

0: ఆయా ప్రాంతాలలో కురిసేటటువంటి వర్షపాతాన్ని బట్టి ప్రతి హెక్టారు పరిహోక ప్రాంతం నుండి నీటిని సేకరించి నిల్చుకోవటానికి దాదాపుగా 250 నుండి 500 క్యూబిక్ మీటర్ల పరిమాణం కలిగినటువంటి నీటి కుంటలు అవసరం ఉంటుంది.
1: నీటి కుంట లోతు 2.5 నుంచి 3.5 మీటర్ల లోతు వరకు ఉండే విధంగా చూసుకోవాలి. నీటి కుంటకు ముందు ఒక ప్రవేశ మార్గం ఇన్లెట్ మరియు దానికంటే ముందు ఒండ్రమట్టి సేకరించే గుంత సిల్ట్ డ్రాప్ ఏర్పాటు చేసుకోవాలి. దీనితో పాటుగా నీటి కుంట నిండిన తర్వాత అధిక నీరు బయటికి పోవటానికి ఒక అవుట్లెట్ను ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు నీటి పరిమాణం తెలుసుకోనటానికి నీటి కుంట మధ్యలో ఒక స్కేలును ఏర్పాటు చేయాలి. నీటి కుంటలో వర్షపు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి
2: 500 మైక్రాన్స్ మందం కలిగిన
1: HDPE
2: జియో మెంబ్రేన్ షీట్
1: లేదా 250 GSM కలిగిన
2: సిల్ పౌలిన్ షీట్
1: తో లైనింగ్ చేయాలి. వీటి జీవితకాలం 10 నుంచి 12 సంవత్సరాలు. నిర్వహణ:
2: సిల్ట్ డ్రాప్
1: మరియు నీటి కుంటల్లో తరచుగా ఒండ్రుమట్టి వచ్చి చేరటం వలన నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి ఒండ్రుమట్టిని తీసి పంట పొలాలకు వేసి భూసారం పెంచుకోవచ్చు. నీటి కుంటల్లో పెరిగే శైవలాల వలన ఏర్పడే పాచి లేక పాకర్ను నియంత్రించడానికి కాపర్ సల్ఫేట్ 1 PPM లేదా డిఆల్గే 1 PPM పొడిమందును చల్లాలి. ఉపయోగాలు: వర్షాభావ పరిస్థితుల్లో విత్తనాలను సరైన సమయంలో విత్తటానికి, పంటల కీలక దశల్లో రక్షక తడులను ఇచ్చి దిగుబడి పెంచటానికి, సాలు విడిచి సాలు పద్ధతుల్లో గాని, తుంపరా లేదా బిందు సేద్య పద్ధతుల్లో గాని నీరు ఇవ్వటం వల్ల 50 నుంచి 70% వరకు దిగుబడి పెరుగుతుంది.
3: నీటి కుంటలలో నిల్వ ఉంచిన నీరు చాలా విలువైనది కాబట్టి ఈ నీటిని పంటలకు రక్షక తడులు ఇచ్చేటప్పుడు సాంప్రదాయ పద్ధతులను కాకుండా తుంపరా మరియు బిందు సేద్య పద్ధతులను వినియోగించినట్లయితే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో రక్షక తడులు ఇచ్చి అధిక దిగుబడి మరియు అధిక నీటి వినియోగ సామర్థ్యం పొందడానికి అవకాశం ఉంటుంది. నీటి కుంటలను వివిధ ఆకారాలలో నిర్మించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ట్రెపీజియం ఆకారం కానీ లేక దీర్ఘచతురస్రాకారంలో కానీ నీటి కుంటలు నిర్మించుకున్నట్లయితే వాటి యొక్క యాజమాన్యం సులువవుతుంది.
4: చేను కబుర్లు శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి మాట్లాడుకుందాం. ఇది మన జీవితానికి అత్యంత దగ్గరగా ఉన్న విషయం, మనం ప్రతి క్షణం ఆధారపడే విషయం. కానీ చాలాసార్లు దాని విలువను మనం గుర్తించకుండా జీవిస్తున్నాం. అదే మన చుట్టూ ఉన్న ప్రకృతి, అదే మన జీవితానికి ఆధారమైన పర్యావరణం. మన జీవితం ఎలా నడుస్తుందో ఒక్కసారి ఆలోచిస్తే, మనం ఉదయం లేచిన వెంటనే శ్వాస తీసుకుంటాం. ఆ శ్వాసలో ఉన్న గాలి మనకు కనిపించదు, కానీ అది లేకపోతే మనం ఒక క్షణం కూడా జీవించలేం. మనం తాగే నీరు లేకపోతే జీవితం అసాధ్యం. మనం తినే ఆహారం నేలపై పండుతుంది. మనం నడిచే నేల కూడా ప్రకృతి ఇచ్చినదే. అంటే మన జీవితం మొత్తం ప్రకృతిపై ఆధారపడి ఉంది. కానీ మనం ఈ నిజాన్ని ఎంతవరకు గుర్తిస్తున్నాం? ప్రకృతి మనకు ఇస్తున్నా మనం దాన్ని ఎంతవరకు కాపాడుకుంటున్నాం? ఇదే ప్రశ్నను గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజు ఒక సాధారణమైన వేడుక కాదు, ఇది మన జీవన విధానాన్ని ఆలోచించాల్సిన రోజు. మన చర్యలు ప్రకృతిపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవాల్సిన రోజు. ముందుగా పర్యావరణం అంటే ఏమిటో తెలుసుకుందాం. పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న జీవం ఉన్నవి మరియు జీవం లేని అన్ని అంశాల కలయిక. ఇందులో చెట్లున్నాయి, జంతువులున్నాయి, పక్షులున్నాయి, నదులున్నాయి, సముద్రాలున్నాయి, గాలి, నీరు, నేల అన్నీ ఉన్నాయి. మనుషులు కూడా ఉన్నారు. ఈ అంశాలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. చెట్లు లేకపోతే ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ లేకపోతే జీవితం ఉండదు. నీరు లేకపోతే వ్యవసాయం ఉండదు. వ్యవసాయం లేకపోతే ఆహారం ఉండదు. అంటే ప్రకృతి ఒక గొలుసు లాంటిది. ఆ గొలుసులో ఒక భాగం దెబ్బతింటే మొత్తం వ్యవస్థ ప్రభావితం అవుతుంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకు ప్రారంభమైంది అనే విషయం. అసలు ఈ దినోత్సవం ప్రారంభం వెనుక ఒక పెద్ద ఆలోచన ఉంది. మనం అభివృద్ధి చెందుతున్నాం, నగరాలు పెరుగుతున్నాయి, పరిశ్రమలు విస్తరిస్తున్నాయి, జీవన శైలి మారుతుంది. కానీ అదే సమయంలో ప్రకృతి

మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. గాలి కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, అడవులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జీవించడానికి కూడా కష్టమవుతుందని ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నాయి. అందుకే 1972లో స్వీడన్ దేశంలోని స్టాక్హోమ్ నగరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక పెద్ద అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశం మొదటిసారిగా ప్రపంచాన్ని ఒక విషయం మీద ఆలోచింపజేసింది, అదే పర్యావరణ రక్షణ. ఈ సమావేశంలో ప్రపంచ దేశాల ప్రతినిధులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించారు. మనం ఎంత అభివృద్ధి సాధించినా ప్రకృతి లేకుండా ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. పరిశ్రమలు పెరిగితే ఉపాధి వస్తుంది, కానీ అదే పరిశ్రమల వల్ల గాలి, నీరు, నేల దెబ్బతింటే ఆ జీవితం ఆరోగ్యంగా ఉండదు. అందుకే ఆ సమావేశంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణాన్ని రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచాలి. అందుకోసమే ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక రోజు పెట్టి అందరూ కలిసి ప్రకృతిని గుర్తు చేసుకోవాలని నిర్ణయించారు. అలా 1973 నుండి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ దినోత్సవం ప్రారంభం ఒక వేడుక కోసం కాదు, ఇది ఒక హెచ్చరిక కోసం, మన జీవన విధానం సరైన దిశలో ఉందా లేదా అనే ప్రశ్న వేసుకోవడానికి. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితిని మరింత లోతుగా చూస్తే పర్యావరణం చాలా వేగంగా మారిపోతుంది, కానీ ఆ మార్పు మనకు అనుకూలంగా కాదు. మన అభివృద్ధి వేగంగా పెరిగింది, కానీ ప్రకృతి రక్షణ అంతగా జరగలేదు. నగరాలు విస్తరించాయి, జనాభా పెరిగింది, వాహనాలు పెరిగాయి, పరిశ్రమలు పెరిగాయి, కానీ చెట్లు తగ్గిపోయాయి, గాలి నాణ్యత తగ్గింది, నీరు కలుషితమైంది, నేల కూడా తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. నీరు తాగడానికి ముందు అనేక సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అభివృద్ధి కాదు, ఇది అసమతుల్యత. ఇంకా ముఖ్యమైన సమస్య ఏమిటంటే అదే భూమి వేడెక్కడం. దీనిని సాధారణంగా గ్లోబల్ వార్మింగ్ అని అంటారు. వాహనాల నుంచి వచ్చే పొగ, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, చెట్ల నరికివేత, ఇవన్నీ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులను పెంచుతున్నాయి. ఈ వాయువులు భూమి చుట్టూ ఒక పొరలా ఏర్పడి భూమి నుంచి వేడిని బయటకి వెళ్లనీయకుండా చేస్తాయి. దాంతో భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎండలు ఎక్కువగా అవుతున్నాయి, వర్షాలు సమయానికి రావడం లేదు, కొన్ని ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతుంది, తీర ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందిలో పడుతున్నారు. ఇంకా ముఖ్యమైన ప్రభావం సముద్రాలపై కనిపిస్తుంది. భూమి వేడెక్కడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు క్రమంగా కరుగుతుంది. ఆ కరిగిన నీరు సముద్రంలో కలవడం వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర మట్టం పెరిగితే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రమాదం పెరుగుతుంది. కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు మునిగిపోవచ్చు అనే పరిస్థితి కూడా వస్తుంది. ఇది కేవలం భవిష్యత్తు ఊహ కాదు, ఇది ఇప్పుడు నెమ్మదిగా జరుగుతున్న మార్పు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వ్యవసాయంపై కూడా చాలా తీవ్రంగా పడుతుంది. పంటలు పెరగడానికి ఒక స్థిరమైన వాతావరణం అవసరం, కానీ వాతావరణం మారిపోతే పంటల పెరుగుదల దెబ్బతింటుంది. వర్షాలు సమయానికి రాకపోతే విత్తనాలు నాశనం అవుతాయి, ఎక్కువ వర్షాలు వస్తే పంటలు పాడవుతాయి, ఎండలు ఎక్కువైతే నేలలో తేమ తగ్గిపోతుంది, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఇది మన ఆహార భద్రతపై కూడా ప్రభావం చూపుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం జీవన వైవిధ్యం. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది, కానీ ఉష్ణోగ్రతలు మారిపోతే జంతువులు, పక్షులు, మొక్కలు తమ సహజ వాతావరణాన్ని కోల్పోతాయి. కొన్ని జాతులు క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదంలో పడతాయి. ఇది కేవలం ప్రకృతి నష్టం కాదు, ఇది మొత్తం జీవన వైవిధ్య వ్యవస్థపై ప్రభావం చూపే విషయం. ఇప్పుడు ఈ అన్ని సమస్యల మధ్య మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రకృతి ఒక్కసారిగా మారిపోవడం లేదు, మన జీవన విధానం మారిపోవడం వల్లే ఆ సమస్యలు వస్తున్నాయి. మన అవసరాలు పెరిగాయి, వినియోగం పెరిగింది, వనరుల వినియోగం నియంత్రణ లేకుండా మారింది. చెట్లు నరికివేయడం, నీటి వనరుల దుర్వినియోగం చేయడం, ప్లాస్టిక్ వినియోగం పెరగడం, ఇంధన వినియోగం అధికం కావడం, ఇవన్నీ కలిసి ప్రకృతిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ ఒత్తిడి నెమ్మదిగా పెద్ద సమస్యలుగా మారుతుంది. మొదట మనం చిన్న మార్పు అని నిర్లక్ష్యం చేస్తాం, కానీ కాలక్రమంలో అవి పెద్ద సమస్యలుగా మారిపోతాయి.
ఇప్పుడే ఇక్కడే ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క

0: నిజమైన ప్రాముఖ్యత మనకు మరింత లోతుగా అర్థమవుతుంది. ఈ రోజు కేవలం ఒక గుర్తు పెట్టుకునే రోజు కాదు, ఇది మన జీవన విధానాన్ని ఆగి ఒకసారి చూసుకోవలసిన రోజు. మనం చేస్తున్న పనులు సరైన దిశలో ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు మన మనసులో వేసుకోవలసిన రోజు. ఎందుకంటే మన జీవితం వేగంగా ముందుకు వెళ్తుంది, కానీ ఆ వేగంలో మనం ప్రకృతిని వెనుకకు నెట్టేస్తున్నాం. మనకు తెలియకుండానే గాలి మారిపోతుంది, నీరు మారిపోతుంది, వాతావరణం మారిపోతుంది. ఈ మార్పులు ఒక్కసారిగా రావు, నెమ్మదిగా వస్తాయి, కానీ వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మనం మారితేనే ప్రకృతి మారుతుంది, మనం జాగ్రత్తగా ఉంటేనే భూమి సురక్షితంగా ఉంటుంది. ఈ మాటను మనం కేవలం వినడం కాదు, నిజంగా మన జీవితంలోకి తీసుకురావాలి. ఎందుకంటే ప్రకృతి సమస్యలు బయట జరుగుతున్నవి కావు, అవి మన రోజువారి జీవన విధానంలోనే మొదలవుతున్నవి. మనం ఉదయం లేచే అలవాట్లు, మనం వాడే వస్తువులు, మనం వృధా చేసే వనరులు, ఇవన్నీ కలిసే పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అందుకే మార్పు ఎక్కడో దూరంగా ప్రారంభం కావాల్సిన అవసరం లేదు, అది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. పర్యావరణ పరిరక్షణ అంటే కేవలం ప్రకృతిని కాపాడడం మాత్రమే కాదు, అది మన ఆరోగ్యాన్ని కాపాడడం కూడా. గాలి కలుషితం అయితే మన ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, నీరు కలుషితమైతే మన శరీరం అనారోగ్యానికి గురవుతుంది, ఆహారం విషపూరితమైతే మన జీవితం ప్రమాదంలో పడుతుంది. అంటే ప్రకృతి సమస్యలు చివరికి మన ఆరోగ్య సమస్యలుగా మారిపోతాయి. అందుకే పర్యావరణం మరియు ఆరోగ్యం వేరువేరు కాదు, రెండు ఒకే గొలుసులో ఉన్న భాగాలు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన జీవన వేగం. ఇప్పుడు మనం చాలా వేగంగా జీవిస్తున్నాం, కానీ ఆ వేగంలో మనం ప్రకృతిని మర్చిపోతున్నాం. అవసరం లేని వస్తువులు కొనడం, ఒక్కసారి వాడి పాడేయడం, ఎక్కువగా వాహనాలు వాడడం, అవసరం లేకుండా విద్యుత్ వాడడం, ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లా కనిపించినా పెద్ద ప్రభావం చూపుతాయి. మన జీవితం సౌకర్యంగా ఉండాలి, కానీ అది ప్రకృతి భారంగా కాకూడదు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న, మసాలాలో రాజు అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ నల్ల మిరియాలు, ఆప్షన్ బి అల్లం. సరైన సమాధానం ఆప్షన్ ఏ నల్ల మిరియాలు. గత వారం అడిగిన రెండవ ప్రశ్న, దాల్చిన్ని సాగుకి ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 10-12 డిగ్రీలు, ఆప్షన్ బి 20-30 డిగ్రీలు. సరైన సమాధానం ఆప్షన్ బి 20-30 డిగ్రీలు.
2: గత వారం ప్రసారం కావన్న చేనుకవులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజని, మాయా, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు, హనుమన్లు, లక్ష్మి, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కట్ల కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయిని, జస్విత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం కోనుబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ, హైదరాబాద్ బాచ్పల్లి నుండి వి మాధవీలత, హైదరాబాద్ మణకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. గతవారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానం రాసి పంపినవారు హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రసాదరావు. గతవారం అడిగిన రెండు ప్రశ్నల్లో కేవలం రెండో ప్రశ్న మాత్రమే సరైన సమాధానం ఎస్ఎంఎస్ చేసిన వారు రాజన్న సిరిసిల్ల జిల్లా మడిమల్ల గ్రామం నుండి శివతేజ్.
3: ఈ వారం ప్రశ్నలు.
1: మొదటి ప్రశ్న,
2: నీటి కుంటల వల్ల సమగ్ర వ్యవసాయంలో ఏమి పెంచవచ్చు? ఆప్షన్ ఏ అజొల్లా, ఆప్షన్ బి చేపలు.
1: ప్రశ్న మరోసారి. మొదటి ప్రశ్న,
2: నీటి కుంటల వల్ల సమగ్ర వ్యవసాయంలో ఏమి పెంచవచ్చు? ఆప్షన్ ఏ అజొల్లా, ఆప్షన్ బి చేపలు.
1: రెండవ ప్రశ్న,
2: ఏ పథకం ద్వారా ఇంకుడు కుంటలను పొలాల్లో నిర్మించవచ్చు? ఆప్షన్ ఏ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆప్షన్ బి యువ వికాస పథకం.
1: ప్రశ్న మరోసారి. రెండవ ప్రశ్న,
2: ఏ పథకం ద్వారా ఇంకుడు కుంటలను పొలాల్లో నిర్మించవచ్చు? ఆప్షన్ ఏ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆప్షన్ బి యువ వికాస పథకం. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం
4: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: అన్ని తానై,
3: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
4: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి.
4: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
7: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న గిరిజన సమాజం సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. గిరిజన తెగలను సామాజికంగా ముందుకు తీసుకురావడానికి నిరంతరం కృషి జరగాలని ఆమె పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ బలోపేతంపై జాతీయ సదస్సును రాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకేషీగా ఎంతో ప్రజాదరణ పొందిన 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈరోజు సాయంత్రం 4:05 రాజ్భవన్లోని గ్లాస్ హౌస్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, కోయల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల స్థితి, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం తరహాలోనే మొక్కజొన్నను సేకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్రంపై పెద్ద ఎత్తున భారం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను 5 దశల్లో పూర్తి చేయాల్సి ఉందని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ చెప్పారు. సర్ 3వ దశ సన్నద్దతపై ఆయన నిన్న హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. దేశ సార్వభౌమాధికారానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య వైరుధ్యం ఏర్పడితే దేశ సార్వభౌమాధికారానికే తొలి ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన కేసుల్లో ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, సుస్థిర రవాణా సాధనంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి 2018లో అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో, రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు నివారించడంలో సైక్లింగ్ అత్యుత్తమ పాత్ర పోషిస్తుంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 3:03. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెచ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, టీఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను నాలుగు లేన్లకు విస్తరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని ఆర్మూరు నుండి జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్దతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్దతిలో నిర్మించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. డీకే శివకుమార్తో గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

అధ్యకులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్, టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో ఈ ఉదయం అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తున్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కారుణ్య నియామకాల విషయంలో వివాహితులైన కుమార్తెలను మినహాయించడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కుటుంబం అనే నిర్వచనం నుంచి వివాహితులైన కుమార్తెలను మినహాయించడం పూర్తిగా ఏకపక్షమని, ఇది ఎంతమాత్రమూ సమర్థించదగింది కాదని, రాజ్యాంగబద్దంగా నిలవదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లు ఆహ్వానించింది. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన పిల్లలకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందిస్తారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తు సమర్పించడానికి 31 జూలై చివరి తేదీగా నిర్ణయించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో మంద హెచ్చుల కథ, యాదవ వలరాజు కథ 2వ భాగం శ్రీ ఊరా ఐలుమల్లివారి బృందం వినిపిస్తారు.

చెప్పబోయేది ఒక ఊరు ఐలమల్ల కళాబృందం. ఇప్పుడు ఒక వలరాజు గంగురాజు కొడుకు వలరాజు రెండో భాగంకు చెప్తున్నాము. అటువంటి అమ్మవారు దేవి లోకమాత శివుని చిన్న బిడ్డ శివునల్లి మాతమ్మ కోరిన ప్రకారంగా నాయన వలరాజు.

0: ఓ నాయన అటువంటి ఒక నేటికైనా శివుని చిన్న బిడ్డ శివునెల్లి మాత కాడికి వచ్చి తాత అని వరుస కలుపుకున్నది తాత బులరాదుని కదా. తాత వేద్దామా ఎల్లమ్మ బండ మీద బొంగరాలు వేద్దామని మరి ఉట్టికే వేద్దామా ఓడు గెలిపి వేద్దాం
1: నీ ఇష్టం మన మనవరాలా
0: మన ఇష్టమా
1: అవును కదా
0: ఉట్టిగా ఆడితే తాత మనకు అటువంటి రోషం ఉండబోదు.

0: అంటే ఎట్లా మాతమ్మ?
1: దేవమ్మా, నీ దగ్గర మాత్రం ఆవుల మంద, గోవుల మంద, బతుకు, భాగ్యం, ముక్షాలు, పగడారు, వజ్రాలు మహా గొప్పగా నీ దగ్గర ఉన్నాయి. నా దగ్గర మాత్రం అటువంటి ఒక నేటికైతే శిఖరం అనుకురువు ఉన్నది. ఎటు చూసినా మాత్రం పన్నెండు ఆవిడ పెట్టి శిఖరం అనుకురువు ఉన్నది. నేను ఓడిపోతే మాత్రం నీకు ఇచ్చే వస్తువు నా దగ్గర ఉన్నది, నువ్వు ఓడిపోతే ఇచ్చే వస్తువు నా దగ్గర ఉన్నది.
0: కులరాజు యాదవ వంశంలో పుట్టిన వాడు పిక్క చదివిన వాడు కాదు, మాతమ్మ అన్నన మాటలకు నాయన ఎలుకకు అడిగి వేసేవాడు కాదు. పుట్టింది సార్ ఇంద్రకులం, కాలి కట్టింది గంధర్వ బలము. యాదవ కులం అందున గెలిపే రావాలనా ఈనాడు వరకైనా నా ముఖవాణి నేను అతిక అడవిలు ఎంత వేసు అని రాజు శక్తి ఎల్లమ్మ బండ మీద వేద్దామని అటువంటి ఒక దైవమ్మ బొంగరము చేత పట్టుకొని బొంగరానికి జాలగ చుట్టి అటువంటి ఒక రాగ కుడి చేత పట్టుకొని అమ్మవారు ఒక ఎల్లమ్మ బండ మీద అమ్మవారు ఒక మాతమ్మ గుడ్డిగా వేసింది నాయన రాజు కుడి చేతకు బొంగరము ఎనమకు చెప్పిండు ఎనమ చేత బొంగరము కుడికి చేత పట్టుకొని రాజు దేవల దేవతలు యాద చేసిండు మా ఇంట్లో ఉన్నాము శక్తి.

ఎదురు తిరుగుతా ఉన్నావి. మాతమ్మ బంగారం ఓడి ఒళ్ళబడ్డది నాయన రాజు చూసిండు. అమ్మా మాత నీ బంగారం ఓడింది. సరే అదను అడవిళ్ళవు నీవు ఆడపిల్లల మీద మీ ఆడవాళ్ళ ఆచారం అంతలో ఈనాడవరికి నాకు కొద్దు పోతూ ఉంది. నాకు దగ్గ ఊరు ఉండాలి, నాకు దగ్గ పల్లె దొక్కాలి, నాకు కడుపులో ఒక సంతానం కలగాలి. యాదవ పీఠక మందున దక్షిణాది పట్టణం దావులరాజు వెళ్ళిపోతా ఉన్నా, ఇక్కడ నా ఊరు పొందాలని వెళ్ళిపోతా ఉన్నా. నాకు ఆటలాడటానికి పొద్దు పోతా ఉంది తల్లి. నీ ఓడింది ఒక ఒళ్ళే చేతబడ్డది. నేను వెళ్ళిపోతానికి బాటలేవమ్మా ఓ మహాతమ్మ.

0: బొంగరము గెలిచింది, నా బొంగరం ఓడొచ్చు వెళ్ళబడదు నా. దేమమ్మా, అనుకున్నది ఒక్కటి, అన్నది ఒకటి కాదు, ఆడింది ఒకటి కాదు, ఓడింది ఒకటి కాదు. నేను శివుని చిన్న బిడ్డని, శివుని ఇల్లి మాతని, మంత్ర కోటి మాతమని. దేమమ్మా, నేను అంటే తప్ప పోను, పలితే బొంక పోను. నా బొంగరం ఓడిపోతే మా తడబడి సిక్కడం అని కురువ నీకు ఇస్తానన్న. ఇక్కడ మాన కురువ తీసుకోను.
1: నీ కురువ నేనేమి వేసుకోవాలి, ఉంచుకో మహతన్న. కానీ ఇంత చెప్పిన

మహా తింటలేదు. రెండోసారి బంగారాలు వారిలారు మాత చూడండి ఏమి చేసింది, ఫస్ట్ నమ్మక ఏది గుడ్డిగా వేసింది. ఓహో తాతగారు ఒక రెండు నిమిషాలు ఆగు, రెండోసారి బొంగరం వేద్దాం వేద్దాం గాని నేను ఒక ఆడపిల్లని కొద్దిగా అటు వేస్తానన్నది. అగో సెలవు తీసుకున్నది, బొంగరం చేత పట్టుకున్నది, కొద్దిసాడు చేసింది, చెట్టు సాడు చేసింది, ఆహా రాఘవా తిరిగిలా పోసింది, రేఖముడి ఇప్పింది, ఆహా రాఘవా పార్వతం యాద్ చేసింది, శిఖముడి ఇప్పింది, నాయన శివని యాద్ చేసింది, పలమల మంత్రాలు ప్రార్థన చేసింది, కోడిగ మంత్రాలు పొలవబోకుండా, కోడిగ మంత్రాలు పొలవబోకుండా, బొంగరానికి మంత్రాలు పట్టించింది. నా బొంగరంకు గెలవాలి, ఒక బుల్లరాదు ఓడాలి ఓడిపోవాలి అని ఒక రకం మంత్రాలు పట్టించింది. మళ్ళీ తిరిగి అవో మరొక ఇళ్ళమ్మ పండకాడికి వచ్చింది.

మంత్రగాలు తిరుగుతుంది మాతమ్మ బొంగరం, సత్యాలు తిరుగుతుంది వాళ్ళ రాజు బొంగరం. అయ్యో సబలారా, వాళ్ళ రాజు ఒక బొంగరం ఓడొచ్చి

0: రాజుకు పొందిన వాడు ఎక్కడ రాజు చూసిండు ఒక మాతమ్మ ముఖం, అమ్మా మాతమ్మ నా బొంగరం ఓడింది, ఒకసారి ఓడతాం మళ్ళీ ఎలవరా, యాదవులకు బొంగరం అంటే సత్యాలు తిరుగుతుంది. నీకు నువ్వు బొంగరం ఓడినప్పుడు నాకు ఇచ్చిన నీ మా కురువ, నాకు ఇచ్చిన కాబట్టి నా బొంగరం ఓడిపోయింది కాబట్టి నీ కురువ నీకు ఇస్తున్నా, ఉంచుకో మాతమ్మ నేను వెళ్ళిపోతున్నా కదా,
1: మూడో బొంగరం వేద్దాం తాత,
0: మూడో బొంగరం వేద్దామా, మూడోసారి బొంగరాలు వేసింది, మూడోసారి వేసేవరకల్లా మంత్రాలు తిరుగుతున్న మాతమ్మ బొంగరము యాదవ రాజు బొంగరాని వడగొట్టి రాని వచ్చి వల్ల పడ్డది వాళ్ళ రాజు బొంగరం చెప్పలారా, వాళ్ళ రాజు ఒక దైవం ఉన్నది ముఖం చూసాడు, చూసి ఈనాడు వరకైనా ఆనాడు వరకైనా యాదవుల ఒక వంశంలో ఈనాడు వరకైనా భర్తకు ఒక భార్య ఒక ఎదిరించి మాట్లాడేది కాదు, సతికి పడ్డ బాధలు పతి చెల్లింది మీరు ఈనాడు వరకైనా ఆ యొక్క ఆవుల మంద గోల మందకి చూసిండు, మూడోసారి బొంగరం ఓడింది కాబట్టి నేను ఒక ఓడినందుకు నేను ఒక మాతమ్మకు ఒప్పచెప్పాలి, ఒప్పచెప్పిన మాట అన్న ఒక మాట ఒప్పుకున్నందుకైనా ఒక 20, 100, 60, 70 లక్ష ఇయ్యలే, ఏడు తలల ఆవుల మంద నిలువు, అడ్డము ఆరవల నిలువు, తొమ్మిదవన 12 పట్టు ఉన్న ఆవుల మంద ఉంచిన ఊతకు ఇడిచిన యాలకి ఆశపడలేదు, ఏ మాతమ్మ నా శిఖరమాని కురవ లోపల ఆవుల మంద మేస్త ఉంది, ఏడు తలల ఆవుల మంద తీసుకోవే మాత.

మూడోసారి బొంగరం వేసారు, నాలుగోసారి బొంగరం కూడా రాజు బొంగరం ఒక ఓడిపోయింది. మాతమ్మ బొంగరం గెలిచే వరకల్లా పక్కపక్క పళ్ళు తెరిసి అవుతుంది. రెండు మూడోసారి నాలుగోసారి ఇవ్వమన్నది. నాలుగోసారి ఒక ఇద్దరు ముగ్గురు పది మంది బోయిలు ఇవ్వలేదు. ఆవులు కాసే బోయిలు ఎంత మంది ఉన్నారో అనంతకోటి యాదవుల్ని అయ్యమ్మ తకు.

0: ఏమున్నదయ్యా అటువంటి ఒక రాగవా, యాదవులు ఒక కేడుదకు వైదుండ పాలిక, బంగారు పాలిక, బంగారు పాలిక అటువంటి చూడండి,
1: ఇనుప ఇరుసులు,
0: ఇనుప ఇరుసులు, రాతి బండ్లు,
2: ఆ
0: యొక్క కరెంట్ల బండ్లు, కచ్చడాలు. ఆ అమ్మవారికి ఒక మాతమ్మకు ఒక ఒప్ప చెప్పిండు. ఆరోసారి బొంగరం వేసాడు, ఆరోసారి బొంగరం వేసే వరకల్లా, ఆరోసారి బొంగరం కూడా ఓడిపోయింది. ఓడిపోయే వరకల్లా అమ్మవారు బట్టి ఏదో ఒక, అమ్మవారు బట్టి ఏదో ఒక, ఈనాడు వరకు బంగారు ఒక జలబింది, యాదవులకు చెల్లేదో ఒక 72 బిరుదాములు, సాయ సాయలకు లెల్లు, వరకచ్చడాలు. దైవమా ఈనాడు వరకు ఒక 72 బిరుదాములు అమ్మవారు కురువ మాతమ్మకు ఒక ఒప్ప చెప్పిండు. ఒప్ప చెప్పి ఏడోసారి బొంగరం వేస్తానికి యాదవులు కాదు వద్దా, ఏ కాల బంగారం లేక పాయలు సభలారా, మాతమ్మ మనవరాల నేను 6 సార్లు ఒక బొంగరం వేసిన, 7వ సారి బొంగరం వేద్దామంటే నా వద్ద ఒక నయా పైసలేదు, ఇకనైనా నాకు సెలవిస్తే నేను నాకు దగ్గ ఊరు నాకు దగ్గ పల్లె నేను పొందించుకోవాలి, నేను వెళ్ళిపోవాలమ్మా, మాతమ్మ ఇకనైనా సెలవు ఇవ్వమ్మా.
2: పక్కన నవ్వుతున్నదమ్మా, పూల రాజుని గట్టి వాణి చేసి గుడ్డి వాణి చేసి ఆవుల మంద గోవుల మంద బతుకు పాకే ముక్షాలు పొగడాలు, వారి కట్టడాలు మాత్రం నేను కల్పించుకున్నాను. ఏడో పొంగురాని మాత్రం అటువంటి ఒక నడికిన ఏ కాన లేదు నీ దగ్గర అంటున్నావు, అగో సూది మాని గుంటి మీద ఏడు

0: కాబట్టి నేను ఓర్చుకున్న ఇదే మగవాడు ఆయుధం గుమ్మి వారి యొక్క ప్రాణము దిద్దును. మహాతమ్మ తెలిసి వన్నవా తెలవకన్నవా, ఏడు కంచి మేకలు నా యాదవ వంశమున నన్ను అరారన ఆవుసు తీసిన గాని వరలంగనకుసిన గాని నా కంచి మేకలు నీకు ఒప్పజెప్పేవాని కాదు. అటు కాకపోయినా నా భార్య మెళ్ళ ఉంది, పుస్తలతాడు ఉన్నది, నేను చిన్నప్పుడు కట్టిన పుస్తలతాడు ఉన్నది, బంగారు తాడు నేను ఒక అప్పుడు ఈ పందారికి నేను పెడుతున్నా ఆడవే మాతమ్మ నీవు.
1: మాతమ్మ మాత్రం మా కళ్ళ చూసింది, మగోరు సొమ్ము ఆడవిల్ల మాతడు గెలిపించుకుంటనే పేరు, ఆడవిల్ల సొమ్ము ఆడవిల్ల గెలిపించుకుంటే పేరా, పేరుండబోదు అని అటువంటి దేవుడు ఏమంటా ఉండి వరరాజు తోడు కదా. మెడ మీద కట్టి పెట్టి

వారి మా తమ్మే చూడండి మిడ మీద కట్టబెట్టి వెళ్ళిపోయి యాదవులను గింటేసే వరకల్లా నాయన వల్ల రాదు. బామా వల్లమదే బామ ఒక చేత పట్టుకొని నాయన ఒక వల్ల రాదు. నా రాత పొలం ఇట్లా ఉంది, నా దిశ ఇట్లా ఉన్నది, నా రాత పొలం గలుగు రాజభోగా. ఈనాడు వరకైనా కంటి శోకం తీసుకుంటగా నాయన వల్ల రాదు.

సక్కని శివ శంకుడు శివ రాజరాజేశ్వరుడు సాంబశివుడు అమ్మవారు వలమదే. అయ్యో పార్వతమ్మ చూడండి, ఈనాడు వరకైనా పూజకు పుష్పాలు పట్టుకొని వెళ్ళిపోవంగా పుష్పాలు పడవారి అయ్యో దుఃఖములు కలిగిన రాజాప్రావేశ్వర దుఃఖాలు కలిగిన ఎక్కడ కలిమా చూసేవరకల్లా భూలక్ష్మి మీద అటువంటి ఇవాళ రాదు ఏడ్చేటి దుఃఖములు వచ్చినాయి తల్లి, మనగన్న కొడుకుకు చాలా కష్టాలు వచ్చినాయి. ఆవులమంద గోలమంద మన బిడ్డ మాతమ్మ గెలిపించుకుంది, అయ్యయ్యో ఎట్లా ఏమి చేసిన గాని యాదవరాజుని నాడు వరకైనా కొంటే గొల్ల రాదు కాదు, కాసే గొల్లవాడు అవుతాడు. పాలు తాగేవాడు సల్ల తాగేవాడు ఏమి తాగుతాడని ఉలపోస్తా ఉన్నాడు. అమ్మవారు ఒక ఉలపోయంగా రాజు ఉలపోయంగా అమ్మవారు ఒక పార్వతమ్మ శివాశంకుడు వేడుకుంది, బా మా పార్వతమ్మ ఈనాడు వరకైనా అదే ఒక మహాతమ్మ గెలిపించుకున్న ఆవులమందల్లా కోడ మీద నేను పూనకమైత పేయ మీద నువ్వు పూనకంగా అటువంటి ఆవులమందల నుంచి బయటపడి అవతల రాజు వద్దకు వచ్చి ఎదురుగా పోతే ఒక మనతోటి ఒక ఆవులమంద సంపాదించుకుంటాడు. 2 by 4 by 4 by 8 by 8 by 10 మహాదేవుని మంద వేసుకుంటాడు అని ఒక శివాశంకుడు అక మా తమ్మ చూడండి శిఖరమానుకురబుల ఆవులమంద గోవులమంద నేల బెడారముల తోలుతానికి సిద్ధమైతుంది. సిద్ధము కావంగా సక్కరి ఇది శివాశంకుడు బోలశంకుడు అటువంటి ఒక ఆవులమందలకు లేఖ పూనకమయ్యండు పేమీర అమ్మవారు పార్వతమ్మ పూనకమయ్యండు రెండు ఒక కనబడకుండా మా తమ్మకు ఒక కనసైక తోటి బయటపడి అటువంటి శిఖరమాను కురవదాటి వనరాజుకి ఎదురుగా చేరవ

అప్ప చూడండి, ఒడరాజుకి ఎదురుగా ఖడి ఖడి ఖడి ఖడి లంకెలు కొడతా ఉన్నాయా.

చూసినవా, ఈనాడు వరకు ఇక్కడ భగవంతుడు ఉన్నాడు. ఈ రెండు తెలుగులు తీసుకొని మాతమ్మ వద్దకు పోయి మళ్ళా మారు బొంగులం వేసి వేడ బొంగులం వేసి నువ్వు పోయి ఆవుల మంది గెలిపించుకుని వస్తానని ఒక రాదు పలికిండు. మామ ఉల్లమదేవి ఇన్ని రోజులు మాట అనేది ఆ రోజు ఆ గడియను దేవుడు పలికిచ్చిండు. నాదా ప్రాణేశ్వర, మనం ఈనాడు వరకు అయినా మాతమ్మ తోటి పెట్టుకోవద్దు. ఈ రెండు తెలుగులు పుటమారి నాలుగు ఐదు ఒక పోయిన ఆవుల మంది గెలిపి చేసుకుందాం, మళ్ళీ తిరిగి పోవద్దు అని ఒక ఈనాడు పలికిండో అమ్మవారు మాట విన్నాడు కొలరాజు. ఆడికి ఒక రాజు ఆవుల ముందు గోవుల ముందు ఆ రెండు దేనవుల తోటి ఒక రాఘవ అగవ మా తండ్రి ఒక అడవి ఆరుండ తిరుగుతున్నాడు బతుకుతున్నాడు ఆరతి గుణమా.

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో మంద హెచ్చుల కథ, యాదవ వల్లరాజు కథ రెండవ భాగం శ్రీ ఊర ఐలుమల్లి వారి బృందం నుంచి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రము నుండి వెలువడింది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి దళపతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఇప్పుడు వినండి ఘర్షణ చిత్రం నుండి చిత్ర పాడిన పాట. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
4: ఇప్పుడు వినండి గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 5:45. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వేసవిలో చక్కటి ఆదాయానికి కీర సాగు. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ పి గౌతమి గారి ప్రసంగం. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట శాస్త్ర సాంకేతిక విజ్ఞానం. ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ రామ్గోపాల్ గారు. 7:45 వికసిత్ భారత్ శీర్షికన వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ల కార్యక్రమం. ఈ అంశం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నవారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:03 సెల్ఫీ సత్యభామ నాటిక రచన ధరణికోట శివరాం ప్రసాద్, నిర్వహణ ఎస్ రామ్గోపాల్. 9:15 స్పాట్లైట్. 9:30 చర్చాక విషయే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 రాగం తానం పల్లవి సంగీత కచేరీ కార్యక్రమంలో శ్రీమతి వి లలితా చంద్రశేఖర్ గారిచే గాత్ర కచేరీ. వైలిన్ సహకారం మంతా శ్రీరమ్య, మృదంగ సహకారం ధన్వాడ ధర్మారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 వేద పఠనం నిర్వహణ శేషం శ్రీహర్షాచార్యులు. 6:15 భక్తిరంజనీ కార్యక్రమంలో జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం, అనంతరం వేణుగోపాల అష్టకం. 6:35 పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం. 7:00 రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు బి రమేష్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అమాయక పిల్లల దూకుడుకు గురైన దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షిక. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ గాయత్రి గారిచే వీణావాద్యం. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని అభయరత్నం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం. ఈ కార్యక్రమం కొత్తగూడెం కేంద్ర సమర్పణ. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె మహతి జ్యోతిర్మయి గారిచే గాత్రం. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి అర్పితా బసక్ గారిచే రవీంద్ర సంగీత్. 12:10 యువవాణి ఆంగ్లంలో. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి అప్పజోసుల సత్యనారాయణ గారు రచించిన దివాకర వృత్త తారావళి పుస్తక సమీక్ష. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణలో రెండు జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికాల మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈరోజు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా నేషనల్ హైవే 63లోని ఆర్మూరు నుండి జగిత్

0: జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్దతిలో అభివృద్ది చేయనున్నారు. అలాగే నేషనల్ హైవే 563లోని జగిత్యాల నుండి కరీంనగర్ వరకు బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ టోల్ పద్దతిలో నిర్మించనున్నారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ దక్షిణాఫ్రికా సంబంధాలు మరింత బలపడే కోణంలో ఈ సమావేశం జరిగింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు టీఈటీ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు సంవత్సరానికి 2 సాధారణ టీఈటీ పరీక్షలు మాత్రమే నిర్వహించేవారు. ఇప్పుడు అదనంగా మరో 2 ప్రత్యేక పరీక్షలు నిర్వహించడానికి అనుమతి లభించింది. తెలంగాణను ప్రపంచస్థాయి ఆరోగ్య, ఫార్మా, లైఫ్ సైన్సెస్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రులు శ్రీధర్బాబు, దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా బోరపట్లలో థెరానియం బయోలాజిక్స్ అత్యాధునిక బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ మందుల తయారీలో రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకంగా పనిచేస్తుందన్నారు. క్యాన్సర్తో పాటు ఇతర వ్యాధుల చికిత్సకు అవసరమైన బయోలాజికల్ ఔషధాల తయారీలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి మక్తల్ పర్యటన ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్దికి ఒక మైలురాయిగా నిలుస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో కృష్ణా భీమా నదులపై ప్రతిపాదించిన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై కర్ణాటక నీటిపారుదల మంత్రి బోసరాజుతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రి,
1: కృష్ణా నది పైన బ్యారేజ్ కమ్మల్ బ్రిడ్జ్లు ఏ విధంగా అయితే కర్ణాటక గవర్నమెంట్ లో ఆల్మట్టి నారాయణపూర్ కింద నిర్మాణం చేసుకున్నదో ఆ విధంగా చేసుకోకపోవడం వల్ల తీరని నష్టం ఏర్పడింది మనకు. ఆ నష్టాన్ని పూర్తి చేయమని మేము కోరగా మళ్ళా ముంపు గ్రామాలుగా ప్రకటిస్తాం. వారం క్రితమే కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి ఇప్పటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
0: వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి మాట్లాడుతూ వాతావరణ శాఖతో పాటు పలు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు ఈ ఏడాది ఎల్నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఎన్పీడీసీఎల్ పరిధిలో లైన్మెన్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ప్రమోద్ కుమార్ భార్య స్వప్నకు 1 కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా చెక్కును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రజాభవన్లో అందజేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం శాలరీ ఖాతాలు నిర్వహించే ఉద్యోగులకు 1 కోటి రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలి, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించడంతో పాటు క్రీడా కార్యక్రమాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 7 జూన గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను పక్కనబెట్టి అబద్దాలు, అతిశయోక్తులు, ప్రగల్భాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పెట్టుబడుల సాధనలో బెంగళూరును అధిగమించినట్టు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యకులు కె తారక రామారావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ ఇవ్వక తప్పని పరిస్థితి.

0: పరిస్థితి సృష్టించింది కేసీఆర్ఏనని వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీలోని తురింగియా రాష్ట ముఖ్యమంత్రి మారియో వైట్ బృందం సమావేశమైంది. టెక్నాలజీ, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ది, ఫార్మా తదితర అంశాలపై పరస్పర సహకారం కోసం తెలంగాణ, తురింగియా రాష్ట్రాలు ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో వ్యాయామ విద్య 2026 ప్రవేశ పరీక్షలు ముగిశాయి. 4 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీ పరీక్షల్లో రాష్టంలోని 33 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఈ రోజు చిట్టిచివరి రోజు. సో మే 31 నాడు ప్రారంభమైంది, జూన్ 3 ముగుస్తుంది. 2 డేస్ అబ్బాయిలు, 2 డేస్ అమ్మాయిలు. మొత్తం మంది 3500 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాదాపు 70-80% అటెండెన్స్ ఉంది 3-4 డేస్ లో. విద్యార్థులకు ఇక్కడ సకల సౌకర్యాలు కల్పించినాము. గుడ్ న్యూస్ ఏంటంటే MPED మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మేము నెక్స్ట్ ఇయర్ ప్రారంభిస్తున్నాము.
0: ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియ తుది దశకు చేరుకున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, సుస్థిర రవాణా సాధనంగా సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి 2018 అధికారికంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రతిరోజు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా మధ్య సహకారాన్ని విస్తరించుకోనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా 2 అదనపు TET పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయేభ్యః 1,000 కోటి రూప్యకాణాం ఆయవ్యయ సహాయతాం ప్రదాతుం కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. కర్ణాటకరాజ్యస్య నూతన ముఖ్యమంత్రి DK శివకుమారః శపథగ్రహణం కృతవాన్. పశ్చిమబంగాళస్య తృణమూల కాంగ్రెస్ దళాత్ నిష్కాసిత TMC విధాయక రితబ్రత బెనర్జీ ఇత్యనేన ఉక్తం యత్ పక్షే ప్రాయః 60 విధాయకాః సంతి. దిల్లీనగరస్య మాలవీయ నగరే విశ్రాంతినిలయే భీషణాగ్నికాండః 21 జనాః మృతః. అపి చ భారతం 25-అధిక-2000తమే వర్షే విశ్వస్య ద్వితీయం బృహత్తమం సౌర వికాస విపణకం జాతం. ఇదానీం వార్తాః విస్తరేణ. కేంద్రీయ మంత్రిమండలేన విమానన పరివహన మార్గ ఆధారభూత సంరచనా క్షేత్రేషు కతిపయాః మహత్వపూర్ణాః యోజనాః అనుమోదితాః. పశ్చిమ ఏషియా సంకటకారణేన వర్ధితేషు ఇంధనమూల్యేషు భారతీయ విమానసేవానాం కృతే విమాన ఇంధనస్య అర్థాత్ ETF మూల్యస్య స్థిరీకరణార్థం తైల విపణన సమవాయిభ్యః 1,000 కోటి రూప్యకాణాం ఆయవ్యయ సహాయతాం ప్రదాతుం ప్రశాసనం నిర్ణయం కృతవత్. సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవః అవదత్ యత్ ఏతేన విమానన క్షేత్ర సంబద్ధాః ప్రాయః 77 లక్ష ఆజీవికాః సురక్షితాః భవిష్యంతి. ఏషా సహాయతా యోజనా 36 మాస పర్యంతం ప్రవర్తిష్యతి.

0: घटनाक्रमे शोकं प्रकटितवन्तः. वार्षिकसौरक्षमतावृद्धौ भारतम् अमेरिकाम् अतिक्रमितवत्. भारतं 25-अधिकद्विसहस्रतमे वर्षे विश्वस्य द्वितीयं बृहत्तमं सौरविकासविपणकम् अभवत्. भारते स्थापितसौरक्षमतायाः उल्लेखनीयं 55-अधिकगीगावाट् परिमितम् अतिक्रमितम् अस्ति, येन देशस्य 50% जीवाश्महीन इन्धनक्षमतायाः लक्ष्यं साधयितुं नियतसमयात् पूर्वमेव तस्य राष्ट्रियनिर्धारितं योगदानं पूरयितुं च साहाय्यं भवति. केन्द्रीय नवीन नवीकरणीय ऊर्जा मन्त्री प्रह्लाद जोशी वर्यः अद्य उक्तवान् यत् देशस्य सौरविकासगाथा वैश्विकमानदण्डानि स्थापयति. अरावली पर्वतश्रेण्याः सीमाङ्कन समीक्षार्था सर्वोच्चन्यायालयेन विशेषज्ञ समितिः निर्मिता. सर्वोच्चन्यायालयेन अरावली पर्वतश्रेण्याः परिभाषा सीमाङ्कन सम्बद्ध विषयाणां स्वतन्त्र समीक्षार्थम् उच्चाधिकारयुक्तायाः विशेषज्ञ समितेः घटनस्य निर्देशः प्रदत्तः. अस्याः समितेः अध्यक्षतां भारतीय वानिकी अनुसन्धान शिक्षा परिषदः महानिदेशिका कञ्चन देवी वहिष्यति. न्यायालयेन समितये चालितवर्षस्य अगस्तमासस्य 31-तम दिनाङ्कपर्यन्तं स्वप्रतिवेदनं समर्पयितुम् आदेशः प्रदत्तः. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य केन्द्रीयमन्त्रिणः चिरागपासवानस्य लेखं सामाजिक अन्तर्जालमाध्यमेन प्रदर्शितवान्. तेन उक्तं यत् लद्दाखप्रदेशे प्राप्तम् अद्वितीयं वेरीफलं नवीनावसराणां विकासस्य प्रतीकः अस्ति. लेखे लद्दाखस्य उद्यमशीलतया तथा मूल्यवर्धनद्वारा विकासस्य नूतनद्वाराणि उद्घाटितानि इति प्रकाशितम्. इति वार्ताः.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు పొడుపు కథలు అన్నంశం గురించి బిఏ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ విద్యార్థుల కోసం రేడియో పాఠం వింటారు. వినిపిస్తున్నవారు డాక్టర్ మహేందర్ బర్లా.
4: డియర్ ఫ్రెండ్స్, ఈరోజు పొడుపు కథలు అనే పాఠాన్ని గురించి తెలుసుకుందాం. పొడుపు కథలు మనకు చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు ఏదో ఒక సందర్భంలో చెప్పి ఉంటారు. అసలు మరి పొడుపు కథలు అంటే ఏమిటి? పొడుపు కథల గురించి మనము ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకుందాం. అంటే జానపద సాహిత్యంలో ప్రత్యేక శాఖగా గుర్తించదగినంత వ్యాప్తి గలది పొడుపు కథ. మనకు పొడుపు కథలు గేయ రూపంలో, కథాగేయ రూపంలో, సామెత రూపంలోనూ కనబడతాయి. ఈ పొడుపు కథలు వినోదాన్ని, విజ్ఞానాన్ని సమానంగా పంచే ప్రక్రియగా మనం చూడవచ్చు. అయితే పొడుపు కథ అంటే మరి ఏమిటి? పొడుపు కథ అంటే ఒక గూఢ భావాలున్న చిక్కు ప్రశ్న అని అర్థం. ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానం విడుపు. పొడుపు, విడుపు అనే పదాలు జంటగా వ్యవహారంలో మనకు కనిపిస్తాయి. పొడుపు కథల్లో హాస్యం, విజ్ఞానం, బుద్ధికుశలత ప్రధానంగా మనకు కనిపిస్తాయి. పొడుపు కథలను కొంతమంది పండితులు జానపదులకు పొడుపు కథలు, సాహిత్యపరమైన పొడుపు కథలు అని రెండు విభాగాలుగా చేసి అధ్యయనం చేశారు. అయితే జానపద పొడుపు కథలు వినోదం కోసం ప్రత్యేకంగా ఏర్పడ్డాయని, సాహిత్య పొడుపు కథలు తాత్వికమైనవిగా, ధార్మికమైనవిగా ఉంటాయని మనకు సూచించారు. అయితే వినోదాన్ని, విజ్ఞానాన్ని సమపాలలో కలిగించే విశిష్ట ప్రక్రియ పొడుపు కథ. జీవితమే ఆకరంగా, జీవితంలో సమస్యల్ని విడగొట్టడానికి మనిషి చేసే ప్రయత్నమే ప్రేరణగా, ఎదుటివారి బుద్ధికుశలతకు ఒక పరీక్షగా అవతరించినదే పొడుపు కథలు. పొడుపు కథకు మొట్టమొదటి లక్షణం గాంభీర్యం. ఊహకందినట్టు కనిపించి దాని

తెలియగానే ఓహో గింతేనా అనే విధంగా ఉండడం పొడుపు కథ వంతు. వ్యాజోక్తులు లేక గూఢోక్తులు పదగూఢత, భావగూఢత, వస్తుగూఢత, అన్వయగూఢత మొదలైనవి మనకు పొడుపు కథల్లో కనిపిస్తాయి. పొడుపు కథల్లో ఉపమానం, ఉపమేయం కూడా ఉంటాయి. అయితే ఉపమానమేమో వాచ్యంగాను, ఉపమేయం సూచ్యంగాను ఉంటాయి. పొడుపు కథల్లో హాస్యంతో పాటు ఆశ్లీలత కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రకృతిలో సంబంధాన్ని కలిగి ఉండటం కూడా పొడుపు కథల్లో కనిపిస్తుంది. ఈ విధంగా పొడుపు కథలను మానవుని బుద్ధి కుశలతకు ఆధారంగా జన్మించిన సృజన ప్రక్రియ అని కూడా చెప్పవచ్చు. పొడుపు కథను సంస్కృతంలో ప్రహేళిక అంటారు. ఈ పొడుపు కథలే కథారూపంలో ఉంటే కథాప్రహేళిక అంటారు. ఋగ్వేదంలో ప్రహేళికలే పొడుపు కథలకు మాతృకలని వేద పండితుల అభిప్రాయం ఉన్నది. అయితే మహాభారతంలో ఎక్కువగా యక్ష ప్రశ్నలు కనిపిస్తాయి. ఉదాహరణకు ధర్మరాజు యక్షునికి జరిగిన సంవాదం, కొన్ని యక్ష ప్రశ్నలు మనం ఇక్కడ చూద్దాం. అయితే ఏంటి యక్ష ప్రశ్నలు? గాలి కంటే వేగం గలది. మనకు గాలి కంటే వేగం గలది ఏముంటుంది? మనసు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండి ఎక్కడైతే ఎక్కడి వరకైనా మనం మనసును పంపించవచ్చు. అదేవిధంగా నిద్రలోని కన్ను మూయనిది. అయితే నిద్రలో కన్ను మూయనిది ఏది? చేప. అదే పుట్టినా కూడా చేతనత్వం లేనిది. అంటే పుట్టినాక ప్రతి జీవి కూడా ప్రతిది కదలడము, మెదలడము, లేదా అరవడం, ఏడవడం ఇట్లా ఏదో రకంగా మనకు చేస్తుంటుంది. కానీ పుట్టినా కూడా చేతనత్వం లేనిది ఏంటి అంటే గుడ్డు. ఇట్లా చాలా వరకు మహాభారతంలో మనకు యక్ష ప్రశ్నలు కనిపిస్తాయి. ఈ విధంగా వినిపించే యక్ష ప్రశ్నలు పొడుపు కథలే అనడంలో ఎటువంటి సందేహం మనకు లేదు. తెలుగులో పొడుపు కథకు అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. ఇందులో కొన్ని అన్య భాషల నుండి వచ్చినవి కాగా మరికొన్ని ప్రాంతీయ భేదాన్ని బట్టి ఏర్పడ్డవి. పొడుపు కథ, విడుపు కథ, తట్టు, మారుతట్టు, మారుకథలు, శాస్త్రాలు, సమస్యలు, చిటుకులు, చిట్కాలు, చిక్కుముళ్ళు, యక్ష ప్రశ్నలు, అడ్డు కథ, ఒడ్డు కథ, వేసే కథలు, చెప్పే కథలు మొదలైనవి పర్యాయ పదాలుగా ఉన్నాయి. వివిధ భాషలలో పొడుపు కథలకు సమానార్థకాలైన పదాలు కూడా ఉన్నాయి. హిందీలో ప్రహేలి, కన్నడలో ఒగటుగలు, తమిళంలో విడికలై, మలయాళంలో విడికథ, బెంగాలీలో పహేలి, పంజాబీలో పహేలి అంటారు. అదేవిధంగా ఇంగ్లీష్లో రీడిల్, ఫజిల్ అనే పదాలు మొదలైన పదాలు మనకు వాడుకలో ఈ పొడుపు కథల గురించి ఉన్నాయి. సంస్కృత అలంకారికులు, పాశ్చాత్య పండితులు, ఆంధ్రేతరులు, ఆంధ్ర భాషా పండితుల అభిప్రాయం ప్రకారం పొడుపు కథలు నిగూఢార్థభావాలు కలిగి ఉంటాయి. పొడుపు కథ ఒక జటిల ప్రశ్న, ఉద్దేశపూర్వకంగా కల్పించబడి ఉంటుంది. ఇది సహజంగా పొడుపు కథలకు ఎదుటివారిని తికమ పెట్టే గుణంతో పాటు సూత్రప్రాయమైన ఆరంభం, ముగింపు కూడా ఉంటాయి. తప్పుదోవ పట్టించే కథనాలు కూడా మనకు పొడుపు కథల్లో విరివిగా కనిపిస్తాయి. పొడుపు కథలకు కవిత్వ లక్షణాలతో పాటు రూపకాలంకార లక్షణాలు కూడా ఉంటాయి. పొడుపు కథల్లో లయాత్మకత, సంక్షిప్తత, నిగూఢత ఉంటుంది. ఈ పొడుపు కథలు సమస్యాత్మకమై ఆ తర్వాత పరిష్కారాలు కూడా ఈ పొడుపు కథల్లో ఉంటాయి. చమత్కారం, వ్యంగ్యం, రమణీయత, అలంకార ధర్మం కూడా పొడుపు కథల్లో ఉంటుంది. అతిశయోక్తులు, అపార్థ కల్పనలు కూడా ఈ పొడుపు కథల్లో మనకు కనిపిస్తాయి. ఈ పొడుపు కథల గురించి అనేక మంది పండితుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత పొడుపు కథలకు అష్టాదశ లక్షణాలను నిర్ణయించారన్నమాట. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు తూలంగా పొడుపు కథ లక్షణాలను పొందుపరిచారు. ఒకటి, సంక్షిప్తత, నిగూఢత, అపార్థదోదకత, కథాత్మకత, కథారహితాత్మకత, ప్రతీకాత్మకత, ఘటనా విశిష్టత, విధి నిషేధాత్మకత, లోకోక్తి రమణీయత, లయాత్మకత, దృశ్యాత్మకత, అలంకారికత, సమస్యాత్మకత, రసాత్మకత, సాంప్రదాయకత, కవితాత్మకత అనే అంశాలను వివరించారు. సంక్షిప్తత అంటే కొన్నంత భావాన్ని కలిగి కొద్ది మాటల్లో అర్థాన్ని చెప్పడం అని దీని ముఖ్య లక్షణం. కంచెలో కర్రెద్దు. కంచెలో కర్రెద్దు అంటే ఏంటంటే పేను. ఊరంతటికీ ఒకటే దుప్పటి, ఆకాశం.
ఇట్లా

ఇట్లా దీన్ని సంక్షిప్తగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిగూఢత, నిగూఢత అంటే ఏంటి, రహస్యం, లోతైన భావాన్ని కలిగి ఉండడం అని అర్థం అవ్వడం. చన్నులేని ఆవు పాలు, చెయ్యిలేని వాడుపిండే, అగ్నిలేని పాలు కాగే, నోరు లేని బాల తాగే, ఏంటిది వాన, ఇవన్నిటి కూడా ఈ పొడుపు కథలో ప్రతి పాదంలో కూడా వరుసగా ఆకాశం, దేవుడు, ఎండ, భూమాత అనే అర్థాలు దాగి ఉన్నాయన్నమాట. అయితే పొడుపు కథ అన్నప్పుడు కొంత అస్పష్టత కూడా ఉంటుంది, కానీ చెప్పబడే విషయం కొంత కప్పబడి ఉండటమే నిగూఢత అని అర్థం అన్నమాట. ఇంకొకటి అపార్థ జోదకత, అంటే పైకి చెడు అర్థం కనిపించినా కూడా లోపల మంచి అర్థం దాగి ఉంటుందన్నమాట. దీన్ని అంటే భ్రాంతి నుంచి వాస్తవాన్ని తలపించడమే ఈ విషయం ఈ పొడుపు కథలో ముఖ్య లక్షణం. ఉదాహరణకు, వస్తాడు, పరుస్తాడు, పిసుకుతాడు, పెడతాడు, అంటే గాజులు తొడగడం అని అర్థమట. ఈ పొడుపు కథలో విడుపు తెలిసిన తరువాత శృంగారపరమైన అపార్థం మనలో తొలగిపోతుంది. అదేవిధంగా కథాత్మకత, రామాయణం గాథను తెలిపే పొడుపు కథ ఇది. మనం రామాయణం గురించి చెప్పమంటే కట్టే, కొట్టే, తెచ్చే అంటమాట. అయితే ఇంకొకటి కథారహితాత్మకత పొడుపు కథలు కూడా ఉంటాయి. ఒక ప్రాణి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ప్రకృతిలో ఏదో ఒక విశేషాన్ని గురించి కానీ పొడుపు కథ ఉపమానం ద్వారా వాచ్యం చేస్తుంది. దీని ద్వారా ఉపమేయమైన విడుపును సూచిస్తుంది. ఉదాహరణకు, కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు కావు. ఏంటి, మనం కన్నులు, అంటే మనం కన్నులను ఎన్నిసార్లు తీసినా మూసినా మనకు చప్పుడు కావన్నమాట. ప్రతీకాత్మకత, ఒక వస్తువును రూపగుణ ధర్మాలు మరొక వస్తువులో ఉండటం ప్రకృతి నైజం. అప్పుడు మనం ఒక వస్తువు మాత్రమే చెప్పడం జరుగుతుంది, దాని ద్వారా రెండో వస్తువుకు జ్ఞానం కలుగుతుంది. ఈ సంకేతమే ప్రతీక. రూపకలంకారం పొడుపు కథ నిర్మాణానికి మూలము ప్రతీక. ఉదాహరణకు, బక్క కుక్కకు బండెడి పేగులు, అర్థం ఏంటంటే మంచం, మంచానికి బండెడి పేగులు అంటే నవారనమాట. అదేవిధంగా పుట్టెడి శనిగల్లో ఒకటే ఇసుకరాయి, నక్షత్రాలు, చంద్రుడు అనమాట. అంటే పుట్టెడి శనిగల్లో ఒకటే ఇసుకరాయి ఏముంటుంది, చంద్రుడు. ఇక్కడ బక్క కుక్క మంచానికి ప్రతీక, మంచం నవారుకు పేగులు ప్రతీక అన్నమాట. ఈ విధంగా మనము ప్రతీకాత్మకత పొడుపు కథలను చూడవచ్చు. అదేవిధంగా ఘటనా విశిష్టత, మానవ జీవితంలో కొన్ని ఘటనలే అక్షరరూపం ధరిస్తాయి. అట్లాంటి వాటిలో కొన్నింటికి పొడుపు కథ లక్షణాలు ఉంటాయన్నమాట. అయితే ఉదాహరణకు, తల్లి కొడుకు ఒక ఊరికి పోతున్నారు అనుకుందాం. దారి మధ్యలో నీళ్లు తాగబోయి తల్లి బావిలో పడిపోతుంది. అయితే కొడుకు తీయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ తల్లి ఏమంటుందంటే, మీ నాయన పట్టని తావును పట్టుకొని తీయమని చెప్తుందన్నమాట. అంటే నాయన పట్టని తావు ఎక్కడ ఉంటుంది తల్లిని అంటే, అప్పుడు వాళ్ళ తల్లి ఏంటంటే కాళ్ళకు కడియాలని చెప్తుందన్నమాట. వాళ్ళ నాయన అమ్మను పట్టని తావేదంటే వెండి కడియాలు. ఇట్లా మనకు ఒక సంఘటన జరిగినప్పుడు ఇట్లాంటి సందర్భంలో కూడా పొడుపు కథలు వస్తుంటాయి. అదేవిధంగా లోకోక్తి రమణీయత, లోకంలో ప్రచారంలో ఉన్న లోకుల సూక్తులన్నీ కూడా లోకోక్తులు. అందం లోకోక్తులది, ఆనందం లోకులది. పొడుపు కథల్లో లోకోక్తులు ఉండడం వల్లనే ఈ రమణీయత మనకు కనిపిస్తుందన్నమాట. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం. ఏంటి, మనం వినేటి ఏంటి చెవులు, కనేటివి కళ్ళు. అయితే వాటికి బెత్తెడు దూరం ఏంటంటే, మనకు వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం అంటే కళ్ళు, చెవులు. అదే సంపాదన ఒకరిది, అనుభవం ఇంకొకరిది. మనం సంపాదన ఎవరు చేస్తుంది, మనం కష్టం చేసేది చేతులతోటి, అనుభవం ఎవరు కడుపు, తినేది కడుపు అనమాట. ఇట్లా మనం లోకోక్తుల గురించి మనము ఈ పొడుపు కథల్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ఇంకా చాలా ఇలా 18 అష్టాదశ లక్షణాలు చెప్పాలంటే మనకి ఇప్పుడు కష్టమవుతుంది. అయితే ఇంకొక రెండు ఉదాహరణలు చెప్పి, లయాత్మకత, ప్రతి విషయంలోనూ లయ ఉంటుంది, ఛందస్సుకు సంగీతానికి లయ ప్రాణం వంటిదన్నమాట. ఉదాహరణకు, దిబ్బదిబ్బలాడేవి రెండు, దిబ్బెక్కి చూసేవి రెండు, ఆలకించేవి రెండు, జంట కాసేవి రెండు. ఏంటి అవి, కాళ్ళు, కళ్ళు, చెవులు, చేతులు అన్నమాట. అదేవిధంగా చమత్కార చారుత, పొడుపు కథల్లో ఉక్తి వైచిత్రి ఉన్న ఈ చమత్కారం బాధిస్తుందన్నమాట. అయితే కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా. ఏంటి అవి, అల్లనేరి పండ్లు. మనం కొనేటప్పుడు నల్లగా ఉంటాయి, తినేటప్పుడు ఎర్రగా ఉంటుంది నోరు, ఆ తర్వాత పారేసేటప్పుడు గింజ తెల్లగా ఉంటుంది. ఇట్లా మనకు

0: చాలా పొడుపు కథల్లో మనం ఇట్లాంటివన్నీ చూస్తుంటాము. అదేవిధంగా చివరగా ఒక ఉదాహరణ చెప్తాను. అయితే కవిత్వానికున్న లక్షణాలు పొడుపు కథల్లో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు సూర్యుడు చూడని మడుగు, చాకలి తాకని గంగ, కొబ్బరికాయ. ఇప్పుడు సూర్యుడు చూడని మడుగేంది, సూర్యుడు అంటే ఆ మడుగు కొబ్బరికాయలున్న మడుగును సూర్యుడు చూడలేడు. అదేవిధంగా చాకలి ప్రతి ఒక్క చెరువును కానీ మడుగును కానీ తాకుతుంది, చాకలి తాకంది కూడా కొబ్బరికాయ. ఇంకొకటి ఏడాకుల మానం, ఎకరా దిగరేంటిది జొన్నగడే. ఇట్లాంటి లక్షణాలన్నీ కూడా పొడుపు కథల్లో, ఇవన్నీ ఈ లక్షణాలే కాకుండా స్వభావాన్ని బట్టి గృహజీవన పొడుపు కథలు, శ్రామిక జనజీవన పొడుపు కథలు, ప్రకృతి సంబంధ పొడుపు కథలు, క్రీడా వినోద పొడుపు కథలు, బాలబాలిక పొడుపు కథలు, తాత్విక పొడుపు కథలు, ఆత్మాశ్రయ పొడుపు కథలు అని కూడా వర్గీకరించి మనము పొడుపు కథలను అధ్యయనం చేయవచ్చు. వినోదం, విజ్ఞానాన్ని అందించడమే ఈ పొడుపు కథల లక్ష్యం. ప్రపంచీకరణ ప్రభావంతో అంతరించిపోతున్న మన భాషా సంపదలో భాగమైన పొడుపు కథలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ పల్లెటూళ్ళే పొడుపు కథలకు ఆకరాలుగా ఉన్నాయి, జనపదాలే పొడుపు కథలకు తరగని గనులుగా ఉన్నాయి. ఇదండి పొడుపు కథలకు సంబంధించిన పాఠం.
1: ఇంతవరకు మీరు పొడుపు కథలు అన్న అంశం గురించి బిఏ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ విద్యార్థుల కోసం రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ మహేందర్ బర్లా.
2: ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, దట్ వాజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్ బ్రాట్ టు యూ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో లిజనర్స్, ఇట్స్ బై టిల్ అవర్ నెక్స్ట్ రేడియో లెసన్.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. మహర్షి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, రచన నాయని కృష్ణమూర్తి, సంగీతం ఇళయరాజా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: నమస్కారం, నా పేరు డాక్టర్ పి గౌతమి. నేను పూల పరిశోధన స్థానం రాజేంద్రనగర్ శ్రీకొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు అంశం వేసవిలో కీరదోస సాగు. కీరదోస తక్కువ కాలంలో అంటే 45 నుంచి 50 రోజుల్లోనే చేతికి వచ్చి ఆదాయం అందించే మరొక అద్భుతమైన కూరగాయ పంట. సలాడ్స్లో దీని వాడకం ఎక్కువ కాబట్టి మార్కెట్లో సంవత్సరం పొడవునా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. కీరదోస సాగు చేయడానికి దీనికి వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం అనుకూలం. పగటి ఉష్ణోగ్రత 20 నుంచి 30 డిగ్రీలు ఉంటే మొక్కల పెరుగుదల మరియు కాయ నాణ్యతగా ఉంటుంది.

పంట సాగించడానికి నీరు బాగా ఇంకే ఇసుకతో కూడిన గరప నేలలు మరియు ఎర్ర నేలలు చాలా అనుకూలం. నేల ఉదజని సూచిక అంటే పిహెచ్ 6 నుంచి 7 మధ్యలో ఉండాలి. ఈ పంటను విత్తడానికి వాతావరణాన్ని బట్టి ఖరీఫ్ అంటే జూన్ నుంచి జూలై మరియు వేసవి అంటే జనవరి నుంచి ఫిబ్రవరి కాలాల్లో విత్తుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము వేసవిలో సాగు చేసే కూరగాయ పద్ధతి విధానాన్ని చూసుకుందాము. ఈ కీరదోసకాయను సాగు చేయడానికి ఎకరానికి సాధారణ రకాలైతే 1 నుంచి 1.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. అదే హైబ్రిడ్ రకాలైతే ఎకరానికి 300 నుంచి 400 గ్రాముల విత్తనం సరిపోతుంది. కీరదోసకాయల్లో చాలా రకాలున్నాయి. అందులో పాయిన్సెట్, జపనీస్ లాంగ్ గ్రీన్, కీరా పూణే, బాలం కీరా అనే రకాలే కాకుండా ప్రైవేట్ హైబ్రిడ్ రకాలైనటువంటి మాలిని, గ్లోరీ లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పందిరి విధానంలో సాగు చేయడానికి ఇవి బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ పంటను సాగు చేయడానికి ముందుగా పొలాన్ని 2-3 సార్లు మెత్తగా దున్ని ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలుపుకోవాలి. సాళ్ల మధ్య 75 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. కీరదోస తీగజాతికి చెందిన మొక్కలు. కాయలు నేలకు తగిలితే రంగు మారిపోయి త్వరగా కులిపోతాయి. అలాగే కాయలు వంకర్లు తిరుగుతాయి. దీన్ని అరికట్టడానికి కర్రలు మరియు తీగలతో పందిరి లేదా స్టేకింగ్ వేసి తీగలను పైకి పాకించాలి. ఇలా చేయడం వల్ల కాయలు తిన్నగా ఆకర్షణీయమైన రంగులో పెరిగి మార్కెట్లో మంచి ధర పలుకుతాయి. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే కీరదోసను పండించడానికి ఎకరానికి గాను సుమారుగా 20 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం, 15 కిలోల పొటాష్ అవసరమవుతుంది. భాస్వరం, పొటాష్ ఎరువులను పూర్తిగా ఆఖరి దుక్కిలో వేసి నత్రజని ఎరువులను మాత్రం 2 లేదా 3 విడతలుగా పైరు ఎదుగుదల దశలో, పూత దశల్లో వేయాలి. కీరదోసకాయలో దాదాపు 90% వరకు నీరే ఉంటుంది కాబట్టి నేలలో ఎప్పుడూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీటి ఎద్దడి వస్తే కాయ చేదుగా మారుతుంది. ఎండాకాలంలో నేల స్వభావాన్ని బట్టి 4-5 రోజులకు ఒకసారి నీరు అందించాలి. ఈ కీర సాగులో బిందు సేద్యం అనేది అత్యుత్తమమైన పద్ధతి. దీనివల్ల నీరు చాలా మట్టుకు మనము తేలికగా తక్కువ వాటర్ ఇచ్చుకొని మనము సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. నీటిని మనము వాడుకోవడంలో అత్యుత్తమంగా వాడుకోవచ్చు ఈ పద్ధతి ద్వారా. సో ఈ కీర దోసకాయ సాగులో వచ్చే చీడపీడలను చూసుకున్నట్లయితే ముఖ్యమైన చీడ పురుగు వచ్చేసి ఎర్ర పెంకు పురుగు. ఇవి ఆకులను లేత పువ్వులను అర్ధచంద్రాకారంలో తొలిచి దాన్ని తినేస్తాయి. దీని నివారణకు గాను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ని లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూ బెండమైన్ని కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా వచ్చే తెగులు బూడిద తెగులు. ఇది ఆకులపై బూడిద లాంటి పొరలాగా ఏర్పడుతుంది. తెల్లటి బూజి లాంటి మచ్చలను కలగజేస్తుంది. దీని నివారణకు గాను హెగ్జాకొనజోల్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మూడవదిగా వచ్చే తెగులు సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు. ఆకుల మీద చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు గాను ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బండజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కీరదోస చాలా వేగంగా పెరుగుతుంది. విత్తిన 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోత వస్తుంది. కాయలు లేతగా ఆకుపచ్చగా ఉన్నప్పుడే, అంటే విత్తనాలు లేతగా ఉన్నప్పుడే ముదరక ముందుకే కోసుకోవాలి. ఒకవేళ కాయ ముదిరినట్లయితే మార్కెట్లో ఎవరు కొనరు. పెరుగుదల వేగంగా ఉంటుంది కాబట్టి ప్రతి 2-3 రోజులకు ఒకసారి కోతలు కొయ్యాల్సిన అవసరం ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులను, పందిరి విధానము పాటిస్తే ఎకరాకు సుమారు 8 నుండి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. పాలీహౌజ్లలో ఈ కీరదోసను పెంచినట్లయితే ఇంతకంటే ఎక్కువగా కూడా దిగుబడిని పొందవచ్చు. కీరదోస యొక్క సాగు ఎకరాకు ఆదాయ వ్యయాల అంచనాను చూసినట్లయితే కీరదోస కేవలం 45 నుంచి 50 రోజుల్లోనే మొదటి కోతకు వస్తుంది. సో నాణ్యత కోసం పందిరి పద్ధతి వాడడం వల్ల ప్రారంభ ఖర్చు ఎక్కువగానే ఉన్నప్పటికీ లాభాలు కూడా అద్భుతంగా ఉంటాయి. నేల తయారీ, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, పందిరి వేయడంలో కావాల్సినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ మనం ఖర్చుగా చూసుకున్నట్లయితే ఎకరాకి సగటు ఖర్చు కీరదోసకాయ వేయడానికి 40,000 నుంచి 55,000 వరకు ఉంటుంది. ఆదాయం చూసుకున్నట్లయితే సగటు దిగుబడి ఎకరాకు సుమారు 8 నుంచి 12 టన్నుల వరకు ఉంటుంది. మార్కెట్ ధర, మార్కెట్లో కేవలం కీరదోసకాయలు కిలోకి 15 నుంచి 20 రూపాయల వరకు ధర పలుకుతుంది. సో మొత్తం ఆదాయం చూసుకున్నట్లయితే సుమారు
1,20,000 నుంచి 180,000 వరకు

ఆదాయం పొందవచ్చు. పెట్టుబడులను తీసేసినట్లయితే నికర లాభము ఒక ఎకరా నుంచి కీరదోసలను పెంచడం వల్ల 65,000 నుంచి 120,000 వరకు నికర లాభం మిగులుతుంది.

ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా గారు పాల్గొని రైతులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టేడు కోడ్ జత చేసి 2324 0852, మరొక నెంబరు 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకునగలరు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. నిరీక్షణ చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలుంటే మే నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya hai. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर हैवी ट्रक्स और बसेस पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.

రవాణా సౌకర్యాల మెరుగుదలలో భాగంగా ఒడిశాలో రామేశ్వర్ నుండి పరదీప్ వరకు 163 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంత రహదారి నిర్మాణానికి 8,300 కోట్లను, బీహార్లో ఖగారియా పూర్నియా జాతీయ రహదారిని 3,936 కోట్లతో 4 వరుసల మార్గంగా విస్తరించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. వార్షిక సౌరశక్తి సామర్థ్య పెంపుదల పరంగా 2025 నాటికి భారత్ అమెరికాను వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిందని ఆయన ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ అసాధారణ విజయం దేశంలో స్వచ్ఛ ఇంధన రంగం సాధిస్తున్న వేగవంతమైన వృద్దికి నిదర్శనమని చెప్పారు. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, సుస్థిరమైన సౌరశక్తి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ వృద్ది ఎంతగానో దోహదపడుతుందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలు, ప్రచారాల్లో మీడియా అనుసరిస్తున్న అంతర్జాతీయ ఉత్తమ విధానాలు, ఆవిష్కరణలపై కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీలో 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించింది. ఈ సదస్సులో తప్పుడు సమాచారం, ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్, పారదర్శకత లేని డిజిటల్ రాజకీయ ప్రకటనలు, ప్లాట్ఫారం గవర్నెన్స్ వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సదస్సులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, 100 కోట్ల మంది ఓటర్లతో నిరంతర అనుసంధానం కోసం బూత్ స్థాయి అధికారులకు క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు రికార్డు స్థాయిలో పాల్గొనడం ఎన్నికల ప్రక్రియపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ జి పరమేశ్వర్, మరో 12 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా అభినందనలు తెలుపుతూ రాష్ట ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు మిజోరంలోని కొలాసిబ్ జిల్లాలో పర్యటించి పలు ప్రభుత్వ సంస్థలను, అభివృద్ది ప్రాజెక్టులను సందర్శించారు. సైదాన్లోని ప్రాంతీయ క్రీడా శిక్షణా కేంద్రం, పీఎం శ్రీ మోడల్ ప్రైమరీ స్కూల్స్, చిల్డ్రన్స్ హోమ్, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ఆయన అక్కడ అందుతున్న సేవలను సమీక్షిస్తూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. డెన్మార్క్ ప్రధానమంత్రిగా వరుసగా 3వసారి బాధ్యతలు స్వీకరించిన మెట్టే ఫ్రెడరిక్సన్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య విలువలు, సుస్థిర భవిష్యత్తు పట్ల ఉన్న ఉమ్మడి నిబద్దత ఆధారంగా భారత్, డెన్మార్క్ల మధ్య శాశ్వత భాగస్వామ్యం కొనసాగుతోందని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్, డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ను మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రధాని ఫ్రెడరిక్సన్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్టు మోదీ చెప్పారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 8 అగ్నిమాపక శకటాల సహాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్టు సౌత్ ఢిల్లీ డీసీపీ అనంత్ మిత్తల్ తెలిపారు. పోలీస్, ఫైర్ సర్వీసెస్ సిబ్బంది సమన్వయంతో 40 మందిని ప్రాణాలతో రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా స్పందిస్తూ సమాచారం అందిన వెంటనే విపత్తు నిర్వహణ అంబులెన్స్ బృందం

0: దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల వైద్య సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి అద్భుత విజయంతో రెండవ రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్పై 8-21, 22-20, 21-15 తేడాతో ఆయుష్ విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్విక్ గాదే జోడీ 21-14, 21-14తో చైనీస్ తైపీ జంటపై వరుస గేముల్లో విజయం సాధించింది. అయితే పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. కాగా మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన ఉన్నతి హుడా ఈరోజు సాయంత్రం జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహరాతో తలపడుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు ఒడిశా, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని భాగాల్లో ఈరోజు ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూకాశ్మీర్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రేపటి వరకు అక్కడక్కడ బలమైన గాలులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సోలార్ మార్కెట్గా అవతరించిందని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
5: ఇప్పుడు వినండి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి అర్చన గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ రామ్ గోపాల్ గారు.
6: తెలంగాణ రైతు సోదరులకు స్వాగతం. నేడు అనేక శాస్త్ర సాంకేతిక విజ్ఞానము అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రకరకాల పంటలు పండించడం, రకరకాల వంగడాలను తయారు చేయడం రైతులకు ఈ శాస్త్రవేత్తలు అందించడం, ముఖ్యంగా ప్రాంతీయ పరిశోధనా స్థానములో అభివృద్ధి పరచబడిన వంగడాలు అందించడం, తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాన్ని వీటికి అనుకూలంగా రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇటువంటి సందర్భంలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని రైతు ముంగిట్లో ఏ విధంగా మనం తీసుకెళ్లాలి అన్న వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రత్యేకంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ పి అర్చన గారు మన ఆకాశవాణి స్టూడియోకు ఇచ్చేశారు. వీరిని అడిగి చక్కటి సమూలమైన సమాచారాన్ని, ఈ రైతు ముంగిట్లో ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించడానికి వారు సమాయత్తమైనారు,

0: ఆ వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి అర్చన గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా మన రైతు సోదరులకు తెలియజేయండి, ఈ నేటి నవీన యుగంలో నవీన పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు, అన్ని శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అన్ని విభాగాలలో ఇవి ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో రైతులకు, రైతు సోదరులకు చక్కటి పంటలు పండించడానికి ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది ముందుగా తెలియచేయండి.
1: మనకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వము మన యూనివర్సిటీ ద్వారా, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా 1600 గ్రామాలలో రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వివిధ సీనియర్ సైంటిస్టులు కానీ, పరిశోధనా విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టుల నుండి కానీ, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ, లేకపోతే తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల నుండి ఉన్న వివిధ శాస్త్రవేత్తల నుండి ప్రతి గ్రామంలో, అనగా మనకి తెలంగాణలో ప్రజెంట్ 1600 గ్రామాల్లో మనకి ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు ఈ గ్రామాలలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించాలని మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉపకులపతి గారు ప్రొఫెసర్ జానయ్య గారు సంఘటితంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలు మనకి ఇదివరకే స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి. మే 23 వరకు ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాలు శాస్త్రవేత్తల ద్వారా మరియు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కలిసి చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో రైతు వేదికలో.
0: చాలా చక్కగా మీరు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలియజేశారు, ఈ సమయాన్ని కూడా మీరు వివరించారు. అయితే ఇటువంటి సందర్భంలో మన మహబూబ్నగర్ జిల్లా, ముఖ్యంగా మీరు పనిచేస్తున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలకు అనుకూలంగా ఎటువంటి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మీరు రైతులకు చేరవేయాలనుకున్నారు, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
1: మనకి మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యంగా వరి, మొక్కజొన్న, కంది, పత్తి, వేరుశనగ ఇటువంటి పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి పంటలో గాని మనం ముందస్తుగా ఎటువంటి చర్యలు చేపట్టాలి, పంట వేయడానికి ముందు ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, రకాలను ఎంచుకోవడానికి ముందు నేలను ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, రసాయన మందులు ఏ విధంగా వాడాలి, ఎరువులు ఏ విధంగా వాడాలనే అంశాల మీద మనము ఒక 4 అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో మేము 40 గ్రామాల్లో చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం అయిపోయింది. ముఖ్యంగా ఈ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అధిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూసారం క్షీణించి భూమి, గాలి, నీరు కలుషితమై విషతుల్యమై విషంతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజలు అనారోగ్య బాధలు పడుతున్నారు. ఎరువులు వాడడం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారాన్ని పరిరక్షించడం వంటి వాటిపై రైతుల్లో ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా పంట మార్పిడి విధానాల మీద కూడా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ కార్యక్రమాల మీద అవగాహన కల్పించి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి శాస్త్రవేత్తలు రైతులకి సలహాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి మన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పంటల మీద వారు వేసుకున్న ఎటువంటి రకాలను ఎంచుకోవాలి వాటి మీద అవగాహన అనేది ముఖ్యంగా కల్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి నత్రజని వాడడం ప్రధానంగా, మనకి వరి పంటలో గాని, మొక్కజొన్నలో గాని, పత్తిలో గాని సిఫార్సు చేసిన దానికంటే రైతు సోదరులు ఎక్కువగా నత్రజనిని వినియోగిస్తున్నారు. వరిలో మనకి 2 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మొక్కజొన్నలో మనం 3 బ్యాగులు సిఫార్సు చేయగా రైతు సోదరులు, రైతు సోదరి బనులు 3 నుంచి 4 గాని, 4 నుంచి 5 బ్యాగులు గాని ఎక్కువగా వాడుతున్నారు. అదేవిధంగా పత్తిలో కూడా మనకి 1 నుంచి 2 సంచులు మాత్రమే మనం యూరియాని సిఫార్సు చేస్తున్నాం, రైతు సోదరులు 3 నుంచి 4 బ్యాగులు వాడుతున్నారు. మనకి నత్రజని అనేది మొక్కకి చాలా అవసరం. మనం ఎక్కువగా మనకి ఇది యూరియా రూపంలో దొరుకుతుంది. యూరియాలో మనకి 46% నత్రజని ఉంటుంది. మొక్కకు కావలసిన 76% వరకు నత్రజనిని రైతులు మనకి యూరియా రూపంలోనే అందిస్తున్నారు. ఈ విధంగా యూరియా ఎక్కువ వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయన్న ఆలోచనలో రైతు సోదరులు ఉండి ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువగా వాడడం వల్ల కాండం బలహీన పడి మనకి ఎక్కువగా వర్షం పడ్డా గానీ, ఎక్కువగా గాలులు వీచినా గానీ చేను అనేది అడ్డం పడిపోతుంది. అదేవిధంగా చీడపీడ పురుగులకు కూడా మొక్క అనేది దాని తటస్థం అనేది తట్టుకోవడం అనేది తగ్గిపోతుంది.
0: కావున చక్కటి అవగాహన, నత్రజని సరిపాలలో వాడాలంటారు, ఎక్కువ వాడితే ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీరు చక్కటి అవగాహన కార్యక్రమాలు, చర్యలు చేపడుతున్నారు, రైతులకు వివరిస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ యొక్క అధిక రసాయనిక ఎరువులు, రసాయన మందులు వాడకుండా వీటికి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా సూచిస్తున్నారా? ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, అటువంటి ఉంటే కూడా రైతులకు తెలియచేయండి.
1: ప్రత్యామ్నాయ పద్ధతులు, ముఖ్యంగా మనం నత్రజని వాడకని తగ్గించాలంటే మనకి మన ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు గాని, పశువుల పేడ గాని, కోళ్ల ఎరువు గాని, గొర్రెల ఎరువు గాని, ఇటువంటి ఎరువులను వాడడం వల్ల నత్రజని అనేది మనకి 26 నుంచి 30% వరకు రసాయనాలు వాడడం నుంచి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి జీవన ఎరువులైన అజొల్లా గాని, ఇంకా మనకి వివిధ రకాల ఎరువులు ఉన్నాయి జీవన ఎరువులు, అందులో సూడోమోనాస్ బ్యాక్టీరియా గాని

0: ఇంకా మనకి రైజోబియం గాని ఇటువంటి కూడా ఇటువంటి ఎరువులు వాడడం వల్ల నత్రజని భూమిలో స్థిరీకరించబడి మనము రసాయన మందుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఇటువంటి ఎరువులు వాడడం వల్ల మనం నత్రజని శాతాన్ని తగ్గించవచ్చు.
1: తర్వాత మన రైతు సోదరులు పురుగు మందులు కూడా ఎక్కువగా వాడుతున్నారని కూడా అందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే ఇది, పేపర్లో రేడియోలో కూడా వింటున్నాం. మరి ఇటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి సలహాలు ఈ పురుగు మందుల వాడకంలో మీరిస్తారు, ఆ వివరాలు ఒకసారి.
0: రసాయన మందులు అనేది రైతు సోదరులు ఎక్కువగా విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వాడుతున్నారు. ఇవి ఎక్కువగా వాడడం వల్ల మన ఆహార ఉత్పత్తుల్లో వీటి శాతం పెరిగి మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ మనం తినడానికి కానీ అవి ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. అదేవిధంగా ఎక్స్పోర్ట్ కూడా మన ఆహార పదార్థాలు అనేవి వెళ్లవు. రసాయన మందులు వాడేటప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మనం ఖచ్చితంగా మన పంట మీద పురుగు ఉధృతి ఎంత ఉంది, మోతాదు మించి ఉంటే ETL అంటాం, ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్, ETL కంటే ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా, ఇది మనం ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించాలి. రసాయన ఎరువులు వాడకం తగ్గించాలంటే రైతు సోదరులు వేసుకున్న పంటలలో ముఖ్యంగా వరిలో లింగాకర్షక బుట్టలు అంటాం, ఎకరానికి 5 నుంచి 8 వరకు పెడితే మనకి ఒక వారం రోజుల వ్యవధిలో మగరెక్క పురుగులు అనేవి ఆడపురుగులు యూర్ వాసనకి ఆ లింగాకర్షక బుట్టలు వచ్చి పడతాయి. దీనివల్ల మనకి పురుగు ఉధృతి ఉందా లేదా అనేది మన పొలంలో గమనించవచ్చు. అదేవిధంగా పురుగు సంతతి యొక్క సామర్థ్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి చేయడం వల్ల మనకి రసాయన మందులకు పెట్టే ఖర్చు తగ్గుతుంది, మన పొలంలో పురుగు ఉందా లేదా తెలుసుకుని మనం పురుగు మందులు అనేది వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏదైనా పురుగు మందు చల్లేటప్పుడు మన పొలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా వేప నూనె 1500 PPM 1 లీటర్ 1 ఎకరానికి ప్లస్ 1 పురుగు మందు కలిపి పిచికారీ చేయాలి. దానికన్నా ముందు మనం ఖచ్చితంగా ఈ లింగాకర్షక బుట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. వరిలో అయితే పత్తిలో మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఉధృతి తగ్గించుకోవాలంటే రసాయన మందులు వాడకుండా మనం ఏం చేయాలంటే, పత్తి చుట్టూ 1-2 వరుసలు జొన్న పంటని కంచెగా వేసుకోవాలి. కంచెగా వేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అదేవిధంగా పొగాకు, లద్దె పురుగు గాని, శనగ పచ్చ పురుగు గాని, వీటి ఉధృతి తగ్గాలంటే మన పొలంలో 40 వరకు బంతి మొక్కలు గాని లేకపోతే ఆమ్దం మొక్కలు గాని వేసుకున్నట్లయితే పురుగు అనేది ప్రధాన పంట మీద కంటే ఈ పూల పంటల మీద ఎక్కువగా ఆశించి ప్రధాన పంటకు కావలసిన నష్టం అనేది తగ్గిస్తుంది. పత్తిలో కూడా మనకి లింగాకర్షక బుట్టలు అంటాం, ఫిరమోన్ ట్రాప్స్. ఇందులో ఆడపురుగు యొక్క వాసన ఉంటుంది. ఈ బుట్టలు మన పొలంలో పెట్టుకున్నట్లయితే ఏవైతే మన మొగ పురుగులు ఉన్నాయో ఆడపురుగుకు ఆకర్షితమై ఆ బుట్టలో పడతాయి. సో దానివల్ల కూడా మనం గులాబీ రంగు పురుగు ఉధృతి ఉందా లేదా కూడా పత్తి పంటలో తెలుసుకోవచ్చును. మనకి పురుగులు తెగుళ్లు ఎక్కువగా రాకుండా ఉండాలంటే మన పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. ప్రధానంగా వయ్యారి బామ గాని, తుత్తురు బెండ గాని ఇటువంటి కలుపులు అనేవి ఉంచుకోవద్దు. ఇంకా అదేవిధంగా మొక్కజొన్నలో గాని, కందిలో గాని మనము ఈ పురుగులు తెగుళ్ల ఉధృతి తగ్గించుకోవాలంటే అంతర పంటలుగా పెసర మినుము వేసుకోవాలి. మనం ఈ ప్రధాన పంటను ఆశించాల్సిన పంటలు ఈ పెసర మినుమును ఆశిస్తాయి, చీడపీడ పురుగులు ఏవైతే ఉన్నాయో. ఈ విధంగా మనం అంతర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, ఎర్ర పంటలు గాని వేసుకోవడం వల్ల చాలా వరకు మనకి మన పొలాన్ని ఆశించే పురుగులు తెగుళ్ళని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి తెగుళ్ళు పురుగులకి ఇటువంటివి వాడతాం, ఎర్ర పంటలు గాని, లింగాకర్షక బుట్టలు గాని, కంచె పంటలు గాని వేసుకుంటాం. తెగుళ్లను తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా రైతు సోదరులు మన నేలని శుద్ధి చేయాలి. మన నేలని శుద్ధి చేయాలంటే మనకి ట్రైకోడర్మా విరిడి 2 నుంచి 3 కిలోలు 100 నుంచి 150 కిలోల పశువుల పేడలో బాగా మాగబెట్టి మనం ఏం చేయాలంటే పొలంలో చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకోవడం వల్ల నేల ద్వారా వ్యాపించే వేరుకుళ్ళు తెగులు గాని, ఎండుకుళ్ళు తెగులు గాని, వైరస్లు గాని, సూక్ష్మజీవులు గాని ఇవన్నీ మనకి లోపల పొలంలో నశిస్తాయి. సో అవి వాటి ద్వారా మనం తెగులని చాలా వరకు అరికట్టవచ్చు. ఈ విధంగా రసాయన మందుల మీద ఖర్చు అనేది, పెట్టుబడి అనేది తగ్గించుకుని ఈ పద్ధతులు పాటించడం వల్ల రైతు సోదరులు కొంతవరకు పురుగు మందుల వాడకం అనేది తగ్గించుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ పురుగు మందులను, ఎరువులను వాడడంలో, తర్వాత తెగులు అరికట్టడంలో చక్కగా అధికమైనటువంటి ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు అని వివరాలు తెలియజేశారు. ముఖ్యంగా జీవన ఎరువులు వాడమంటారు, వర్మీ కంపోస్ట్ వాడమన్నారు, తర్వాత ఈ పిచికారి చేసే మందులను కంట్రోల్ చేసుకోవడం కోసం లింగాకర్షక బుట్టలు, అంతర పంటలు, కంచె పంటలు, ప్రధాన పంటను ఆశించకుండా బంతి, ఆముదం ఇటువంటి అంతర పంటలు, ఈ విధంగా మీరు రైతు సోదరులు చక్కగా వివరించారు. తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడిని కూడా వాడమన్నారు. ఇటువంటి అవగాహన చర్యలు మీరు చేపడుతున్నారు, మరి ఈ అవగాహన చర్యలు సంవత్సర పొడవునా రైతులకు మీరు అందజేస్తుంటారా? ఒకవేళ అందజేస్తే ఏ సమయంలో ఏ నెలలో మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు? ముఖ్యంగా మీరు తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో అప్పుడప్పుడు రైతులకు

0: సదస్సులు నిర్వహిస్తుంటారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం కూడా సదస్సులు నిర్వహిస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మీరు సంవత్సరంలో ఎన్నిసార్లు మీరు రైతులకు ఈ సలహాలు సూచనలు ఇస్తుంటారు, ఒకసారి చెప్పండి.
1: మనం ముఖ్యంగా మే నెలలో రైతులకి ఈ సలహాలు సూచనలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి జూన్ నుంచి రైతు సోదరులు పంటలు వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ మే ఎండింగ్ లో గానీ స్టార్ట్

0: దక్షిణ పశ్చిమ ఋతుపవనాల వల్ల మనకి వర్షాలు ఎక్కువగా పడతాయి మన తెలంగాణలో. ఆ ఋతుపవనాలు మనకి జూన్ స్టార్టింగ్ లో గానీ మే ఎండింగ్ లో గానీ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయో రైతులు జొన్న గాని వరి గాని మొక్కజొన్న గాని కందులు గాని వేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అవి స్టార్ట్ చేయడానికి ముందు మేము ఈ కార్యక్రమాలు అనేది ఖరీఫ్ లో సాగుకు సమాయత్తం వాటి పేరుతో ఈ కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రబీలో కూడా యాసంగిలో కూడా రబీ సాగుకు సమాయత్తం అంటే ముందు మనం ఎటువంటి సమాయత్త పనులు చేపట్టుకోవాలి, ముందస్తు చర్యలు ఎటువంటి చేపట్టుకోవాలనేవి అవగాహన కార్యక్రమాల ద్వారా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మనకి యూనివర్సిటీలో కిసాన్ సారథి అని ఉంది, ఇది మొబైల్ యాప్. అందులో మనకి రైతు సోదరులకు ప్రతి మాసంలో ఇటువంటి వాటి మీద మెసేజెస్ టెక్స్ట్ మెసేజ్ లో గానీ వాయిస్ మెసేజెస్ లో గానీ పంపడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ఇటువంటి విషయాలన్నింటిని కూడా మనకి పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్రోడీకరించబడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా రైతు సోదరులు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంటే అవగాహన కార్యక్రమాలు, మెసేజెస్ లు, వాయిస్ మెసేజెస్, అదేవిధంగా యూట్యూబ్ మా యూనివర్సిటీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నిరంతరంగా రైతు సోదరులకు అనేది పంపడం జరుగుతుంది.
1: ఇప్పుడు నెల రోజులు మీరు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు, ఇటువంటి సందర్భంలో సాంకేతిక విషయం అయినటువంటి మీరు అన్నారు ఇప్పుడే ఈ యూట్యూబ్ల ద్వారా కొన్ని వెబ్సైట్ల ద్వారా రైతుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చని, మరి ఈ అవగాహన చర్యలు ఏమైనా రైతు సోదరులకు తెలియజేస్తున్నారా? రకరకాల ఛానల్స్ ఉన్నాయని మీరు వివరించారు కదా, మరి ఏ విధంగా ఇది మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు ప్రస్తుతం?
0: ప్రస్తుతమైతే మే నెలలో మనము మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటికీ మేము ఒక 15-20 కార్యక్రమాలు కంప్లీట్ చేశాము. ఒక 20 గ్రామాలలో ఇంకొక 20 గ్రామాలు చేయాల్సి ఉంది. సేమ్ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం, ఈ కార్యక్రమంలో ఈ అంశాలన్నింటినీ వివరిస్తున్నాం రైతులకి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గానీ ఏఈఓస్ గానీ వీటి మీదకు సంబంధించిన లీఫ్లెట్స్ గానీ బులెటిన్స్ గానీ పాంప్లెట్స్ గానీ పంపడం జరిగింది. సో వాళ్ళు కూడా రైతులకి ప్రతి క్లస్టర్ లో రైతు సోదరులకి ఈ పాంప్లెట్స్ అనేది పంపడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ఏఈఓల ద్వారా ఈ పాంప్లెట్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి రైతుకు వెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఇంకొకటి ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు ఈ రసాయన మందులలో ముఖ్యంగా పక్షి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్. మన పొలంలో ఖచ్చితంగా ఒక 4-5 పక్షి స్థావరాలను కూడా పెట్టుకోవాలి. ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఏవైతే పురుగులు మనకి హాని చేసే పురుగులు ఏవైతే ఉంటాయో ఆ పురుగుల యొక్క లార్వాలను గాని ప్యూపాలను గాని ఈ పక్షులు అనేవి తింటాయి. తినడం వల్ల మనకి వాటి ఉధృతి కూడా పురుగుల పెడత ఉధృతి కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకోటి ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకోవడం వల్ల భూమి లోపల ఉన్న ఇప్పుడు మనకి కలుపుకు సంబంధించిన కోశస్థ దశలు గాని లేకపోతే అంతకుముందు ఉన్న పురుగులు బెడదలు ఏమైనా ఉన్నా గాని శిలీంద్ర నాశనలు ఏమైనా ఉన్నా గాని అవన్నీ మనకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అవి చనిపోతాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు వేసవి దుక్కులు చేసుకోవాలి, పక్షి స్థావరాలు పెట్టుకోవాలి. ఇంకొకటి పచ్చి రొట్టె ఎరువులు మనం ఖచ్చితంగా మే నెలలో 1-2 తొలకరి వానలు పడిన వెంటనే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగు అనేది ఖచ్చితంగా చేయాలి.
1: ఏ విధంగా చేపట్టాలంటారు, ఏ విత్తనాలు వేసుకోవాలంటారు?
0: పచ్చి రొట్టె ఎరువులో మనము జనుము జీలుగా చెప్తాము జనరల్ గా. జనుము జీలుగా ఒకవేళ అందుబాటులో లేకపోయినా పప్పు దినుసులు గాని లేకపోతే మనకి నూనె గింజలు గాని ఇంకా లేకపోతే చిరుధాన్యాలు గాని ఏవైనా 9 గింజలు, పప్పు దినుసులలో 3 రకాలు తీసుకున్నా, చిరుధాన్యాలలో 3 రకాలు తీసుకున్నా, నూనె గింజల్లో 3 రకాలు, ఈ 9 గింజలు నవధాన్యాలు అంటాం. ఈ నవధాన్యాల అన్నింటిని ఒక దగ్గర కలిపి మన పొలంలో ఒక తొలకరి వానలు పడిన వెంటనే చల్లుకోవాలి. చల్లుకొని పూత దశ రాకముందే మనం కలియదున్నాలి. కలియదున్నేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుని కలియదున్నట్లయితే అది మనకి బాగా కుల్లి సారవంతం చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాలి నేల ఆరోగ్యంగా ఉండాలంటే.
1: చాలా చక్కగా నేల ఆరోగ్యానికి కూడా మీరు చక్కటి సూచన అందజేశారు రైతులకు. అలాగే నేటి కాలంలో ఈ సాంకేతిక పరికరాలు, మెషిన్స్ రావడం, ఇంజన్స్ రావడం, ఇటువంటివి యంత్రాలు రావడం చూస్తున్నాము. మరి ఈ పత్తికి కానీ ఈ వరి పంటకు కానీ నూర్పిడి కోసం కానీ ఆ తర్వాత ఏ విధంగా నాణ్యతగా భద్రపరచుకోవాలన్నా కానీ ఇటువంటి రైతు సోదరులు చేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో ఎటువంటి యంత్ర పరికరాలు కొత్తగా నూతనంగా ఆవిష్కరించబడ్డాయి, నూతన యంత్రాల గురించి కూడా ఒక చక్కటి అవగాహన మన రైతు సోదరులకు తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా వరిలో మనకి వరి కోత కోసే యంత్రం రైతు సోదరులు ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఎవ్వరు చేత్తో కొయ్యడం లేదు, ప్రతి చోట మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇద్దరు రైతులు 3-4 రైతులు ఈ కోత యంత్రాలని నిర్వహించడం జరుగుతుంది, 2 చొప్పున మిగతా రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి రైతు సోదరులు వరిని ఖచ్చితంగా మిషన్ తోటే కోస్తున్నారు.
1: ఇక మరి పిచికారీ అంటే మనం స్ప్రేయర్స్ ఈ కొత్తగా నూతనంగా ఏదైనా ఆవిష్కరించబడి పడిందా, ఈ పిచికారి చేసే యంత్రాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఒకసారి

0: మనకి
1: ఫ్రిడ్జ్కి.
0: ఇప్పుడు రైతు సోదరులు ఆ పిచికారి పవర్ స్ప్రేయర్స్ కానీ నాప్సాక్ స్ప్రేయర్స్ కానీ భుజానికి పెట్టుకుని మోసుకుంటూ మనకి పొలంలో పిచికారి చేయడం అనేది జరుగుతుంది. అలా పిచికారి చేసేటప్పుడు కూడా రైతు సోదరులు కొంచెం జాగ్రత్తలు పాటించడం లేదు. ముఖ్యంగా మనం గాలి దిశకి ఆపోజిట్ లో చేయొద్దు ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం పిచికారి చేసేటప్పుడు రసాయన మందు అనేది మన మొహం మీద పడుతుంది. ఇంకొకటి, ఖచ్చితంగా రైతు సోదరులు చేతులకి గ్లౌజులు వేసుకోవడం గానీ, కళ్ళకి అద్దాలు పెట్టుకోవడం గానీ, మంచి యాప్రాన్, వైట్ కలర్ యాప్రాన్ దుస్తులు ధరించి గానీ చేయాలి. ఇంకోటి, రసాయన మందులు చల్లేటప్పుడు గానీ పిచికారి చేసేటప్పుడు గానీ కంటిన్యూగా చేయకూడదు. గంటల తరబడి నిలబడి కంటిన్యూగా పిచికారి చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా పిచికారి చేసేటప్పుడు నీళ్లు గాని, ఆహారం గాని, సిగరెట్ గాని, ఏదైనా మందు గాని, పానీయాలు గాని తాగరాదు. ఎందుకంటే అవి తాగినప్పుడు మనం ఆల్రెడీ రసాయన మందుల అవశేషాలు కొంచెం మన మీద ఉంటాయి కాబట్టి అవి కూడా వాటి ద్వారా వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇటువంటివి కష్టాలు ఉన్నాయి కాబట్టి పిచికారి చేసేటప్పుడు మనకి డ్రోన్స్ వినియోగం అనేది ఎక్కువగా చేస్తున్నారు రైతు
1: ఈ
0: సోదరులు.
1: మధ్య కాలంలో డ్రోన్ల వ్యవహారం కూడా మనం చూస్తున్నాం.
0: చూస్తున్నాము డ్రోన్ల వ్యవహారం అనేది మనకి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో రైతు సోదరులు ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. మనకి ప్రతి మండలంలో ఒక 3-4 డ్రోన్లు ఉంటున్నాయి. వాళ్ళు రెంట్ బేస్డ్ గా తెచ్చుకొని పురుగు మందులు గాని, ఇంకా కలుపు మందులు కూడా కొంతమంది రైతులు ఈ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అదే విధంగా మనకి లేబర్ షార్టేజ్ అనేది కూడా ఉంది. మనకి ప్రతి పొలంలో ఒక లేబర్ పట్టుకుని చల్లాలంటే కూడా ఖర్చుతో కూడిన పని. ఈ డ్రోన్ల వినియోగం అనేది మనకి టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. మనకి ఏంటంటే సమర్థవంతంగా పురుగు మందు అనేది అన్ని మొక్కల మీద కరెక్ట్ గా డోసేజ్ అనేది మనకి పడడం జరుగుతుంది. దీనివల్ల పురుగు అనేది మంచిగా ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ డ్రోన్స్ వినియోగం మీద ఇంకొంచెం అవగాహన, ఎవరైతే డ్రోన్ డీలర్ ఉంటారో ఆ డ్రోన్ డీలర్స్ కి కొంచెం అవగాహన అనేది అవసరం ఉంది. దాని మీద కూడా మన తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ డ్రోన్స్ వాడకం మీద కూడా ఇన్పుట్ డీలర్స్ కి కూడా పేమెంట్ బేస్ మీద శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3 మంత్స్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న రైతులు, యువత, వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉంటుంది, అలాంటి వాళ్ళు ఒక డ్రోన్ తెచ్చుకొని దాని మీద ట్రైనింగ్ పొంది సర్టిఫికేట్ యూనివర్సిటీ నుంచి పొందినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అర్హులు అన్నమాట. ఆ డ్రోన్ ని వాళ్ళు కస్టమర్ హైర్డ్ బేస్ మీద రైతు సోదరులకు ఇచ్చి వాళ్ళు కూడా కొంచెం వరకు ఉపాధి అనేది పొందవచ్చు.
1: ఉపాధి పొందవచ్చు. చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. అయితే చివరగా మన రైతులు ఖరీఫ్ పంటకు సమాయత్తమైనటువంటి సందర్భంలో మరి ఈ ఎల్నినో అనే ప్రభావం ఉంది, మనకు వర్షాలు రాకపోవచ్చు, వర్షాలు తక్కువ పడవచ్చు అనే మాట కూడా మనం వింటున్న సందర్భంలో మరి ఎటువంటి పంటలు రైతులు వేసుకోవాలి, ఆ వివరాలు ఏమైనా ఉంటే చివరగా తెలియచేయండి.
0: మనకి ముఖ్యంగా తెలంగాణలో మనకి భూగర్భ జలాల సామర్థ్యం పెరిగింది. నీటి వనరుల కూడా మనకి పుష్కలంగా ఉండడం వల్ల రైతు సోదరులు ఎక్కువగా వరి చేస్తున్నారు. సో ఈ ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే రైతు సోదరులు తక్కువ డ్యూరేషన్ పరిమితి గల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వరిలో మనకి ఇప్పుడే అందుబాటులో ఉన్నాయి 120 రోజుల పంట కాలమైన తెలంగాణ సోనా అంటాం, RNR 15048. ఇందులో మనకి గ్లైసమిన్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనము షుగర్ పేషెంట్స్ కూడా ఈ రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది మనకి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ రకాన్ని రైతు సోదరులు జూలైలో నారు పోసుకోవాలి, జూలై 15 తర్వాత. అదేవిధంగా ఇంకొకటి మనకి KNM 1638 కూనారం వరి 2 అంటాం. ఇటువంటి రకాలని తక్కువ డ్యూరేషన్ పరిమితి ఉండి మనకి కొంచెం తెగుళ్ళని తట్టుకునే రకాలని రైతు సోదరులు ఖచ్చితంగా వేసుకోవాలి. మనకి ఏ పంటలో కానీ కొంచెం తక్కువ డ్యూరేషన్ ఉండి డ్రౌట్ రెసిస్టెన్స్ ఉన్న పంట రకాలను ఎంచుకోవాలి. మనకి కందిలో కూడా ఇక్రిసాటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకి 150 రోజులు, 140 రోజుల పంట వ్యవధి ఉన్నాయి. అదేవిధంగా మనకి పల్లి కూడా, గ్రౌండ్ నట్ కూడా మనకి నీటి సామర్థ్యం తక్కువ అవసరం పడుతుంది. మనకి ఇటువంటి వేరుశనగ కానీ, కంది కానీ, వరి కానీ, ఇటువంటి పంటలను అనేవి మనము తక్కువ డ్యూరేషన్ ఉండి కొంచెం ఎండను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకోవడం అనేది ముఖ్యమైన అంశం.
1: చాలా చక్కగా రైతు ముంగిట్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వాటి యొక్క ప్రయోజనాలు గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు అర్చన గారు.
0: ధన్యవాదాలండి.

ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో రైతు ముంగిట, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ అంశం గురించి మహబూబ్ నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ పి అర్చన గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త ఎస్ రామ్ గోపాల్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు పాల్గొని రైతులాడికే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324-0852, మరొక నెంబరు 2324-0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకొనగలరు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV వ్యాక్సిన్ల కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నవారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, చర్చ సమన్వయకర్త CH మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చ కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొంటున్న వారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ CH మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాలికలకు ఈ HPV వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనకు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి HPV వ్యాక్సిన్స్ ఎవరికి అందుతున్నాయి, ఎవరికి ఈ HPV వ్యాక్సిన్స్ ఇస్తున్నారు అనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న HPV వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వబోతున్నారు అనే విషయాలను మా శ్రోతలకు అందిస్తారా?
3: HPV వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలో వైరస్ వ్యాక్సిన్ అన్నది మనము 14 ఇయర్స్ పిల్లలందరూ కూడా మనము ఇస్తున్నాము. జిల్లాలో 12,363 మందిని ఎన్లిస్ట్ చేసినాము. వాళ్ళందరికి కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఈ ఏజ్ ఏదైతే ఉందో March 7, 2011 నుంచి March 8, 2012 మధ్యలో పుట్టిన ఆడపిల్లలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము 28 నాడు మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మనకు లాంచ్ చేసినారు. అదే సేమ్ డే రోజు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మనకు హైదరాబాద్ లో లాంచ్ చేసినారు. దాని తర్వాత మనం ఇప్పుడు జిల్లాలో మనము ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన జిల్లాలో మనం స్టార్ట్ చేసాము. సో ఈ వ్యాక్సిన్ వల్ల మనకు హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ మనం ఇచ్చేది ఈ 4 వేరియంట్స్ అన్నమాట. ఈ 4 వేరియంట్స్ కి మనము సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఇచ్చే వ్యాక్సిన్ ఇది. ప్రతి ఆడపిల్లలకు కూడా ఇది అవసరము.
2: మరి వ్యాక్సిన్స్ మనకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయా జిల్లాలో?

0: ఇంకెవరైనా తీసుకోవాలనే ఆసక్తి గల వాళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా?
1: ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ని ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అందించిన ఆదేశాల ప్రకారం ఏమిటి అని అంటే, 14 సంవత్సరాల అడాలసెంట్ గర్ల్స్ కు మాత్రము ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఉన్నారు. క్యాంపెయిన్ మోడ్లో మనకి 3 నెలలు ఈ వ్యాక్సిన్ని ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆ తర్వాత మనకు రొటీన్ గా పిల్లలకు ఏదైతే టీకాలు ఇవ్వడం జరుగుతుందో బుధవారము శనివారం రోజు, ఈ బుధవారం శనివారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ఈ యొక్క 14 సంవత్సరాల బాలికలకు ప్రతి బుధవారము ప్రతి శనివారము అక్కడ ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఇక ఇది నిరంతర ప్రక్రియగా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముఖ్యంగా మనకి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. అదేమిటి అని అంటే, 14 సంవత్సరాలు నిండింది అని చెప్పడానికి వారి యొక్క ఆధార్ కార్డు లేదంటే ఒక రకమైన ఐడెంటిటీ కార్డు కంపల్సరిగా తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగే ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం కంపల్సరిగా పేరెంట్తోని కన్సంట్ ఫామ్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ప్రభుత్వం తరఫున మనకి ఏదైతే ఈ గర్భాశయ ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్ ఏదైతే ఉందో, ప్రివలెంట్ గా ఉంది ఇప్పుడు దేశంలో, గ్లోబల్ గా అయితే మనకి ఇది 4వ క్యాన్సర్ కారకంగా ఉంది. మన దేశంలో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అత్యధికంగా ఉంది. ఆ తర్వాత మనకి ఈ గర్భాశయ క్యాన్సరే ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే మనకి ఉన్న ఒకే ఒక అవకాశము ఈ యొక్క HPV వ్యాక్సిన్ ఇవ్వడం. కాబట్టి కంపల్సరిగా ఈ 14 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి కంటిన్యూ అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి బై 2030 దీన్ని ఇచ్చుకుంటూ పోతూ వీలైనంత వరకు 95% వరకు దీన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఆశయం.
0: అయితే వ్యాక్సిన్ అనగానే చాలా మందికి అపోహలు కొన్ని ఉంటాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏం జరుగుతుందో, తీసుకోకపోతే ఏం జరుగుతుందో అని చాలా అపోహల్లో కొట్టుమిట్టాడుతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి అవగాహన మీరు కల్పిస్తున్నారు అనే విషయాన్ని మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారు.
2: ఇది HPV వ్యాక్సిన్ అన్నది సేఫ్ వ్యాక్సిన్. సో ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. బయట ప్రైవేట్ లో అవైలబుల్ గా ఉంది. డబ్బులున్న వాళ్ళకు మాత్రము, ఎడ్యుకేటెడ్ లేకపోతే అదర్ కంట్రీస్ లో వాళ్ళందరూ రెగ్యులర్ గా తీసుకుంటున్నారు. ఇది ఫ్రీగా గవర్నమెంట్ లో వస్తుంది. సో ఇది ఎంత సింపుల్ అంటే టీటీ ఎలాగో ఇది కూడా ఆల్మోస్ట్ అట్లాగే. భయపడాల్సిన అవసరం లేదు, సేఫ్ వ్యాక్సిన్. సో అపోహలు అట్లాంటిది ఏమీ అవసరం లేదు. ఇది తీసుకోవడం ఆల్రెడీ బయట తీసుకుంటున్నారు ప్రైవేట్ లో, ఇప్పుడు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తున్నారు. అంతే తేడా.
1: మేడం గారు చెప్పిన దానికి కంటిన్యూయేషన్ గా ఇప్పుడు మనకు గ్లోబల్లీ 194 దేశాలున్నాయి. 194 దేశాలలో మనకి ఆల్మోస్ట్ 175 దేశాలలో ఈ వ్యాక్సిన్ ని మహిళలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపుగా 500 మిలియన్ పబ్లిక్ కు ఆల్మోస్ట్ ఈ వ్యాక్సిన్ ను అందివ్వడం జరిగింది. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ రాలేవు. మోరోవర్ దీనివల్ల మనకి ఈ గర్భాశయ ఒక క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని మనము ప్రివెంట్ చేయడానికి ఒక అస్త్రంగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణాపాయం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ తీవ్రమైన దుష్పరిణామాలు కానీ లేవు. కాబట్టి ప్రజలు దీని గురించి ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
0: మరి వ్యాక్సిన్ తీసుకునే బాలికలు అంటే వ్యాక్సిన్ తీసుకునే ముందు కానీ తర్వాత కానీ ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఏమైనా ఉందా?
1: సాధారణంగా మనకు వ్యాక్సిన్ తీసుకోవడానికి మనం ఇప్పటికే మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ బాలికలు మనకి వ్యాక్సిన్ కు వచ్చేటప్పుడు వారిని టిఫిన్ చేసి కానీ భోజనం చేసి కానీ రమ్మని చెప్తూ ఉన్నాము. తర్వాత వారు దాదాపుగా చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పర్వాలేదు కానీ పెద్ద సిక్ ఏమన్నా ఉంటే కొంత టైం తర్వాత తీసుకోమని చెప్తా ఉన్నాము. అది కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు అడిగినట్టుగా ఎవరు ఎలిజిబిలిటీ అంటే, మనం ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ గార్డాసిల్4 వ్యాక్సిన్ ఇస్తా ఉన్నాం మనం. ఇది సో సింగిల్ డోస్ 0.5 ml IM రూట్ లో ఇస్తా ఉన్నాం. కాబట్టి మనము దీనికోసము తిని రావాలి అని చెప్తా ఉన్నాం మనము. సో ఎవరు తీసుకోకూడదు అనే దానికి ఆ ప్రశ్నకు సమాధానంగా, సాధారణంగా ఏదైనా క్రానిక్ సిక్ ఉన్న వాళ్ళు అయితేనేమి, ఈపాటికే బయట ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందుబాటు ఉంది. కాబట్టి ప్రైవేట్ లో తీసుకున్న వాళ్ళు కానీ ఇంకా ఏ ఇతరతర ఫెసిలిటీస్ లో ఈ యొక్క గార్డాసిల్ వ్యాక్సిన్ కానీ సెర్వరాక్స్ కానీ

0: గార్డాసిల్ నైన్ అనే కానీ ఇలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వారు గనక ఈపాటికే తీసుకొని ఉంటే వారు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి వచ్చినప్పుడు. సో ఈ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు మనం మొత్తం కూడా లైన్ లిస్ట్ అంతా కూడా యువిన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ అప్లోడ్ చేస్తున్న యువిన్ ప్రకారము మనకు కంపల్సరిగా ఐడెంటిటీ కార్డు కావాలి, అలాగే వారి కన్సెంట్ కూడా కావాలి. అవి రెండు తీసుకొని వారిని ఎన్రోల్ చేస్తే వారికి వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే కూడా వారికి సర్టిఫికెట్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
1: దాంతో పాటు ఇన్ అడిషన్ టు దాట్ అంటే ఇది రేరు, ఇది చాలా రేరు కానీ ఇది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇస్ ఆల్సో కాంట్రాఇండికేషన్. సో ఎవరికైనా అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అలర్జీ వాళ్ళు తీసుకోకూడదు. ఏదైనా ఇచ్చినప్పుడు ఏమైనా బ్లీడ్ అవ్వడము అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, తర్వాత అట్లా ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు, తర్వాత ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కొంచెం నొప్పి, టీటీ ఎట్లా తీసుకుంటామో అక్కడ ఇచ్చిన దగ్గర కొంచెం నొప్పి కానీ కొద్దిగా స్వెల్లింగ్ కానీ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. దానికి పారాసిటమాల్ టాబ్లెట్ సింపుల్ అది ఒకటి ఇస్తాము. అది తర్వాత నైట్కు వేసుకుంటే కూడా సరిపోతుంది. దానివల్ల భయపడాల్సిన
2: అవకాశం
1: లేదు.
0: దాదాపుగా
1: ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ మా అబ్జర్వేషన్ లోనే పెట్టుకుని పంపిస్తాము.
0: 30 మినిట్స్ వరకు అబ్జర్వ్ చేసి పంపిస్తూ ఉంటాము. అయినా కూడా ఏదైనా దుష్పరిణామాలు ఉండవు, ఉంటే కూడా అబ్జర్వేషన్ ఉండడానికి మనము డాక్టర్స్ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అపోహలు అయితే సాధారణంగా ఇవి అవి మాట్లాడినాము. ఇంకా మిగతా వాటి గురించి అయితే మనము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకుంటే అంత బాగుంటుంది అనేసి.
2: అసలు ఈ సర్విక్స్ క్యాన్సర్ గురించి ఇది వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, ఈ లక్షణాలని ముందుగా మీరు గుర్తించి వాళ్ళకు ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తున్నారనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారా?
1: అదే, సర్వైకల్ క్యాన్సర్ HPV వైరస్ వల్ల వస్తుంది. ఇది మామూలుగా అర్లీగా సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల, అంటే తొందరగా పెళ్లిళ్ళు చేసుకోవడము, అట్లాగే మల్టిపుల్ పార్ట్నర్స్ ఒకటి, అట్లాగే తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్ అట్లా ఒకప్పుడు ఇట్లా అంటే క్లాత్ వాడడము అట్లాంటి శానిటరీ నాప్కిన్స్ కూడా వాళ్ళు ఉతికి ఉండకపోవడము, మట్టివి అదంతా ఉండడం వల్ల వాటికి కూడా అట్లాంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వైరస్ ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు తీసుకుంటే వెరీ బెస్ట్ సింగిల్ డోసు, దట్ ఈస్ ఎనఫ్. అందుకోసమని మనం అడల్ట్స్ గర్ల్స్ కి మనం సింగిల్ డోస్ అన్నది ఇస్తున్నాం. ప్రైవేట్ లో ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి, తర్వాత మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏదైతే ఉందో 3 డోసెస్ అది బయట ప్రైవేట్ లో తీసుకుంటున్నారు. ఇది చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. లైక్ బయట సింగిల్ డోస్ కి మనకు 4-5 థౌజండ్ ఉంటుంది ఈ గార్డాసిల్ 4 అన్నది. సో ఇది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఇట్లాంటి అపోహలు లేకుండా కూడా అందరు ముందుకు వచ్చి తీసుకోవాలి. క్యాన్సర్ కి అది వైరస్ అది కారణము. ఆ వైరస్ కి కూడా ఈ కొంచెం వల్నరబుల్ పీపుల్ ఎవరైతున్నారో ఇట్లాంటి అర్లీగా తొందర పిల్లగా పెళ్లి చేసుకోవడము, సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడము అట్లాంటిది అనేది ఉంటుంది. సో లక్షణాలు వచ్చేసి వైట్ డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, పోస్ట్ కైటల్ బ్లీడింగ్ ఆ రకంగా సింప్టమ్స్ అన్నవి ఉంటాయి. కొంత అనుమానం ఏదైతే ఉందో కొంత వాళ్ళకి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఏదైతే అట్లా అనుకున్నారు, HPV వ్యాక్సిన్ వల్ల తీసుకోవడం వల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ పిల్లలు కాకుండా ఏమన్నా ఉంటుందా? ఇక్కడ చాలా కొన్ని రిలీజియన్స్ ఎట్లా అంటే మాకు ఇది పిల్లలు కాకుండా ఉండడానికి టాబ్లెట్ ఇస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టుగా అపోహలు అన్నవి ఉన్నవి. అట్లాంటిది ఏమీ లేదు. ఇది సేఫెస్ట్. మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా వ్యాక్సిన్ అన్నది తీసుకుంటున్నారు. అప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి అనుమానములు లేకుండా, అపోహలు లేకుండా ఇది అందరు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉన్నా కూడా అది ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎట్లాంటి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా అది ఏమైనా జరగదు. సపోజ్ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే కూడా అదర్ ఏమైనా కారణాలు ఉంటాయి, కానీ వ్యాక్సిన్ వల్లనే అన్న అపోహ కూడా ఉండకూడదు. పిల్లలు కారని కానీ, బ్లీడింగ్ ఎక్కువ అవుతుందనో, బ్లీడింగ్ అవ్వట్లేదునో, అట్లాంటి దీనికి దానికి ఏం సంబంధము లేదు. కంప్లీట్ గా హార్మోన్ బేస్డ్ ఉంటుంది.
0: సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి అందరు కూడా మనకి ఒకరికొకరు చెప్పుకొని ఈ యొక్క గర్భాశయ క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడంలో చేయి చేయి కలిపి ప్రభుత్వంతో సహకరించి మనము ఆరోగ్యవంతమైన దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ప్రజలందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న దాని ప్రకారము HPV వ్యాక్సిన్ గురించి మీరు ఎక్కడ చూసినా కనబడతా ఉంటుంది, కాబట్టి అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ ను తీసుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాం.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న ఉచిత HPV వ్యాక్సిన్స్ గురించి వివరాలు అందించడానికి మీరు మా ఆకాశవాణి స్టూడియోకి ఇచ్చేసి క్లుప్తంగా మా ఆకాశవాణి శ్రోతలు.

0: మనకు ఈ వివరాలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత HPV వ్యాక్సిన్ కార్యక్రమం గురించి చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు మరియు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎం అశోక్ గారు, సమన్వయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉమ్మడి పాలమూరు జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులను వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. పలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లను పరిశీలించడంతో పాటు అధికారులతో సమీక్షా సమాపేశాలు నిర్వహిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో విదేశీ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. తెలంగాణలో 2 జాతీయ రహదారులను 4 లేన్లకు విస్తరించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవున 7,597 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టుతారు. హైదరాబాద్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణాఫ్రికా ఉపాధ్యకులు పాల్ మషాటిలేతో సమావేశం నిర్వహించారు. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో ఇరుపక్షాల మధ్య సహకారాన్ని విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. షామీర్పేటలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య పారిశ్రామిక అభివృద్ది శిక్షణ కార్యక్రమం ఈరోజు ముగిసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈరోజు భారతీయ ఏనుగులపై పశు సంరక్షకుల టాక్ షో నిర్వహించారు. సందర్శకులకు ఏనుగుల జీవన విధానం, ప్రవర్తన, ఆయుషు, జూలో రోజువారీ ఆహారం గురించి జంతు సంరక్షకులు అవగాహన కల్పించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల 2వ జాబితా ఈరోజు విడుదల చేసినట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు తెలియజేశారు. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ఈరోజు పదవీ స్వీకార ప్రమాణం చేశారు. లోక్భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ మాళవీయ నగర్లోని ఒక హోటల్లో ఈ ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రేపు ఎల్లుండి చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03. ఇప్పుడు సెల్ఫీ సత్యభామ నాటిక. రచన ధరణికోట శివరాం ప్రసాద్, నిర్వహణ ఎస్ రామ్ గోపాల్.
1: ఆకాశవాణి సెల్ఫీ సత్యభామ హాస్య నాటకం వింటారు. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ డిపి చారి, శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సత్యభామ శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, రాంబాబు శ్రీ రమేష్ సుంకసారి, పనిమనిషి శ్రీమతి పిసుపాటి జయశ్రీ, వేణు శ్రీ దాసరి ఆనంద్, మేనేజర్ శ్రీ ఎస్ రామగోపాల్, తాతయ్య శ్రీ దేవినేని సత్యమోహన్, పండుబాబు శ్రీ డి పరమేశ్వరాచారి.
2: సత్య, ఓ సత్య, ఈ సత్యభామ ఎక్కడున్నట్టు? వరండాలో లేదు, వంటింట్లోనూ లేదు, ఆశ్రమంలో కూడా లేదే. పట్టపగలు ఇలా తలుపులు తీసి ఉంచి ఈ సత్య ఎక్కడికెళ్ళిందబ్బా? ఒకవేళ టెర్రేస్ మీద కానీ వెళ్ళిందేమో చూస్తా. సత్యా, సత్యా, అదేంటే అలా పిట్టగూడ మీదకి ఎక్కి అక్కడేం చేస్తున్నావు? అరే అరే, పడిపోతావు. అరే అరే,
3: మీరండి, పడిపోకుండా పట్టుకున్నారు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్.
2: మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు గాని, నువ్వేంటి అలా తలుపులు తెరిచేసి ఇలా టెర్రేస్ మీదకి వచ్చి, పైగా ఆ పిట్ట గోడ మీద నిలబడి చేతిలో ఆ ఫోన్ పట్టుకుని నువ్వు చేస్తున్న అంత ముఖ్యమైన పనేంటి?
3: సెల్ఫీ అండి.
2: సెల్ఫీనా?
3: సెల్ఫీ దిగుతున్నానండి.
2: అఘోరించినట్లుంది, నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే పడిపోయేదానికి తెలుసా?
3: ఎందుకండి అంత కోపం? ఇప్పుడు నేనేం చేశానని అలా పిట్టగోడ మీద నిల్చొని వెరైటీగా సెల్ఫీ దిగా. చూడండి సెల్ఫీ ఎంత బాగా వచ్చిందో.
2: వచ్చింది వచ్చింది, ఏదో టైం బాగుండి నేను సమయానికి రాబట్టి సరిపోయింది. కొంచెం లేట్ అయితే నువ్వు, దేవుడా, తలుచుకుంటేనే గుండె దడవేస్తుంది.
3: అబ్బా, నీకన్నిటికీ భయమే. అసలు ఇలాంటి సెల్ఫీలు పెడితేనేనండి నాకు బోలెడన్ని లైకులు వచ్చేది.
2: బోడి లైకుల కోసం ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా?
3: మీరు మరీను, లైకులు వస్తే ఆ కిక్కే వేరండి. మీరు కాస్త అప్డేట్ కావాలి రాంబాబు గారు.
2: అలాగే సత్యభామ గారు, అయినా లైకుల కోసం ఇంత రిస్క్ చేయాలా?
3: లైకులు రావాలంటే ఈ మాత్రం సాహసం చెయ్యాల్సిందే. మా పెదనాన్న కూతురు పద్మ ఏం చేసిందో తెలుసా?
2: ఏం చేసిందేమిటి?
3: మా పద్మ వాళ్ల పెరట్లో చెట్టు మీద చిటారు కొమ్మ మీదకెక్కి మరీ సెల్ఫీ దిగిందండి. ఆ ఫోటో ఫేస్బుక్లో పెట్టింది. 100 లైకులు రాగానే అదేదో పెద్ద సెలబ్రిటీ అయినట్టు పెద్ద ఫోజ్ కొట్టింది. ఇప్పుడు నా ఈ సెల్ఫీ అప్లోడ్ చేస్తే కనీసం 1000 లైకులు వస్తాయి. ఫేస్బుక్లో పెట్టి దాని ఈగో మీద కొట్టందే నాకు నిద్ర పట్టదండి.
2: ఎవరు ఎవరి మీద కొడతారో గాని ముందు నా ముఖం మీద కాసింత కాఫీ కొట్టు, పద ఇంట్లోకి వెళ్దాం.
3: సరే పదండి.
2: సత్యా, అర్జెంటుగా కాఫీ తీసుకురా.
3: అలాగేనండి.
2: కాసేపు ఈ పేపర్ అన్నా చూస్తా.
3: అలాగేలే, అన్నట్లు పేపర్లో ఏమన్నా సెల్ఫీ వార్తలున్నాయేమో కాస్త చూడండి. ఇదిగో నే వెళ్ళి ఇప్పుడే కాఫీ తెస్తా.
2: ఏంటో ఈ సత్య, ప్రతిదానికి సెల్ఫీలంటూ సెల్ఫీల పిచ్చిలో పడ్డం చూస్తుంటే ముందు ముందు పరిస్థితులు ఎలాగుండబోతాయో తలుచుకుంటేనే భయమేస్తుంది.
3: ఇదిగో అండి కాఫీ.
2: ఆహా, కమ్మని వాసనతో ఘాటైన కాఫీ.
3: మీరలా కాఫీ తాగుతూ ఉండండి. కాఫీ తాగే మీతో కలిపి నేను ఓ వెరైటీ సెల్ఫీ దిగి కాఫీలోనూ విడిపోని ప్రేమ జంట అనే క్యాప్షన్ పెడతా.
2: పెద్ద సునామీ వచ్చి అంతా కొట్టుకుని పోతే మనం మాత్రమే మిగిలినప్పుడు కనిపించే దృశ్యంలా ఏంటా దరిద్ర పోలిక.
3: పోనీ, మార్నింగ్ కాఫీతో ముచ్చటైన జంటాని పెట్టేనా?
2: జంట ఇదే నీతో వచ్చిన తంట. ప్రశాంతంగా కాఫీ తాగుదామంటే మధ్యలో నీ సెల్ఫీ గొడవేంటే సత్య?

0: సెల్ఫీ గొడవ కాదండి, అసలు సెల్ఫీ లేకపోతేనే గొడవ. మీరేంటి ఇవాళ ఇంకా ఆఫీస్కు వెళ్ళలేదు? మీకు టైం అవుతుంది కదూ.
1: అమ్మయ్యా, ఇప్పటికైనా గుర్తించావు.
0: సరేగాని ఇవాళ ఆఫీస్ నుండి కొంచెం తొందరగానే వస్తారుగా.
1: ఏ పొంపదీసి ఏమైనా స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసేవా ఏంటి?
0: మీరుండగా ఇంకా నాకు స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటూ ఏముంటుందండి.
1: అవునవును, నీ సెల్ఫీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కి నేను ఒక్కనే ఉన్నాను కదా, నేనొచ్చేటప్పటికి కొత్త ఐడియాతో రెడీగా ఉండవా ఏంటి?
0: అదేం లేదులే, కొత్తగా పని మనిషిని పెట్టుకుందామని, ఆ విషయం గురించి మీతో మాట్లాడదామని.
1: ఏంటి పని మనిషా? ఇంట్లో ఉంది ఇద్దరం, మనిద్దరి భాగ్యానికి మనకు పని మనిషి కూడా ఎందుకు సత్య?
0: అదే నేను మాట్లాడాలి మీతో, మీరు త్వరగా వచ్చేయండి, రాత్రి మాట్లాడుకుందాం.
1: సరే సరే, మళ్ళీ టెరెస్ మీదకి వెళ్ళకు.
0: సరే.
1: తలుపులు వేసుకుని ఇంటి పట్టునే ఉండు, జాగ్రత్త, అసలే రోజులు బాగాలేవు.
0: సరేనండి.
1: ఓకే, ఆఫీస్కి వెళ్ళొస్తాను, బాయ్
0: బాయ్.

0: మార్నింగ్ వేణు గారు.
1: రాబోయే రాంబాబు, వెరీ గుడ్ మార్నింగ్. ఏంటి ఆలస్యం?
2: ఏం కోలీగో ఏమో, ఇతని ధ్యాస అంతా నా మీదే. ఆ ధ్యాస ఏదో పెండింగ్ ఫైల్స్ మీద పెడితే ఎప్పుడో ప్రమోషన్ కొట్టేసేవాడు.
1: ఏంటండి రాంబాబు గారు, మీలో మీరే గొనుక్కుంటున్నారు, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా?
0: అంటే అలాంటిదే అనుకోండి.
1: అలా మొహమాట పడకండి, ఫ్యామిలీ అంటేనే ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైకి ఇలా నవ్వుతూ కనిపిస్తున్నా గానీ నాకు మాత్రం లేవా ఏంటి ప్రాబ్లమ్స్?
0: ఇన్నాళ్ళు నా ఒక్కరికే అనుకుని తెగ ఫీల్ అయిపోతున్నా. అమ్మయ్యా, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటుంటే నాకెందుకో చాలా రిలీఫ్గా ఉందనిపిస్తుందండి.
1: అదే మరి, మధ్యతరగతి వాడి కితకితలంటే. చూడండి రాంబాబు గారు, ఈ మనుషుల సైకాలజీ అంత. మనింట్లో కరెంటు పోతే అమ్మయ్యా పక్క వాడింట్లో కూడా పోయిందనే ఆనందపడతాం, తప్ప మనింట్లో కొవ్వొత్తి వెలిగించే ప్రయత్నం మాత్రం చెయ్యం. చూసారా వింత, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనగానే మీలో ఏదో దిక్కుమాలిన సంతోషం.
0: నిజమేనండి, ఇంతకీ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పారు కాదు.
1: ప్రాబ్లమా అంటే అంత ప్రాబ్లం కాదు గాని, చెప్పాలంటే ప్రాబ్లమే.
0: ఇదే మీతో ప్రాబ్లం, కాస్త అర్థమయ్యేలా చెప్పండి.
1: అదేనండి, ఇంటర్ చదువుతుందే మా చిన్నమ్మాయి శ్రావణి, తనతోనే మాకు ప్రాబ్లం.
0: అదేంటండి, 10th టాపర్ గా వచ్చింది కదా, ఇప్పుడు ఏమైంది?
1: ఆ 10th వరకు బాగానే చదివింది, కారణం అప్పటి వరకు తనకు మేం సెల్ ఫోన్ కొనివ్వకపోవడం. ఇంటర్కు వచ్చింది, ఫోను చేతికొచ్చింది, ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చూసే పిల్ల ఇప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చదువుతోంది, మిగతా సమయమంతా ఫోనే, ఫోన్లోనే గడిపేస్తోంది.
0: అలాగైతే ఎలా? ఏదో అవసరానికి ఫోన్ వాడాలి గాని అస్తమానం వాడితే చాలా ప్రమాదం కదండి.
1: అదే కదా నా ప్రాబ్లం. సీరియస్ గా చెప్దామంటే టీనేజ్ పిల్లలు యాఘాత్యం చేసుకుంటారోనని ఒక పక్క భయం.
0: వాళ్ళు హర్ట్ అయ్యారంటే మనం భయపడతాం, వాళ్ళు బాధపడ్డారంటే మనము బాధపడతాం. మరి కాస్త ప్రశాంతంగా శ్రావణికి చెప్పి చూడకపోయారా?
1: చెప్పడం అయింది, చూడ్డము అయింది. ఎన్నిసార్లు చెప్పినా ఫోన్ వదిలితే కదా, వాళ్లమ్మ అన్నం పెట్టి 10 పిలిచినా ఒక్క 5 వస్తున్నానంటూ గంటలు గంటలు ఫోన్ చూస్తూ ఉంటుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక ఇంటికెళ్తే జరిగే రాద్ధాంతం గుర్తుకొస్తుంటుంది.
3: అందుకేనా సార్, ఆఫీస్ టైం అయినా కూడా వెళ్లకుండా ఇక్కడే ఏదో కాలక్షేపం చేస్తుంటారు.
1: అవునరా పండు, ఇంట్లో కంటే ఇక్కడే నాకు కాస్త ప్రశాంతత దొరుకుతున్నట్లు అనిపిస్తోంది.
3: ఇట్లయితే ఎట్లా సారు, అయినా ఆ దిక్కుమాలిన ఫోన్లో అంత మాయ ఏముంది సారు?
1: అవునరా, నిజంగా అది మాయే. ఆ మాయలో పడ్డ వాళ్లని బయటకు తీయడం కష్టమే, వాళ్లకు వాళ్లుగా తెలుసుకోవాలి. అందాక ఎవరు మాత్రం ఏం చేస్తారు?
0: సారీ వేణుగారు, మీ మనసులో ఇంత బాధ ఉందని ఎప్పుడూ అనుకోలేదు. ఒక విధంగా నా సమస్య లాంటిదే మీ సమస్య కూడాను.
1: అదేంటండి వేణుగారు, మీరు ఇద్దరేగా, మీకు నాలాంటి సమస్య ఏంటి?
0: నా వైఫ్ సత్యభామకు సెల్ఫీల పిచ్చి, ఎట్లా పట్టుకుందో నాకు తెలీదు. మాట్లాడితే సెల్ఫీ, మాట్లాడకపోతే సెల్ఫీ. నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సెల్ఫీలు తప్ప ఏమీ కనిపించడం లేదు.
1: చూసారా రాంబాబు గారు, మనం ఇలా మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంత మంచిదైందో. ఒకరి బాధలు ఒకరం తెలుసుకున్నాం, మనసు కొంచెం తేలికైనట్లుంది. అవునా?
0: అవునవును.
3: సార్ సార్ సార్
1: ఏంటి పండు
3: సార్?
0: ఏంటి పండు?

0: బాబు
1: మేనేజర్ గారు రమ్మంటున్నారు సార్.
0: వస్తా గాని ఇంతకీ మేనేజర్ గారు కూల్ గా ఉన్నారా కోపంగా ఉన్నారా?
1: ఏమో సార్, అదో మాదిరిగా ఉన్నారండి.
0: అదో మాదిరిగానా? వీడు మా సత్యలాగా అయోమయంగా మాట్లాడుతున్నాడు. ఏంటో, పద వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే.
2: గుడ్ మార్నింగ్. రావయ్యా రాంబాబు, పెండింగ్ వర్క్ పూర్తయిందా?
0: అయిపోయింది సార్, అప్లోడ్ కూడా చేసేసాను సార్.
2: రాంబాబు, మొహమాట పడకుండా నీ మనసులో మాట చెప్పి. నేనేమనుకోను.
0: నిజంగానే అప్లోడ్ చేశాను సార్.
2: ఆ వర్క్ గురించి కాదయ్యా, నీ హార్డ్ వర్క్ ఏంటో నాకు తెలియదా ఏంటి? నేననేది ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టింగులు ఎక్కువైపోయినాయి. ఏ పోస్టు చూద్దామన్నా లైకుల కోసం తాపత్రయపడుతున్న వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోతుందయ్యా.
0: అవును సార్.
2: ఈ దారుణమైన సెల్ఫీ చూశావా? ఇటు చూడు.
0: సారీ సార్, నేను దారుణాలు చూడలేను సార్.
2: అంటే అప్పటికి నేనేదో దారుణాలు చూడడానికి పుట్టానంటావా?
0: అయ్యో, నా ఉద్దేశం అది కాదు సార్.
2: నీ ఉద్దేశం ఎవరికి కావాలి? నేనా మేనేజర్ని, నువ్వా?
0: ప్రస్తుతానికి మీరే సార్.
2: ప్రస్తుతానిక? అంటే నీకేదో ఫ్యూచర్ ప్రణాళిక ఉన్నట్టుంది.
0: అబ్బే అబ్బే, అదేం లేదు సార్.
2: ఈవిడెవరో చూడు. ఈవిడ చెట్టు మీద చిటారు కొమ్మను ఎక్కి మరీ సెల్ఫీ పోస్ట్ చేసింది. బాగుంది కదా చూడవయ్యా.
0: ఏం బాగు సార్, ఒకవేళ పడిపోతే ఏమవుతుంది సార్?
2: అదేంటయ్యా, అప్పటికి ఆవిడెవరో మీ ఆవిడైనట్టు ఇదైపోతున్నావు
0: సార్. ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా సార్.
2: అవుననుకో, కానీ పిల్ల బాగుంది కదయ్యా, కత్తిలాగా.
0: సార్, పరాయి స్త్రీల గురించి కామెంట్ చేయకూడదు సార్.
2: నీతో వాట్సాప్ నీతి వాక్యాలు చెప్పించుకోడానికే నేను పిలిచింది.
0: కాదు సార్.
2: రాంబాబు
0: సార్,
2: నాకు కూడా ఈ మధ్య ఎందుకో సెల్ఫీలు దిగాలని, వాటిని అన్ని గ్రూపులోకి పోస్ట్ చేసి రిజల్ట్స్ చూసి ఎంజాయ్ చేయాలనిపిస్తుందయ్యా. దీన్నేమంటారు?
0: మహాయోగం.
2: ఏమన్నావు?
0: అదే సార్, మహాయోగం అంటున్నాను సార్. అయినా ఈ వయసులో మీరున్న హోదాకు భంగం కలిగించే పనులు ఎందుకని నా అభిప్రాయం సార్.
2: అదేంటయ్యా, ఇందులో హోదాకు భంగం ఎలా కలుగుతుంది? అయినా తింగర తింగరగా ఉండే వీడియోలు పెడతామా ఏంటి? సొసైటీకి పనికొచ్చేవి పెడతాను గాని.
0: బాగా చెప్పారు సార్. ఏ మహాభారతమో, ఏ రామాయణమో, ఏ భాగవతంలో నుంచైనా మంచిని చెప్పే నీతికథల్లాంటివి విశ్లేషించండి. అవి పదుగురికి ఉపయోగపడతాయి సార్.
2: అంటే నీ వయసైపోయింది, ప్రవచనాలాంటివి చదివి ప్రజల్లోకి వదలమనా నువ్వు చెప్పేది?
0: అయ్యో, మీరలా పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు సార్. నేననేది మీరు ఏదైనా చెయ్యండి, అది మంచిగా ఉపయోగపడేలాగా ఉండాలనేది నా అభిప్రాయం.
2: అలా అన్నావు, బాగుంది.
0: వెళ్ళనా సార్?
2: వెళ్ళు. అన్నట్టు రాంబాబు
0: సార్,
2: ఈ అమ్మాయి ఎవరో కాస్త వివరాలు సేకరించు.
0: దేనికి సార్?
2: తెలుసుకుందాం. అసలు ఈ సెల్ఫీలు ఎలా దిగితే అవి ఎలా వైరల్ అవుతాయో తెలుసుకుందామయ్యా.
0: సరే సార్, ఆ పని మీదే ఉంటా. మరి నేను వెళ్ళనా సార్?
2: వెళ్ళు.
3: బాబోయ్, ఈయనెవరో చాలా సాహసవంతుడిలాగున్నాడే. పాములతో సెల్ఫీనా? తలుచుకుంటేనే భయమేస్తుంది. లైకలు బాగా వచ్చాయి. రావు మరీ, అంత రిస్క్ తీసుకుని పాములతో సెల్ఫీ అంటే బోలెడు లైకులు ఇలాగే వస్తాయి మరి. అంటే సాదాసీదాగా మామూలుగా సెల్ఫీలు పెడితే రావన్నమాట. ఎవరూ చేయని విధంగా కొత్తగా రిస్క్గా ప్రయత్నం చేయాలన్నమాట. చేద్దాం. ఎలా చేస్తే బావుంటది? నేను చేసే ప్రయోగము ఇంతకుముందు ఎవ్వరూ చేయనంత థ్రిల్లింగ్గా ఉండాలి. ఏం చేద్దాం? ఈ టైంలో ఎవరబ్బా? ఇది ఆయన వచ్చే టైం కూడా కాదే. మరెవరు? ఎవరొచ్చారో చూద్దాం. ఎవరండి?
4: నేను పరిమళ.
3: సువాసన బాగానే వస్తుంది గాని ఏ పని మీద వచ్చావు?
4: పని మనిషి ఏ పని మీద వస్తాదండి? పని ఏదైనా ఉంటే చెప్తారని వచ్చానమ్మా.
3: ఓహో, నువ్వు పని మనిషివా?
4: అవునమ్మా. మీకు పని మనిషి అవసరమైతే చెప్పండి, నేను చేస్తాను.
3: ఏం చేస్తావు?
4: అంట్లు దోముతా, బట్టలు ఉతుకుతా, మొక్కలకు నీళ్లు పెడతా, కుక్కలకి తిండి కూడా పెడతా, ఎవరన్నా వచ్చి వెళ్తే గేటు కూడా పెడతా.
3: అవన్నీ వద్దు గాని, ముందు కమ్మగా వంట చేసి పెడతావా?
4: చేస్తానమ్మా. మీకేది కావాలంటే అది క్షణాల్లో రెడీ చేస్తా. మీకు ఏ టైప్

0: కావాలో చెప్తే అదే వండి వడ్డిస్తా.
1: అబ్బా, నీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతోంది. లోపలికిరా.
0: అట్టగేనమ్మా.
1: కూర్చో.
0: పర్వాలేదమ్మగారు.
1: మరి అర్జెంటుగా పనిలోకి దిగు. ముందు వేడివేడిగా అన్నం వండి మంచి కూర చెయ్యి. కూరగాయలు వంట సామాన్లు అంతా కిచెన్లోనే ఉన్నాయి.
0: మరి జీతం గురించి
1: ముందు ఒకసారి వంట చేసి చూపించు. నీ పనితీరును బట్టి, వండే రుచిని బట్టి జీతం ఎంతో చెప్తా.
0: సరే అమ్మగోరు.
1: ఇదిగో ఇదే వంటగది.
0: అర్థమైందమ్మా. మీరలా కూర్చోండి, సెల్ఫోన్ చూస్తూ ఉండండి, నేనిలా చిటికలో అన్ని వండి సిద్ధం చేస్తా.
1: ఈ పని మనిషి స్పీడ్ చూస్తుంటే నా సెల్ఫీలకు కూడా పనికొచ్చేలాగుందే. ఓకే, చూద్దాం.

0: రాంబాబు సార్, మేనేజర్ గారు ఏమన్నారు?
1: పండు, ఏంటో ఈ మధ్య మనుషులంతా సెల్ ఫోన్ మాయలో పడిపోతున్నారు.
0: అవును సారు, ఫోన్ మన చేతిలో ఉందనుకుంటాం గాని నిజానికి ఫోన్ చేతిలోనే మనం ఉన్నాం సారు.
1: సూపర్ గా చెప్పావు పండు.
0: ఇంతకీ సార్ ఏమన్నారో చెప్పనే లేదు.
1: ఆయన కూడా ఫోన్ మాఫియాలో పడ్డట్టున్నారు.
0: అదేం మాఫియా సారు?
1: ఇప్పుడే చెప్పావుగా నువ్వు.
0: నేనేం చెప్పాను సారు?
1: సెల్ ఫోన్ అనేది చాలా వరకు మనిషి జీవితాన్ని ఆక్రమించేసింది. ఫోన్లో పలకరింపుల స్థాయి దాటిపోయి ఫోన్ లేకపోతే బ్రతకలేమన్న కలవరింతలు మొదలయ్యాయి.
0: ఏంటో మీరనేది నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు సారు.
1: ఇందులో అర్థం కాకపోయేటంత వేదాంతం ఏముంది పండు? మన మేనేజర్ గారు వింత వింత సెల్ఫీలు దిగి ఫోన్లో అప్లోడ్ చేస్తాడంట. వచ్చే రెస్పాన్స్ ఊహించుకొని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు ఆయన గారు.
0: 6 నెలల్లో రిటైర్ అయ్యే ఆయనకి ఈ కొత్త అలవాటు అంత అవసరమంటారా సారు?
1: ఆ ముక్క ఏదో ఆయనతోనే అనరాదు పండు.
0: వద్దులే సారు, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. మధ్యలో సలహాలు ఇవ్వడానికి నేనెవరిని? అయినా ఆ టచ్ ఫోన్ ఏంటో, అది ఎలా వాడాలో కూడా నాకు రాదు. నాది డబ్బా ఫోను.
1: అదృష్టవంతుడివి.
0: అదేంటి బాబు, నన్ను నా డబ్బా ఫోనును చూసి అందరూ విసుక్కుంటారు, మీరేంటి అదృష్టం అంటారు?
1: అంతే మరి, డబ్బా ఫోన్ అయితే ఫేస్బుక్ ప్రాబ్లం ఉండదు, వాట్సాప్ సందేశాలు ఉండవు, ఇన్స్టాగ్రామ్ ఇంటెన్షన్స్ ఉండవు, యూట్యూబ్ గోల అసలే ఉండదు.
0: అవన్నీ ఏంటి సారు?
1: తెలుసుకోకపోవడమే బెటర్ రా నాయన. ఇలాంటి దిక్కుమాలిన ఫీచర్స్ లేని డబ్బా ఫోన్ వాడటమే నీ ఆరోగ్య రహస్యమని ఇప్పుడే నాకు అర్థమయ్యింది.

0: అయ్యా, పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ని దాటి వచ్చేసరికి 7 అయిపోయింది. హాయ్ సత్య డార్లింగ్.
1: హాయ్ అండి. ఏంటండి ఇంత ఆలస్యం?
0: ట్రాఫిక్ హెవీగా ఉంది సత్య. ఇదేంటి మంచి గుమగుమల వాసనలు, ఏం చేసావేంటి?
1: ముందు ఫ్రెష్అప్ అయి రండి.
0: సరే సరే, నీ ముఖంలో సంతోషం చూస్తుంటే ఏదో విశేషం ఉన్నట్టుంది.
1: అబ్బా మీరు వెళ్ళి ఫ్రెష్అప్ అయి రండి.
0: ఏంటో సత్య, ఎప్పుడు ఆనందంగా ఉంటుందో ఎప్పుడు సెల్ఫీలు అంటుందో అర్థం కాదు.
1: అదేంటి సోఫాలో కూర్చున్నారా? సరేలేండి అక్కడికే తెస్తానుండండి.
0: ఆహా ఏంటి సర్ప్రైజు, నాకిష్టమైనవన్నీ ఇవన్నీ.
1: మీకు ఇష్టమైన ఉల్లి పకోడీలు, మినపగారెలు రెడీ.
0: ఆహా ఇన్నాళ్ళకి అర్ధాంగి అనిపించుకున్నావు. అలసిపోయి వచ్చిన భర్తకి ఇష్టమైనవి వండి వడ్డించే భార్య దొరకటం నా అదృష్టం సత్య, అదృష్టం.
1: అబ్బా ఊరుకోండి, మీ పొగడ్తలు మీరును. మీకు గుడ్ న్యూస్ అండి.
0: పంపదీసి నీ సెల్ ఫోన్ పోయిందా ఏంటి? నాకంత అదృష్టమా?
1: అది కాదండి, పని మనిషిని పెట్టుకున్నా.
0: పని మనిషినా?
1: అవునండి, తన పేరు పరిమళ. మీరు తింటున్న ఐటమ్స్ చేసింది తనే. ఏంటండి అలా నోరెళ్ళబెట్టి చూస్తారు?
0: పని మనిషా? ఇంట్లో ఉన్నది ఇద్దరం, పని మనిషి ఎందుకు సత్య?
1: ఏం చేయమంటారండి? మీరు ఆఫీస్కి వెళ్తారు, నాకు బోర్ కొడుతుంది. అదే పని మనిషి ఉంటే కాలక్షేపానికి కాలక్షేపం, కబుర్లకి కబుర్లు,
0: ఇంకా
1: తనతో ఆడుతూ పాడుతూ సెల్ఫీలు కూడా దిగొచ్చు. అరే పొలమారింది, ఎవరో మిమ్మల్ని తలుస్తున్నట్టున్నారు.

0: చెప్పండి.
1: ఆ తలుస్తున్నారు.
0: ఎవరో?
1: ఇంకెవరు? పైలోకంలో ఉండే మీ బామ్మ అయ్యుంటుంది. మన వైభోగమంతా పైనుండి కల్లారా చూస్తున్నట్టుంది.
0: ఆహా, ఏం ఫీల్ అండి ఇది.
1: అదేంటే సత్య, నీ ముఖంలో రంగులు మారుతున్నాయేంటి?
0: ఇవి రంగులు కాదండి, నేను చేయబోయే కొత్త వీడియో తాలూకు భావ ప్రకటనలు.
1: కర్మరా బాబు, కర్మ. భాష కూడా మారిపోతుంది.
0: ఎందుకలా భయపడతారు? భార్యాభర్తల మధ్య బామ్మ ఆలాపన ఎలా ఉంది?
1: ముందు నీ ప్రేలాపన ఆపు సత్య, నాకేదో భయంగా ఉంది. అయినా నీ సెల్ఫీల పిచ్చి పీక్స్కి వెళ్తున్నట్టుంది. ఏంటి, మేనేజర్ గారు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? హలో సార్, గుడ్ ఈవినింగ్.
2: రాంబాబు.
1: చెప్పండి సార్.
2: అదేనయ్యా, నేను అడిగిన అమ్మాయి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా తెలుసుకున్నావా?
1: లేదు సార్, కనుక్కుంటాను సార్.
2: ఇవాళ కూడా భలే వీడియో పెట్టిందయ్యా, పొయ్యి మీద మంట పని మనిషితో తంట అని సూపర్ క్యాప్షన్ కూడా పెట్టిందయ్యా.
1: అవునా సార్?
2: ఆవిడెవరో గాని, అసలు ఆవిడకు అంత టైం ఎలా దొరుకుతుందో గాని, ఆవిడని భరిస్తున్నా ఆవిడ గారి బడుద్దాయి మగుడు ఎవడో గాని వాడి గురించి కనుక్కోవయ్యా. ఒకసారి తనెవరో తెలుసుకుని నాకు చెప్పు.
1: పాపం, ఇప్పుడు ఆ గొప్ప మనిషి గురించి మనకెందుకులేండి.
2: వాడా గొప్ప మనిషి వాణ్ణి?
1: అలాగే సార్, కనుక్కుంటానులేండి. మీరు ఫోన్ పెట్టేయండి. సత్యా, సత్యా.
0: ఏంటండి అలారిచారు, ఏమైందండి?
1: పని మనిషితో కూడా వీడియోలు మొదలు పెట్టావా?
0: అరే మీకెలా తెలుసు?
1: అందరికీ అన్నీ తెలిసిపోయాక ఆఖరిన తెలుసుకున్న వాణ్ణి మొగుడు అంటారు. తమన నిర్వాకం గురించి ఆఫీస్ నుండి ఫోను.
0: అంటే అప్పుడే నా వీడియోలు అంత దూరం వెళ్ళాయా?
1: వెళ్ళడం కాదు, నువ్వు పెట్టిన పోస్టులు మా మేనేజర్ గారు చూసి ఆవిడెవరో కనుక్కోమని ఫోన్ చేశారు.
0: ఇది సంతోషించే విషయం. చెప్పండి, సత్య నా భార్య అని. చూసారా, నా వల్ల మీకు ఎంత పేరు వస్తుందో.
1: పేరు రావడం కాదే సత్య, నా పరువు పోతుంది.
0: అదేంటండి?
1: నా కర్మ, ఇంకా నయం. మన ఫస్ట్ నైట్ ఫోటోలు పెట్టావు కాదు.
0: అబ్బా, భలే గుర్తు చేశారండి. ఈసారి అవి పెట్టి మంచి క్యాప్షన్ పెడతా.
1: సత్య, రాను రాను నీకు మరీ పిచ్చి ముదిరిపోతుంది.
0: పిచ్చా?
1: అది చాలా చిన్న పదం. సెల్ఫీలు వీడియోలు వీటి మాయలో పడి నువ్వు ఎక్కడ పోతున్నావో నీకు అర్థమవుతుందా? ఎవరిని రమ్మన్నావో సెల్ఫీ వీడియోలు తీయడానికి వెళ్ళి చూడు.
0: అలాగేనండి. హై తాతయ్య, మీరా?
3: నేనే గాని, ఎలా ఉన్నావమ్మా?
0: నాకే బాగానే ఉన్నా తాతయ్య.
1: నమస్కారం తాతయ్య గారు, ఎలా ఉన్నారు మీరు?
3: బాగున్నాను రాంబాబు. కళ్ళ డాక్టర్ని కలవడానికి వచ్చా. మిమ్మల్ని ఓసారి చూసిపోదామని వచ్చా బాబు.
1: అయ్యో, ఒక ఫోన్ చేస్తే నేనే బైక్ తీసుకుని వచ్చేవాడిని కదండి.
3: పర్వాలేదులే, మీ పనుల్లో మీరుంటారు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు కదా.
0: తాతయ్య, ముందు స్నానం చేసి రండి, భోజనం తయారు చేస్తా.
3: వద్దులే గాని, మీరేంటి ఇలా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు, ఏదైనా సమస్య?
0: అబ్బే అదేం లేదు తాతయ్య.
3: ఎరా అబ్బాయి, నువ్వేనా చెప్తావా? తాటి మొగాణ్ణి, మొగాడు బాధలో ఉంది లేని నాకు తెలిసిపోతుంది. నువ్వేదో మనసులో దిగులుగా ఉన్నట్టున్నావు, నిజమేనా?
0: ఆయన ముఖమే అంతేలే తాతయ్య.
3: నువ్వు ఒక క్షణం ఊరుకోమ్మా, చెప్పు రాంబాబు. అందమైన భార్య, మంచి జీతం, వచ్చే ఉద్యోగం, చిలకా గోరింకలాగా ఉండాల్సిన మీరు ఇలా చిరుబుర్లాడుతూ ఉండడానికి కారణమేంటి?
1: తాతగారు, మా మధ్య పెద్ద సమస్యలు అపార్థాలు ఏమి లేవండి. కానీ సత్యకు ఈ మధ్య ఫోన్ పిచ్చి మరీ ఎక్కువయ్యింది. సెల్ఫీలంటూ వీడియోలంటూ తనను తాను మర్చిపోతుంటుంది. ఇలాగే వదిలేస్తే ఏమైపోతుందోనని భయం వేస్తుందండి.
0: అదే తాతయ్య, ఈయన గారితో నా సమస్య. అసలు ఫోన్ ఉంది ఎందుకు? వాడుకోవడానికేగా.
3: అవునవును.
0: చూసారా, తాతయ్య కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మీకే నచ్చడంలే.
3: నాకు నచ్చడం లేదమ్మా.
0: అదేంటి తాతయ్య?
3: అవునమ్మా, వివేకానందుడు ఏమన్నాడో తెలుసా? అవసరానికి మించి ఏది అతిగా వాడినా అది విషంతో సమానం అన్నాడు. మితిమీడితే ఏదైనా ప్రమాదమే. ఈ ఫోన్ పిచ్చి వల్లే కదా పద్మ చనిపోయింది.
0: ఏమన్నారు తాతయ్య? పద్మ చనిపోయిందా? నాకు తెలీదే. ఈ మధ్య తన ఫోన్ ఆన్లో లేకపోతే ఏదో ప్రాబ్లం అనుకున్నా. ఏమైంది తాతయ్య?
3: ఏదో ప్రాబ్లం కాదమ్మా, ఫోనే ప్రాబ్లం. సెల్ఫీల మోజులో పడి రైలు పట్టాల మధ్య నిలబడి సెల్ఫీ దిగే ప్రయత్నం చేసిందట. వస్తున్న రైలు తన ప్రాణాలు తీసింది.
0: తాతయ్య,
3: 10 మంది చూసి పెట్టే పిచ్చి లైకుల కోసం అతిగా సాహసం చేసి ప్రాణాలు పోగొట్టుకుంది.
0: తాతయ్య, అయ్యో తాతయ్య.
3: ఫోన్ అనేది ముఖ్యమైన మాటలు మాట్లాడుకోవటానికి,

0: కానీ అవసరం ఎంతో అంతే వాడుకోవాలమ్మా. ఫోటోలు అవసరమే, జ్ఞాపకాలుగా మిగుల్చుకుని అనుభూతి పొందటానికి ఉపయోగించుకోవాలి. మనిషి తనకు తెలియని జ్ఞానాన్ని పెంచుకోవడానికి మార్గం చూపించే గురువులాగా భావించాలి. బంధువులతోనో స్నేహితులతోనో మనసుకు నచ్చే ఆహ్లాదకర దృశ్యాలను సెల్ఫీలతో నిక్షిప్తం చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తే చూసి మనసు నింపుకోవచ్చు. పెరిగిపోతున్న టెక్నాలజీని మంచికి ఉపయోగించుకోవాలి. కానీ అడ్డమైన ప్రతి చెత్తను లైకుల కోసమో మితిమీరిన వైరల్ వార్త కోసమో సెల్ఫోన్లు బంధిస్తుంటే పోను అదే బంధనం అవుతుంది.
1: అవును తాతయ్య, కేవలం తను దిగిన సెల్ఫీలు అందరూ మెచ్చుకోవాలని, వేలల్లో లక్షల్లో లైకులు సంపాదించాలనే దుందుడుకు స్వభావంతో పని మనిషితో మా పిట్టగోడ మీద ప్రమాదకరమైన భంగిమలో సెల్ఫీలు దిగుతుంది.
2: నన్ను క్షమించండి తాతయ్య, సమయానికి నా కళ్ళు తెరిపించారు, గమ్మత్తుగా అలవాటేనా.

0: నువ్వు కూడా క్షమించాలి.
1: వేణుగారు, మీరిలా వచ్చారేంటి? రండి రండి. తాతయ్య గారు, వీరు వేణుగారని మా ఆఫీసులో నా కొలీగు.
2: ఏం బాబు, నీది ఇదే సమస్య?
0: అవునండి, దాదాపు ఇలాంటిదే. కాని మా వీధిలో జరిగిన ఒక దారుణం వల్ల మా బిడ్డలో మార్పు వచ్చింది.
1: దారుణమా? అసలేం జరిగింది వేణుగారు?
0: రాంబాబు గారు, మా వీధిలో కార్తీక్ అనే డిగ్రీ చదివే కుర్రాడు చదువులో చురుగ్గా ఉండేవాడు. ఎలా పట్టుకుందో గాని కార్తీక్కి సెల్ఫీ పిచ్చి పట్టుకుంది. తన గర్ల్ ఫ్రెండ్ మెప్పు పొందాలని 5 అంతస్తుల మేడ మీద ఉన్న టెర్రస్ పైన నిలబడి అత్యంత ప్రమాదకరంగా సెల్ఫీ దిగే ప్రయత్నంలో అంత ఎత్తునుంచి పట్టు తప్పి పడిపోయి చనిపోయాడు. ఆ సంఘటన మా వీధిలో అందర్నీ కలిచివేసింది. ఇది తెలుసుకున్న మా అమ్మాయి శ్రావణిలో చాలా మార్పు వచ్చింది. ఇక నుండి సెల్ఫోన్ని చదువులకి సంబంధించిన సమాచారం కోసమే వాడతానని, సెల్ఫీల జోలికి వెళ్లనని మా మీద ప్రమాణం చేసింది సార్. మేము ఊపిరి పీల్చుకున్నాం. ఇదిగో ఈ శుభవార్త మీకు చెప్పడానికే వచ్చాను.
2: చూసావమ్మా సచ్చా, ఈ సెల్ఫీల పిచ్చిలో పడి ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా? ఎందుకమ్మా తిక్కుమాల సెల్ఫీలు? అయినా పెళ్లిన ఆడపిల్లవు, కాలక్షేపం కోసం సెల్ఫోన్ ఒకటేనా? ఇంకేం వ్యాపకాలు లేవా?
1: వేణుగారు,
0: రాంబాబు గారు,
1: సత్యభామ సెల్ఫీ పిచ్చి వల్ల నేను, బిడ్డ అమాయకత్వం వల్ల మీరు మనశ్శాంతిని కోల్పోయాం.
0: అవును.
1: ఇక మేనేజర్ గారు కూడా ఈ మధ్య సెల్ఫీల మోజులో పడి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని ముందుగా ఆ మాయా సెల్ఫోన్ పిచ్చి నుండి కాపాడాలి వేణుగారు.
0: నిజమే, మాట్లాడితే నేను చండశాసనుణ్ణి అంటారు. ఆయన్ను మార్చడం మనవాళ్ల కాదు రాంబాబు.
1: అదిగో సార్, నమస్తే. మాటల్లోనే మన మేనేజర్ గారు వచ్చారు.
3: రాబాబు, నేను పూర్తిగా మారిపోయాను, నన్ను క్షమించండి బాబు.
1: సార్ మీరు?
3: అవును రాంబాబు, నిన్ను తెలుసుకోమన్న సెల్ఫీ సత్యభామ, నీ భార్య అని తెలుసుకుని వచ్చా. మీ తాతయ్య గారు చెప్పిన సెల్ఫీ అనర్థాలు నేను కూడా విన్నాను. నీ భార్యనే కాదు, నన్ను కూడా ఆ సెల్ఫీ పిచ్చి నుంచి కాపాడారు మీ తాతయ్య గారు. చాలా థ్యాంక్స్ తాతయ్య గారు, నా కళ్ళు తెరిపించారు.
4: ఈయన ఆఫీస్కి వెళ్ళాక ఏమీ తోచక సెల్ఫోనే ప్రపంచంగా, సెల్ఫీలే ప్రాణంగా బతికా. వింటున్న వార్తలు, జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే భయమేస్తుంది. ఏమండి?
1: ఏంటి సత్య?
4: నాకు కుట్టు మిషన్ కొనివ్వండి. ఖాళీ టైంలో నేను నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పిస్తూ ఆ వ్యాపకంలోనే ఉంటాను. ఇక ఆ మాయదారి సెల్ఫీల జోలికి వెళ్ళనుగాక వెళ్ళను.
1: అమ్మయ్యా సత్య, నువ్వు అడగాలే గాని నీకోసం ఏమైనా కొంటా.
4: థ్యాంక్స్ అండి.
1: మొత్తానికి నీ కళ్ళు తెరుచుకున్నాయి, అదే నాకు 10,000.
2: అయితే ఇక నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి కంటి ఆపరేషన్ చేయించి నా కళ్ళు తెరిపించండి.
3: అవును తాతయ్య, మీ కళ్ళే కాదు సెల్ఫీ పిచ్చి నుండి అందరి కళ్ళు తెరిపించాలి.
4: ఇక ఆ సెల్ఫీ కట్ చేయండి. ఇవాల్టి నుండి నేను సెల్ఫీ సత్యభామను కాను, లేడీ స్టైలర్ సత్యభామని.

0: ఇంతవరకు సెల్ఫీ సత్యభామ హాస్య నాటకం విన్నారు. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్, సహకారం శ్రీ డిపి చారి, శ్రీ ముత్తోజు సత్యనారాయణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సత్యభామ శ్రీమతి రాళ్లబండి కృష్ణసాయి, రాంబాబు శ్రీ రమేష్ సుంకసారి, పనిమనిషి శ్రీమతి పిసుపాటి జయశ్రీ, వేణు శ్రీ దాసరి ఆనంద్, మేనేజర్ శ్రీ ఎస్ రామగోపాల్, తాతయ్య శ్రీ దేవినేని సత్యమోహన్, పండుబాబు శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఇప్పుడు వినండి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం పాడిన పాట. రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
4: ఇప్పుడు వినండి కూలీ నెంబర్ 1 చిత్రం నుండి పి సుశీల ఇళయరాజా పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం రాగం తానం పల్లవిలో శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి గాత్ర సంగీతం వింటారు. కుమారి మందా శ్రీరమ్య వయలిన్, శ్రీ ధన్వాడ ధర్మారావు మృదంగం. వినండి రాగం తానం పల్లవి. సింహేంద్ర మధ్యమం రాగం, తానం వెంకటేశుని ముద్దు కుమార, పదకవి అన్నమాచార్య తిరు అనే పల్లవి. ఆదితాళం రెండు కళ్ళలు, పల్లవి ఎత్తుగడ సమం నుండి రెండు అక్షరములు వదలి.

0: ఇంతవరకు శ్రీమతి వీరఘంట లలితా చంద్రశేఖర్ గారి కర్ణాటక గాత్ర సంగీతం రాగం తానం పల్లవిలో విన్నారు. వయలిన్ కుమారి మందా శ్రీరమ్య, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఈనాటి అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:45. ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా వినండి 16 ఏళ్ల వయసు చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి మాయదారి మల్లిగాడు చిత్రం నుండి పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

0: जो हो रहा है, क्योंकि सबसे ज्यादा खिलाड़ी हमारे मिडिल क्लास हैं। पहले हम सोचते थे कई खेल ऐसे हैं जो बहुत अमीर लोगों के खेल हैं,
1: जी
0: आज जो है स्मॉल टाउन से क्रिकेटर्स आ रहे हैं, हॉकी के प्लेयर्स आ रहे हैं, रेसलर्स आ रहे हैं, यहाँ तक कि टेनिस के प्लेयर्स भी आ
1: बिल्कुल
0: रहे हैं। तो ये सब जो विकास हो रहा है तो खेलों में हमें दिखाई दे रहा है, ऐसे ओलंपिक वगैरह ये देखें, तो ये सब मिडिल क्लास का ही आगे बढ़ना है। और इससे आगे चलकर मिडिल क्लास, वो भी ये जो विकसित भारत का सपना है, उसमें मुझे लगता है सबसे ज्यादा योगदान यही मिडिल क्लास देगा।
1: शरद जी, अशोक जी ने गरीब और अमीर का जो अंतर है वो बहुत कम होता जा रहा है।
2: देखिए, जब भी कोई अर्थव्यवस्था विकास की ओर बढ़ती है, डेवलप की ओर बढ़ती है, तो वो खाई अपने आप भरती जाती है। मैं मिडिल क्लास को पर्सनली तीन हिस्सों में बांटता हूं,
1: जी
2: लोअर मिडिल क्लास और अपर मिडिल क्लास। तो मुझे लगता है इन तीनों को अगर हम मिला दें, आपका क्योंकि सवाल था कि हम भारत के
1: बिल्कुल
2: विकास में इनका क्या योगदान रहेगा, मुझे लगता है लोअर मिडिल क्लास में आएगी, मिडिल क्लास अपर मिडिल क्लास में आएगी, और अपर मिडिल क्लास शायद अमीर बन जाए। द बिगेस्ट सक्सेस स्टोरीज, इफ यू टेक इन द वर्ल्ड ऑफ स्पोर्ट्स, यू टेक इन द वर्ल्ड ऑफ इनोवेशन, यू टेक इन द वर्ल्ड ऑफ स्पेस, यू टेक इन द वर्ल्ड ऑफ एनीथिंग, आई थिंक द बिगेस्ट सक्सेस स्टोरीज आर कमिंग फ्रॉम मिडिल क्लास।
1: मिस्टर अशोक टंडन, मिस्टर शरद कोहली, थैंक यू सो मच फॉर ज्वाइनिंग अस इन आकाशवाणी स्पेशल सीरीज ऑन 12 इयर्स ऑफ मोदी गवर्नमेंट।
2: इट वाज अ प्लेजर।
0: थैंक यू।
3: विशेष श्रृंखला के अंतर्गत अभी आप सुन रहे थे मोदी सरकार के 12 साल सुधार, सुशासन और जन कल्याण से सशक्त होता मध्यम वर्ग। इसमें भाग ले रहे थे राजनीतिक विश्लेषक अशोक टंडन और आर्थिक विश्लेषक शरद कोहली। कार्यक्रम का संचालन कर रही थी अनुभा रोहतगी। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और YouTube चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं। इस कार्यक्रम के संबंध में अपनी प्रतिक्रिया आप हमें ईमेल या व्हाट्सएप के माध्यम से भेज सकते हैं। ईमेल का पता है airnsdtalks@gmail.com और व्हाट्सएप नंबर है 9289094044। In the special series, you were listening to a discussion on 12 years of the Modi government transforming middle class lives through reform and welfare. Participants were Ashok Tandon, political analyst, and Sharad Kohli, economic analyst. Moderator was Anubha Rohatgi. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app News on Air. This program is also available on our YouTube channel, News on Air Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:45. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: 6:10 వేద పఠనం నిర్వహణ శేషం శ్రీహర్ష ఆచార్యులు, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో జయ విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం అనంతరం వేణుగోపాల అష్టకం, 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం. 7:00 రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు బి రమేష్. 7:15 ఉదయతరంగిణి. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అమాయక పిల్లల దూకుడుకు గురైన దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షిక. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ గాయత్రి గారిచే వీణా వాద్యం. 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని అభయరత్నం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం. ఈ కార్యక్రమం కొత్తగూడెం కేంద్ర సమర్పణ. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కె మహతి జ్యోతిర్మయ గారిచే గాత్రం. వైలిన్ సహకారం కె జయరాం, మృదంగ సహకారం పి జయభాస్కర్. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి అర్పితా బాసక్ గారిచే రవీంద్ర సంగీత్. 12:10 యువవాణి ఆంగ్లంలో, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తి అప్పజోసెల సత్యనారాయణ గారు రచించిన దివాకర వృత్త తారావళి పుస్తక సమీక్ష. సమీక్షకురాలు శ్రీమతి ధూళ్లపాల అరుణ. 2:30 కస్తూరి కన్నడ.

కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మంద హెచ్చుల కథ, యాదవ వలరాజు కథ 3వ భాగం శ్రీ ఊరా ఐలుమల్లివారి బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం డ్రోన్ల కొనుగోలులో జాగ్రత్తలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ. ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ శీర్షికలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జమ్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయకర్త కె లెనిన్. 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్, 9:30 కంట్రీ వైడ్ ప్లస్ ఇన్సైట్స్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:49. ఇప్పుడు ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.